வந்தே மாதரம். வந்தே.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 22 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 13వ తేదీ సోమవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 5:55. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుందాం.

చిత్రపటంలో ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే, ఈరోజు అంతర్జాతీయ రాగ్ దినోత్సవం మనం నిర్వహించుకుంటున్నాం. సంగీతానికి భాష ఉండదు, దేశం ఉండదు, కులం మతం అనే భేదాలు అస్సలు ఉండవు. ఒక మంచి పాట వినిపిస్తే చాలు, ఎవరికైనా తెలియకుండానే వారి కాలు తాళం వేస్తుంది, మనసు ఆనందంతో నిండిపోతుంది. అలాంటి సంగీత ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది రాక్ మ్యూజిక్. ఉత్సాహాన్ని నింపే బీట్లు, శక్తివంతమైన గిటార్ స్వరాలు, జీవితాన్ని కొత్త కోణంలో చూసే సాహిత్యం, ఇవన్నీ కలిసి రాక్ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించేలా చేశాయి. ఈ సంగీతానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 13న అంతర్జాతీయ రాక్ దినోత్సవం నిర్వహించారు.

రాగ్ దినోత్సవాన్ని జూలై 13 ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఎస్, దీనికి కారణం 1985లో జరిగిన ఒక చారిత్రాత్మక సంగీత కార్యక్రమం, అదే లైవ్ ఎయిడ్. ఆ సమయంలో ఇథియోపియాలో తీవ్రమైన కరువు కారణంగా లక్షలాది మంది ఆకలితో బాధపడుతున్నారు. వారికి సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రపంచ ప్రఖ్యాత సంగీత కళాకారులు ఒకే వేదికపైకి వచ్చారు. 1985 జూలై 13

లండన్లోని లండన్ వెబ్లీ స్టేడియం, అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఒకేసారి భారీ సంగీత కార్యక్రమం జరిగింది. ఆ రోజంతా సాగిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. ఒక మహోన్నత లక్ష్యంతో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులను కరువు బాధితుల సహాయార్థం అందించారు.

సంగీతం కేవలం వినోదం కోసమే వినోదం కోసం మాత్రమే కాదు, మానవత్వం చాటుకునేందుకు కూడా ఉపయోగపడుతుందని ప్రపంచానికి చాటి చెప్పిన అరుదైన సందర్భం అది. అందుకే ఆ చారిత్రాత్మక రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది జూలై 13న అంతర్జాతీయ రాగ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

1950 దశకంలో అమెరికాలో రాక్ అండ్ రోల్ అనే సంగీత శైలి ప్రారంభమైంది. ఆ తర్వాత అది ప్రపంచమంతా విస్తరించింది. యువతలో కొత్త ఆలోచనలకు, స్వేచ్ఛాయుత భావాలకు ప్రతీకగా రాక్ సంగీతం నిలిచింది. కాలక్రమేణా ఈ సంగీతంలో ఎన్నో కొత్త శైలులు వచ్చాయి. హార్డ్ రాక్, సాఫ్ట్ రాక్, ఆల్టర్నేటివ్ రాక్, ఇండీ రాక్, పంక్ రాక్, మెటల్ వంటి అనేక రూపాల్లో సంగీతం వినిపిస్తుంది. రాక్ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందేలా చేసిన ఎన్నో గొప్ప సంగీత బృందాలున్నాయి. వారి పాటలు ఇప్పటికీ సంగీత ప్రేమికులను అలరిస్తూనే ఉంటాయి. తరాలు మారినా మంచి సంగీతానికి ఆదరణ ఎప్పటికీ తగ్గదని రాక్ ప్రపంచం నిరూపించింది. ఈ రోజుల్లో కూడా యువతలో రాక్ సంగీతానికి మంచి ఆదరణ ఉంది. కొత్త బ్యాండ్లు, కొత్త కళాకారులు తమదైన శైలిలో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్ల పుణ్యమా అని రాక్ సంగీతం మరింత మందికి చేరువై ఒక్కరోజులోనే రాక్ కళాకారులకు స్టార్డమ్ కూడా లభిస్తోంది.

చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు. మరి ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు వింటాం.

శ్రోతలు దేశభక్తి గీతం వినారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఇంతవరకు శ్రోతలు అర్చన కార్యక్రమంలో భక్తికి తెలిపినారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 30 నిమిషాలు. ఇప్పుడు విందాం సూక్తి సుధ. ఈనాటి సూక్తి సుధ వ్యాఖ్యాత కెకెఎస్ రాజ్యలక్ష్మి గారు.
1: నరుడి నుండి నారాయణుడిగా ఈ సృష్టిలో పూచిన పువ్వులన్నీ పరిమళాలని వెదజల్లలేవు. అన్ని గాలులు సుగంధాలని పంచలేవు. కురిసిన వానలన్నీ పంటలను ఇవ్వవు. అలాగే జన్మించిన ప్రతి మనిషి చరిత్రలో నిలబడలేరు. ఏ మనిషి అయినా చరిత్ర సృష్టించి కారణజన్ముడు కావాలి అంటే ప్రయత్నము, నిరంతర సాధన తప్పనిసరి. సాధనమున పనులు సమకూరు ధరలోనా

0: అన్నారు కదా వేమన. అందుకే అసాధ్యమైన పనులు సుసాధ్యం చేయాలంటే ఎవరికైనా నిరంతర సాధన అవసరం. గంగామాతని భూమికి తెచ్చిన భాగీరథుడి చరిత్ర నిరంతర సాధనకి ఒక ఉదాహరణ. సగరులను తరింపచేయటానికి గంగని భూమి మీదకి తీసుకురావడానికి హంసమంతుడు తపస్సు చేశాడు. అతని కుమారుడు దిలీపుడు కూడా ఎంతో కఠిన తపస్సు చేశాడు. చివరికి దిలీపుని కుమారుడు భగీరథుడు చేసిన తపస్సు ఫలించి పవిత్ర గంగానది ఈ భూలోకంలోకి వచ్చింది. సగర చక్రవర్తులందరూ తరించబడ్డారు. ఈనాటికి మన అందరి శ్రేయస్సు కొరకు గంగానది భూమి మీదే ప్రవహిస్తోంది. అందుకే సాధన ఏనాడు ఆపకూడదు. అంతులేని సాధన తపస్సుగా మారడం వలనే ధ్రువుడు ధ్రువతారగా మారి ఉత్తమ స్థానాన్ని చేరుకున్నాడు. సిద్ధార్థుడు బుద్ధుడిగా మారి చిరస్మరణీయుడయ్యాడు. ఏ సాధనలోనైనా తొలి అంశం సానుకూల దృక్పథం, నమ్మకం. దేనినైనా సాధించగలననే దృఢమైన నమ్మకం మానవుణ్ణి విజయ తీరాల వైపు చేరుస్తుంది. కాని ఒక్కొక్కప్పుడు కార్యసాధనలో ముందుకు సాగుతున్న కార్యసాధకునికి అపజయాలు అవమానాలు తప్పవు. అప్పుడు ఏ పని కోసం ప్రయత్నిస్తున్నామో ఆ పనిని అపజయానికి కారణమేమిటి, అవమానం ఎక్కడ ఎదురవుతోంది అని తెలుసుకుని సమయానుకూలమైన నిర్ణయాలతో ముందుకు సాగాలి. 3 నుండి చిగురించిన మొక్కల ఆశాభావంతో లక్ష్యాన్ని చేరుకోవాలి. నరుడే నారాయణుడిగా మారడానికి శరీర సుఖం కోసం పనిచేయకుండా ఆత్మోన్నతి కొరకు భగవంతుని సంకల్పాలు మనవిగా మార్చుకుని పనిచేయాలి. శ్రీరామచంద్రమూర్తి మానవుడిగా అవతరించి బాల్యం నుండే గురువులను గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం వంటి ఎన్నో సద్గుణాలు మనకి నేర్పించారు. సత్యం ధర్మం వినయం పెంపొందించుకోవడం నేర్పించారు. హరిషడ్వర్గములను జయించడం నేర్పించాడు. హరిషడ్వర్గాలు జయించిన మానవుడే ఒక గొప్ప మేధావిగా మారి నారాయణుడవుతాడు. ఇలా మారడానికి శ్రీరామచంద్రమూర్తి జీవన శైలి మనము అలవాటు చేసుకోవాలి అంటే ప్రతి నిత్యం శ్రీరామాయణ పారాయణ చెయ్యాలి. శ్రీరామ సద్గుణాలను మనస్సు ఎందు నిలుపుకోవాలి. నిజానికి ప్రతి మనిషికి మనస్సే ఒక గొప్ప సాధనా కేంద్రం. అందుకే మనస్సును ఎప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. నిజానికి దేన్నైనా సాధించే వరకు అన్ని అసాధ్యంగానే కనిపిస్తాయి. మనం అసాధ్యం అనుకున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో సుసాధ్యం చేసి చూపించారు. ఐన్స్టీన్ లో ఉన్న అభ్యాసము తపన ఆయనని ఒక గొప్ప శాస్త్రవేత్తగా నిలబెట్టింది. ఒక బోయవాడు వాల్మీకిగా మారి రామాయణ మహాకావ్యాన్ని మనకు ప్రసాదించారు. అందుకే ఎవరైతే మనసును గందరగోళంలో ఉంచుకోకుండా అభ్యాసము పట్టుదలతో పనిచేస్తారో వారు సుజ్ఞానవంతులుగా అవుతారు. అభ్యాసం వలన ఏకాగ్రత శ్రద్ధ పెరుగుతాయి. దేనినైనా సాధించగలమనేటువంటి నమ్మకము పెరుగుతుంది. అందుకే మనమంతా ఏ కార్యక్రమం ప్రారంభించినా ఆ పని పూర్తయ్యే వరకు విశ్రమించకూడదు. నిరంతరం అదే ధ్యాసలో ఉంటూ ఎంతో సృజనాత్మకతతో పనులను పూర్తి చేయాలి. శ్రీరామచంద్రమూర్తిని అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే ప్రతి మానవుడు నరుడు నుండి నారాయణుడిగా, పురుషుడి నుండి పురుషోత్తముడిగా ఓ మహాత్ముడిగా మారి అవతార పురుషుడై దేశోన్నతికి కృషి చేస్తూ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలబడతాడు.
1: ఇంతవరకు శ్రోతలు సూక్తి సుధ విన్నారు. వ్యాఖ్యాత కెకెఎస్ రాజ్యలక్ష్మి గారు. ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:35. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

చెర్రీ టమాటా సాగు గురించి తెలుసుకుందాం. ప్రస్తుత వ్యవసాయ రంగం వేగంగా ఆధునీకరణ దిశగా సాగుతోంది. సాంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం ఇచ్చే ప్రత్యేక కూరగాయల సాగు వైపు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరహా పంటలు

ఆపిల్ చెర్రీ టమోటా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇవి చూడడానికి చిన్న పరిమాణంలో ఉండి తీయని రుచి, ఆకర్షణీయమైన రూపం, అంతర్జాతీయ డిమాండ్ కారణంగా ఇది రైతులకు మంచి ఆదాయ వనరుగా మారింది. చెర్రీ టమోటాలో గల ప్రత్యేకతల విషయానికి వస్తే, సాధారణ టమోటాలతో పోల్చితే ఇవి చిన్న పరిమాణంలో ఉండి ఎక్కువ తీపిని కలిగి ఉంటాయి. విటమిన్ ఏ, సి, సైకోపిన్ అనే పోషకాల సమృద్ధిని కూడా కలిగి ఉన్నాయి. అంతేకాకుండా వీటితోటి సలాడ్లు, పిజ్జాలు, పాస్తా, సూపు, సాస్ తయారీలో కూడా ఉపయోగించవచ్చు. ఎగుమతులకు ఇవి మంచి అవకాశాలు. అంతేకాకుండా వీటి నిల్వ కాలం కూడా ఎక్కువగా ఉంటుంది. చెర్రీ టమోటా ఒక మిత శీతోష్ణ పంట. దీనికి 18 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ అనుకూల ఉష్ణోగ్రత, వేడిగా మరియు తేమగా ఉండే వాతావరణంలో 18 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ అనుకూల ఉష్ణోగ్రత ఈ టమోటా సాగుకు అవసరమవుతుంది. అధిక చలి లేదా అధిక వేడి పంటలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తక్కువ తేమతో కూడిన సౌమ్య వాతావరణము ఈ పంటకు అత్యుత్తమమైనది. నేల లక్షణాల విషయానికొస్తే, నీరు నిల్వ కాకుండా ఉండే లోమి ఎర్ర నేలలు అనుకూలమైనవి. నేల పిహెచ్ శాతం 6 నుంచి 7 శాతం ఉంటే సరిపోతుంది. సారవంతమైన నేలల్లో మొక్కల పెరుగుదల వేగంగా ఉంటుంది. వీటి సాగుకు ముందు ఒక్కసారి లోతైన దుక్కి చేసి నేలను బాగా తయారు చేసుకోవాలి. ప్రస్తుత మార్కెట్లో అనేక హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవిగా సకూరా చెర్రీ, బేబీ చెర్రీ, స్వీట్ చెర్రీ, ఎల్లో చెర్రీ టమోటా. అధిక దిగుబడి, మంచి మెరుపు, రవాణాకు అనుకూలమైన లక్షణాలు కలిగి ఉన్నాయి. చెర్రీ టమోటా హెక్టార్ కు 125 గ్రాముల విత్తన మోతాదు అవసరమవుతుంది. నాటే కాలం విషయానికొస్తే, ఖరీఫ్ పంటను విత్తుకునే సమయం జూన్ నుంచి జులై, నారు నాటుకునే సమయం అయితే జులై 15 నుంచి ఆగస్టు 15 వరకు ఉంటుంది. రబీ పంట అయితే నవంబర్ లో విత్తుకునే సమయం, అలాగే నాటుకునే సమయం డిసెంబర్ లో ఉంటుంది. గ్రీన్ హౌస్ లేదా షెడ్ నెట్ సాగులో సంవత్సరం పొడవునా ఈ పంటను సాగు చేసుకోవచ్చు. చెర్రీ టమోటాల విత్తనాలు చూడడానికి చిన్నవిగా ఉండి సున్నితమైనవిగా ఉంటాయి, కావున వీటిని జాగ్రత్తగా పెంచాలి. చెర్రీ టమోటాలను పెంచడానికి నర్సరీ యొక్క సాధారణ పద్ధతి ప్లగ్ ట్రే నర్సరీ. ఉపయోగించే మాధ్యమం కొబ్బరి పీట్, ఎండుగడ్డి. అలాగే విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. విత్తనం విత్తిన 30 రోజుల తర్వాత నారు నాటడానికి సిద్ధంగా ఉంటుంది. 60x45 సెంటీమీటర్లు మొక్కలు నాటే అంతరం ఉండాలి. మొదటి పువ్వు పూసే దశకు కొద్ది రోజుల ముందు కత్తిరింపును తప్పనిసరిగా చేసుకోవాలి. మొక్క పెరుగుతున్న కొద్దీ దానిని ఒకే ప్రధాన కాండంగా పెంచాలి. అంటే ప్రధాన కాండం తప్ప మిగతా పక్క కొమ్మలను తొలగించాలి. ఇలా చేయడం ద్వారా అవసరమైన ఆకుల పెరుగుదల తగ్గి పుష్పం పండు ఏర్పడే శక్తి పెరుగుతుంది. మొక్క అడుగు భాగంలోని తీగను సక్రమంగా చుట్టువేయాలి. చెర్రీ టమోటా మొక్కలు సాధారణ టమోటా కంటే ఎక్కువగా పొడవుగా తీగల మాదిరిగా పెరుగుతాయి. పండ్లు ఎక్కువగా కాయడం వల్ల మొక్కలు నేలకు వాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యను నివారించి పంట నాణ్యతను మరియు దిగుబడిని పెంచడానికి స్టేకింగ్ పద్ధతి అత్యంత కీలకమైంది. ఈ స్టేకింగ్ పద్ధతి మొక్కలను కర్రలు, తాళ్లు, ట్రెల్లీసు లేదా వైర్లు ఉపయోగించి నిలువుగా పెరిగేలా ఆధారం ఇవ్వడాన్ని స్టేకింగ్ పద్ధతి అంటారు. స్టేకింగ్ చేయడం వల్ల కలిగే లాభాల విషయానికొస్తే, మొక్కలు నేలకు పడిపోకుండా ఉంటాయి, పండ్లు మట్టిని తాకకుండా శుభ్రంగా పెరుగుతాయి, అంతేకాకుండా గాలి ప్రసరణ పెరిగి వ్యాధులు కూడా తగ్గుతాయి, పురుగుల దాడి కూడా కొంతమేర తగ్గుతుంది, పండ్ల పరిమాణము, రంగు, మెరుపు మెరుగుపడతాయి, కోత కూడా సులభతరం అవుతుంది, మొత్తం 20 నుంచి 30% వరకు దిగుబడి కూడా పెరుగుతుంది. మొక్క నాటిన 15 నుంచి 20 రోజుల తర్వాత స్టేకింగ్ చేయడానికి సరైన సమయం. మొక్క ఎత్తు 30 నుంచి 40 సెంటీమీటర్లకు చేరుకున్నప్పుడు స్టేకింగ్ పద్ధతిని పాటించాలి. ప్రతి మొక్క పక్కన 5 నుంచి 6 అడుగుల ఎత్తుగల వెదురు కర్ర లేదా బలమైన కర్రను నాటాలి. మొక్కను మృదువైన నూలు లేదా ప్లాస్టిక్ తాడు ద్వారా మెల్లగా కట్టాలి. ఈ పద్ధతి ఓపెన్ ఫీల్డ్ సాగుకు చాలా అనుకూలమైంది. 2 వరుసల మధ్య బలమైన ఇనుప స్తంభాలు లేదా కర్రలు మొక్క నాటిన 2 నెలలకు నాటాలి. వాటి మధ్య ఎక్కేలా తాళ్లు లేదా వైర్లను అమర్చాలి. మొక్క తీగలను వాటి వెంట పైకి పెరిగేలా దారి చూపాలి. ఇది పెద్ద విస్తీర్ణంలో చెర్రీ టమోటా సాగుకు అను

అనుకూలమైన ఆధునిక పద్ధతి. ఒక్కో మొక్కకు పైనుంచి కిందికి ఒక్కో తాడు వేలాడదీయాలి. మొక్క ప్రధాన కాండాన్ని ఆ తాడుకు చుట్టుకుంటూ పెంచాలి. స్టేకింగ్ చేసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే, మొక్కలను బాగా బిగుతుగా కట్టకూడదు. మొక్కలను కట్టేటప్పుడు మృదువైన నూలు లేదా ప్లాస్టిక్ తాడును మాత్రమే ఉపయోగించాలి. స్టేకింగ్ చేసేటువంటి కర్రలు కూడా బలంగా ఉండాలి. పుష్ప దశ మరియు పండు దశలో కట్టడాన్ని సరిచూడాలి. నీటి యాజమాన్యం విషయానికి వస్తే, మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు తేలికపాటి నీరు అందించాలి. పుష్ప దశ పండు దశలో వారానికి 2-3 సార్లు మాత్రమే నీరు అందించాలి. అధిక నీరు వేరు కుళ్ళుటకు దారితీస్తుంది. డ్రిప్ పద్ధతి అత్యంత అనుకూలమైంది. పాలీ హౌస్ లో పెంచే మొక్కలకు నీటి అవసరం చాలా తక్కువగా ఉంటుంది. మొదటి 40 రోజులు కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. 20వ రోజు 40వ రోజు కలుపును తప్పనిసరిగా తీయాలి. మల్చింగ్ వాడితే కలుపు సమస్య దాదాపుగా ఉండదు. చెర్రీ టమోటా కోత మరియు దిగుబడుల విషయానికి వస్తే, చెర్రీ టమోటాలు పూర్తిగా ముదిరితే పండ్లు పగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి పండు గులాబీ రంగు లేదా ఎరుపు రంగుకు మారడం మొదలైన దశలోనే కోతను చెయ్యాలి. తరచుగా అంటే 2-3 రోజులకు ఒకసారి కోత కోయడం ఉత్తమమైంది. ఈ పండ్లను గుత్తులుగా లేదా వేరువేరుగా కోసుకోవచ్చు. ఓపెన్ ఫీల్డ్ దిగుబడి అయితే ఎకరానికి 8-10 టన్నులు ఉంటుంది. గ్రీన్ హౌస్ దిగుబడి అయితే ఎకరానికి 40-60 టన్నుల వరకు ఉంటుంది. ఈ టమోటాలను 13 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 90% తేమ ఉన్నప్పుడు మాత్రమే నిల్వ చేయాలి. ఈ టమోటా సాగు ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందవచ్చు. అంతేకాకుండా చిన్న స్థలంతో కూడా ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఇది యువ రైతులకు అనుకూలంగా ఉండి ఆధునిక సాగుకు అనువైన పంట. చెర్రీ టమోటా సాగు రైతుల భవిష్యత్తును మార్చే శక్తి కలిగినటువంటి పంట. సరైన విత్తనాలు, శాస్త్రీయ పద్ధతులు, నీటి పొదుపు, సమతుల పోషకాలు వాడడం ద్వారా రైతులు తక్కువ సమయంలో అధిక ఆదాయం పొందవచ్చు. ఆధునిక యుగంలో చెర్రీ టమోటా రైతులకు ఒక ఆశాజనక అవకాశంగా నిలుస్తోంది.

వరకు శ్రోతలు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు తాగునీటికి ప్రధాన ఆధారమైన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సుమారు 152.95 కోట్ల రూపాయల వ్యయంతో

0: బ్యారేజీలోని 117 వరద గేట్ల మార్పిడి పనులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంక వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులో వరద గేట్లతో పాటు ఇతర యాంత్రిక పరికరాలను కూడా ఆధునీకరిస్తారు. పనులు పూర్తయితే బ్యారేజీ భద్రత, వరద నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబైలో నిన్న పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు.
1: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు షోల్డర్ ప్రాబ్లం వస్తే ఆపరేషన్ కి వచ్చారు. ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్ గా అయింది, ఆయన చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతున్నారు. రెండో హ్యాండ్ కూడా చిన్న ప్రాబ్లం ఉంటే కూడా ఫిజియోథెరపీతోనే బాగవుతుంది కూడా నాకు చెప్తున్నారు. ప్రజల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళడం, పబ్లిక్ కూడా విపరీతంగా రావడం, వాళ్ళందరినీ నెట్టుకుంటా పోతే వాళ్ళ ప్రెషర్ కూడా ఈ షోల్డర్స్ పని పడి ఆయనకు ఆ సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది.
0: అలాగే వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదాన్ని రాష్ట ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. మృతి చెందిన వారి భౌతిక కాయాలను స్వస్థలాలకు చేర్చడంతో పాటు అక్కడ ఉన్న మిగిలిన పర్యాటకులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగుతోందని తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు రేపు సింగరేణి భరోసా యాత్ర నిర్వహించనుంది. తెలంగాణలోని కొత్తగూడెం నుంచి మంచిర్యాల వరకు సాగే ఈ యాత్రలో సింగరేణి కార్మికులతో సమావేశాలు, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ యాత్రలో 4 జిల్లాల్లో 3 బహిరంగ సభలు, 5 చోట్ల కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేశామని, సింగరేణి కార్మికులు ఉద్యోగులకు భరోసా కల్పించడమే యాత్ర లక్ష్యమని రాష్ట్ర బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విమానాశ్రయ ఏర్పాటు, భూసేకరణపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. ఉడాన్ పథకం కింద ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తామని అన్నారు. విమానాశ్రయంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు కూడా భూమిని కేటాయిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: ఎయిర్పోర్ట్ జిల్లాలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మొత్తం టెక్కల దగ్గర నుంచి చంపురం వరకు కూడా చూడమన్నాం, అన్ని ప్రాంతాలు పర్యవేక్షణ చేయమన్నాం. అన్ని దగ్గరలో చేయిస్తే పెద్దలు దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి దీని మీద సర్వే చేసి అన్ని రకాలుగా ఈ ప్రాంతం అయితే బాగుంటుందని అన్నారు. మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడైనా సరే ఇలా చేస్తుంటే ఏదో ఒక ఇల్లు పోతుంది, కానీ మన దగ్గర మాత్రం ఇల్లు పోకుండా మీ అందరూ కూడా ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండేవాళ్ళం. అందుకని ఒక నిర్ణయం తీసుకుని ఇల్లు పోకుండా చేయాలని అలా ఒక ప్లానింగ్ చేశాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్లమెంటు సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరగనున్న ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులు, అనుమతులు, నిధులకు సంబంధించిన అంశాలను ఎంపీలకు వివరించి పార్లమెంటు సమావేశాల్లో వాటి సాధన కోసం సమన్వయంతో కృషి చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన గెల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలో నిన్న పరామర్శించారు. మొగల్రాజ్పురంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతురాలి భౌతిక కాయం ఈరోజు సాయంత్రానికి విజయవాడకు చేరుకుంటుందని, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి

0: రవీంద్ర భరోసా ఇచ్చారు. ప్రజా ఆరోగ్య సేవలను మెరుగుపరచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన రోగులకు అండగా నిలవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 73 మంది లబ్దిదారులకు 63 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. త్వరలో ప్రారంభం కానున్న సంజీవని పథకం ద్వారా రోగుల వివరాలను సేకరించి రాష్ట వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నట్లు మంత్రి తెలుపుతూ
1: 73 మంది లబ్దిదారులకు 63 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రావడం జరిగింది. ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటికే సుమారుగా 1200 మంది లబ్దిదారుల కోసం 14 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఎవరైతే రోగి ఉంటారో ఆ రోగికి సంబంధించిన ఏవైతే రోగాలు ఉంటాయో అన్ని ప్రతి ఒక్కటి రికార్డు దాంట్లో పొందుపరచడం ద్వారా ఫ్యూచర్ లో రాబోయే డయాగ్నోసిస్ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ సంజీవని పథకాన్ని కూడా దిగ్విజయంగా
0: రాజకీయాల్లో మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్ఫూర్తిదాయక వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో జరిగిన వెంకయ్య నాయకుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి దేశ ఉపరాష్టపతి స్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు యువతకు ఆదర్శమని, ఆయన జీవితం రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన ప్రముఖ గాయని ఎస్ జానకి అంత్యక్రియలను కర్ణాటకలోని మైసూరులో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిన్న నిర్వహించారు. అంతకుముందు మైసూరు మహారాజా కళాశాల మైదానంలో ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని ఉంచగా పెద్ద సంఖ్యలో అభిమానులు, సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు. అనంతరం జానకి మనవరాలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వేలాది పాటలతో భారతీయ సంగీత ప్రపంచంలో ఎస్ జానకి చెరగని ముద్ర వేశారని, ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: శ్రూయంతాం ప్రవాచిక నిధి ఝా. అథ వార్తాః. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనేన ఉద్ఘోషితం యత్ తేన గగనయాన అభియానస్య క్రూ మాడ్యూల్ తంత్రాణాం త్రయాణాం ప్రముఖ పరీక్షణానాం సఫలం నిష్పాదనం విహితం. ప్రథమ పరీక్షణం సముద్రే అవతరణానంతరం క్రూ మాడ్యూల్ ఇత్యస్య స్థితిం సునిశ్చేతుం సంబద్ధమాసీత్ యత్ అంతరిక్షయాత్రిణాం సురక్షాయాః దృష్ట్యా అత్యంతం మహత్వపూర్ణం మానదండం మన్యతే. ద్వితీయ పరీక్షణే అంబ్లికల్ తంత్రస్య పృథక్కరణ ప్రక్రియాయాః పరీక్షణం విహితం. తృతీయ పరీక్షణే తావత్ శీర్ష ఆవరణ పృథక్కరణ క్షణే క్రూ మాడ్యూల్ ఇత్యస్య సంరచనాత్మక అఖండతాయాః ప్రామాణికతాం సిద్ధం అభవత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై మాసస్య 6వ దినాంకే ఆకాశవాణీతః ప్రసారితే మన్ కీ బాత్ ఇత్యా

ఈనాటి ప్రసార విశేషాలు 7:10 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సింహపురి సమాచారంతో పాటు స్వరార్చన వింటారు. అలాగే శరీర ఆరోగ్యానికి దంత ఆరోగ్యానికి గల సంబంధం అవగాహన డాక్టర్ దుర్గా క్షితీష్ గారితో పరిచయం వింటారు. వీటితో పాటు నిద్రలేమికి ఆరోగ్య సూచనలు తెలుసుకుందాం. అలాగే లలిత గీతాలు కూడా విందాం.

10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే విందాం. సాయంత్రం 5 గంటలకు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాలు వింటారు. 5 గంటల 5 నిమిషాలకు వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు విందాం. 5 గంటల 30 నిమిషాలకు యువత రంగం. ఈ కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువతకు నచ్చే మెచ్చే చిత్రగీతాలు వింటారు.

మూడు గంటల 30 నిమిషాలకు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు ఈ వారం మన నెల్లూరు వార్తా సంచిక పునఃప్రసారం వింటారు. సమర్పణ సయ్యద్ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గీతాలు విందాం. ఇక 7 గంటలకు అలనాటి మధుర గీతం వింటారు. 7 గంటల 15 నిమిషాలకు వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

7:40 వికసిత్ భారత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాలు వింటారు. 8:30 నుంచి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. ఇక 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది.

మనసారు విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం. సమయం 7 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ లో ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందంతో కలిసి పర్యటిస్తారు. అమెరికా ఇరాన్ పై తాజాగా మరోసారి సైనిక దాడులు జరిపింది. ఇటలీకి చెందిన యానిక్ సినర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అసోంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండీలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉన్నాయి.

సనత్ నగర్ లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్దతిలో అక్కడి నుంచి ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్దిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను మంత్రి సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్దిదారులకు నగదు ప్రయోజనాలు కూడా ఆయన పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాజే కూడా పాల్గొంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి నెల 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించి ఉన్నత స్థాయి భారతీయ వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, స్థిరత్వంపై దృష్టి సారించి యూరప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్ లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, సిఇఓఈ, ఐసిఎక్స్, స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ తో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో వాహన రంగం, పునరుత్పాదక ఇంధనం, రైల్వేలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాల్లో ఉన్న అవకాశాన్ని అన్వేషించేందుకు స్పెయిన్, భారత పరిశ్రమల ప్రముఖులను ఒక వేదికపైకి తీసుకొస్తారు. ఈ నెల 14-15 తేదీల్లో మంత్రి బెల్జియంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భారత యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ప్లీనరీలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో విదేశీ పెట్టుబడులు, వాణిజ్య సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, సప్లై చైన్లపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. అనంతరం పీయూష్ గోయల్ ఈ నెల 16-17 తేదీల్లో ఫిన్లాండ్ లో పర్యటిస్తారు. ఇండియా ఫిన్లాండ్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. టెలికమ్యూనికేషన్స్, అధునాతన ఉత్పాదకత, స్వచ్ఛమైన ఇంధనం, మొబిలిటీ ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు అనేక ఫిన్నిష్ కంపెనీలు, పరిశోధనా సంస్థలతో మంత్రి చర్చలు జరుపుతారు. ఛత్తీస్గఢ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈవేళ ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతాయి. మొత్తం 5 విడతలుగా సమావేశం జరపనున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కార్యకలాపాలను ప్రధానంగా ఈ సమావేశాల్లో నిర్వహించనున్నారు. రాష్ట ప్రభుత్వం దాదాపు 8 సవరణ బిల్లులను కూడా వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడుతుంది. పరిపాలన సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల విభాగం మేఘాలయ ప్రభుత్వంతో కలిసి షిలాంగ్ లో నెక్స్ట్ జెన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఈ గవర్నెన్స్ రిఫార్మ్స్ అనే ఇతివృత్తంతో 2 రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తుంది. ప్రారంభ సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రసంగిస్తారు. ప్రభుత్వ పరిపాలన, డిజిటల్ గవర్నెన్స్ భవిష్యత్తుపై చర్చించేందుకు ఈ సదస్సు దేశవ్యాప్తంగా ఉన్న విధాన నిర్ణేతలు, నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు, పాలన నిపుణులను ఒక వేదికపైకి తీసుకువస్తుంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, విధాన నిర్ణేతలు, విద్యా సంస్థల ప్రతినిధులు మొదలైన వారితో సహా 300 మందికి పైగా ఈ సదస్సులో పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ 2 రోజుల సదస్సులో ప్రధానమంత్రి అవార్డు పొందిన కార్యక్రమాలు, నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ సాధించిన ప్రాజెక్టులు, మేఘాలయ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, ఈశాన్య ప్రాంతం నుండి చేపట్టిన వివిధ రకాల సంయుక్త పథకాలపై ప్రజెంటేషన్లు ఉంటాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గగన్యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలకు సంబంధించి 3 ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. ఇందులో మొదటి పరీక్ష సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత, స్ప్లాష్ డౌన్ తర్వాత క్రూ మాడ్యూల్ నిటారుగా ఉండేలా చూసుకోవడానికి ఉద్దేశించింది. అంతరిక్షంలో వెళ్లిన యాత్రికుల భద్రతకి ఇది అత్యంత ముఖ్యమైన అవసరాల్లో ఒకటిగా పరిగణిస్తారు. 2వ పరీక్షలో వ్యోమగాములు నివసించే క్రూ మాడ్యూల్ కు విద్యుత్ ప్రొపల్షన్ అందించే సర్వీస్ మాడ్యూల్ కు మధ్య అనుసంధానంగా పనిచేసే అంబిలికల్ మెకానిజం విభజన కూడా పరిశీలించారు. 3వ పరీక్షలో ఎపెక్స్ కవర్ వేరుపడే సమయంలో క్రూ మాడ్యూల్లో నిర్మాణ సమగ్రతను

0: నిర్ధారించుకున్నారు. ఈ ఎపెక్స్ కవర్ అంతరిక్ష ప్రయోగం సమయంలో పారాషూట్లను వాటికి సంబంధించిన ఉప వ్యవస్థలను రక్షిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమం కోసం తమ ఆలోచనలు సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ మన్ కీ బాత్ ప్రసంగం సంచిక కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు, శ్రోతలు గమనించగలరు. అమెరికా ఇరాన్పై సరికొత్తగా మరో విడత సైనిక దాడులు జరిపింది. హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణించే నావికులు వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకునే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడం ఈ ఆపరేషన్ ఉద్దేశమని యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలియజేసింది. ఇరాన్ దళాల్లో జవాబుదారీతనం పెంచేందుకు కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు సెంట్కామ్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తాలు నెలకొన్న తరుణంలో ఈ తాజా దాడులు చోటు చేసుకున్నాయి. అమెరికా దాడుల అనంతరం దక్షిణ ఇరాన్ నగరాలైన జూస్క్, బందర్ అబ్బాస్ సిరిక్లలో 3 పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ మొదలైన సైనిక ఘర్షణలపై యునైటెడ్ నేషన్స్ ఉన్నత కార్యదర్శి అంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన ప్రాంతీయ ప్రపంచ పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్, బీహార్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణలో జూలై 18వ తేదీ వరకు అక్కడక్కడ స్వల్పంగా లేదా చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. వింబుల్డన్ టెన్నిస్లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరిగిన ఫైనల్లో ఆయన 2వ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వరెవ్ను 6-7, 7-6, 6-3, 6-4 తేడాతో ఓడించారు. సిన్నర్కు ఇది వరుసగా 2వ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కాగా మొత్తంగా 5వ గ్రాండ్స్లామ్ విజయం. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. లార్డ్స్ మైదానంలో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళగా వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తికా భాటియా చరిత్ర సృష్టించగా, ఆ తర్వాత లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక మహిళల క్రికెట్ టెస్ట్ మ్యాచ్పై భారత బౌలర్లు తమ పట్టును మరింతగా బిగించారు. అంతకుముందు రోజు ఆట ముగిసే సమయానికి 269 పరుగుల మొత్తం ఆధిక్యంతో ఉన్న భారత్ మూడో రోజు టీ విరామ సమయానికి తన 2వ ఇన్నింగ్స్ను 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. విశేషాలు మరొకసారి. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయల ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు నిర్వహించింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ఇప్పుడు విందాం.

0: సంగీతం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించనున్నట్టు కలెక్టర్ హిమాంషు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు అర్జీలను అధికారిక వెబ్సైట్ meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీ స్థితి లేదా ఇతర వివరాలకు సంబంధించి సమాచారానికి నేరుగా 1100 కాల్ సెంటర్ను సంప్రదించవచ్చని చెప్పారు.

జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి సోమవారం డైలివర్ ఎస్సీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్సీ రాఘవేంద్రం చెప్పారు. జిల్లా స్థాయిలో సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు 0861-23-20427 నంబర్కు సమస్యలు తెలిపి పరిష్కరించుకోవచ్చన్నారు.

నెల్లూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా కె వేమారెడ్డి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. 1995 బ్యాచ్ కు చెందిన ఆయన జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఎస్ఐగా సిఐగా పనిచేశారు. ఇటీవల డీఎస్పీగా పదోన్నతి పొంది ఇక్కడ నియమితులయ్యారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా సహాయ అప్రెంటిస్ అధికారి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ కె శ్రీధర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి మేళా జరుగుతుందని, వివిధ ట్రేడ్లలో ఉత్తీర్ణులైన విద్యార్థులు వారి ఒరిజినల్ ధృవపత్రాలతో పాల్గొని ఉద్యోగాలు పొందాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు విద్యా ప్రమాణాలు పెంచి పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా జాతీయ విద్యా విధానంలో భాగంగా మిషన్ మార్చ్ ఎస్ఎస్సి 2027 పేరిట కార్యక్రమం చేపట్టబోతున్నట్లు డీఈఓ ఆర్ బాలాజీరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నవంబర్ 30 వరకు చేపట్టనున్నామన్నారు. పాఠశాల పని దినాల్లో రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు వెల్లడించారు.

0: ఇంతవరకు శ్రోతలు స్వరార్చన విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం శరీర ఆరోగ్యానికి దంత ఆరోగ్యానికి గల సంబంధం అవగాహన. డాక్టర్ దుర్గా క్షితీష్ గారితో పరిచయ కార్యక్రమం.
1: అంటే మన శరీరంలో ఉండేటువంటి ఆరోగ్యానికి అసలు ఏమైనా సంబంధం ఉందా, ఉంటే ఎటువంటి సంబంధం ఉంది, వాటి పర్యవసనాలు ఏ రకంగా ఉంటాయి, ఏ ఏ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది, ఆ సమస్యలను ఎలా నివారించవచ్చు అనే అంశాల గురించి డాక్టర్ గారి ద్వారా, నిపుణుల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. కొంచెం విపులంగానే చర్చించి ఈ అంశం గురించి అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఇది. అయితే ముందుగా ఏంటంటే ఒక విషయం, చాలామంది దంత ఆరోగ్యం అనగానే పంటి నొప్పండి, పుచ్చు పన్నండి, పిప్పి పన్నండి, చిగుళ్ళ సమస్యలండి, ఇంతవరకే ఆలోచిస్తుంటారు. కానీ మీరు మాత్రం అంతకు మించి చాలా విషయాల మీద అవగాహన కలిగి ఉండాలని చెప్పి, అంటే వైద్య నిపుణులు అంటుంటారు. ఈ వివరాలన్నీ కూడా మనకి తెలియజేయడానికి మన స్టూడియోస్లో ప్రముఖ దంత వైద్య నిపుణులు, పెరియోడాంటిస్ట్, ఇంప్లాంటాలజిస్ట్ అండ్ ఓరోఫేషియల్ పెయిన్ స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు గారిని అడిగి వివరించుకుందాం. నమస్కారం డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు గారు.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు నేను అడిగాను కదా వాటి గురించి, ఇలాంటి దంతాలు అలాగే శరీరానికి సంబంధించినటువంటి అవగాహన కలిగి ఉండాలి అనే విషయం మీద ఒక్కసారి వివరణ చెప్పండి.
2: తప్పకుండా అండి. మన నోరు ఉంది కదా, ఓరల్ క్యావిటీ అంటారు, అది మన దేహానికి ఎంట్రీ పాయింట్ లాంటిది అనమాట. సో మనం ఏ ఆహారం తీసుకున్నా ఏం తీసుకున్నా మన నోటి ద్వారానే లోపలికి వెళ్తుంది, తద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి నోరు చాలా ఆరోగ్యంగా ఉండటం అవసరం. సో మన నోటి ఆరోగ్యం బాగుంటే శరీర ఆరోగ్యం కూడా ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ సమస్యలుంటే, అంటే నోట్లో సమస్యలుంటే అక్కడ ఆరోగ్యానికి పూర్తిగా, అంటే మన హెల్త్ కూడా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అవి నిరూపించబడినవి కూడా. ఉదాహరణకు మనకు చిగుళ్ళ వ్యాధి ఉన్నప్పుడు మొదట్లో చిన్న చిగురు వాపులాగా మొదలయ్యి అది ఇన్ఫ్లమేషన్కి దారితీసి చిగుం పెట్టి అట్నుంచి స్లోగా లోపల పంటి ఎముకకి వ్యాపించి అక్కడి నుంచి పన్ను లూజ్ అయిపోయి పన్ను కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది మనకి. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు పన్ను కోల్పోయిన తర్వాత ఇంకా అయిపోయిందిగా పన్ను పోయింది కదా అనుకోవటానికి లేదు, ఆ ఇన్ఫెక్షన్ అక్కడే ఉండి స్లోగా అక్కడి నుంచి బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళి ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఉంటాయి కదా మనకి, హార్ట్, కిడ్నీ, బ్రెయిన్, ఊపిరితిత్తులు, ఇలాంటి అవయవాలకు కూడా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి వాటి ఎఫెక్ట్స్ ఆ ఆర్గన్స్ లో కనపడుతుంటుందండి. సో పంటి లేదా నోటి ఆరోగ్యాన్ని విస్మరించడానికి అవకాశం లేదు.
1: అయితే డాక్టర్ గారు, ఈ బ్యాక్టీరియా అసలు మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందో కొంచెం వివరంగా చెప్తారండి.
2: తప్పకుండా అండి. మన చిగుళ్ళలో విరివిగా రక్త ప్రసారం ఉంటుందండి, ప్రొఫ్యూజ్ గా చిగుళ్ళలో రక్త ప్రసారం ఉంటుంది అనమాట, మంచి రక్తం అందుతూ ఉంటాయి అన్నమాట చిగుళ్ళకి. సో ఆ ప్రొఫ్యూజ్ రక్త ప్రసారం చిన్న చిన్న క్యాపిలరీస్ అంటారు అనమాట, బ్లడ్ క్యాపిలరీస్ అంటారు, ఆ క్యాపిలరీస్ ద్వారా మన చిగుళ్ళకి విరివిగా రక్త ప్రసారం అందుతూ ఉంటుంది. అంటే బాగా రక్త ప్రసారం ఉన్న చిగుళ్ళలో చిన్న చిన్న సమస్యలు మొదలయ్యి, అంటే ఇన్ఫ్లమేషన్ అంటారు అనమాట, చిగుళ్ళ వాపు లాంటి ఏమైనా సమస్యలు వస్తే రెగ్యులర్ గా మనం చేసే యాక్టివిటీస్, అంటే దైనందిక కార్యక్రమాలు, అంటే మనం తినటం లేదా బ్రషింగ్ చేయటం ఇలాంటి చిన్న చిన్న పనులు చేసినా గానీ ఆ చిగుళ్ళకి చిన్న చిన్న గాయాలు అవుతాయి. ఆ గాయాల ద్వారా ఏమవుతుందంటే ఈ క్యాపిలరీస్, ఈ బ్లడ్ క్యాపిలరీస్ లోకి బ్యాక్టీరియా ప్రవేశించడం జరుగుతుంది. మన నోట్లో ఎప్పుడు విపరీతమైన కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి, మన నోట్లో ఎప్పుడు నివాసం ఉంటాయి అన్నమాట. సో ఆ బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించడానికి అదును చూసుకుని ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. సో ఈ చిగుళ్ళ వాపులు కానీ లేకపోతే వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ చిగుళ్ళలో చిన్న చిన్న గాయాలు అవటం వల్ల ఆ గాయం ద్వారా ఈ బ్యాక్టీరియా ఆ బ్లడ్ క్యాపిలరీస్ లో ప్రవేశించి తద్వారా ఏమవుతుందంటే మెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ లోకి వెళ్ళిపోతాయి. సో దీన్ని బ్యాక్టీరీమియా అని అంటారు అన్నమాట, బ్యాక్టీరీమియా అనే ఒక పదాన్ని వాడుతూ ఉంటాం అన్నమాట. ఈ బ్యాక్టీరియా వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా వాటి అవయవాలు, అంటే బ్యాక్టీరియాకి కూడా అవయవాలు ఉంటాయి కదా, వాటి సెల్ వాల్ కానీ లైపోపాలిసాక్రైడ్స్ కానీ, లైపోపాలిసాక్రైడ్ సెల్ వాల్ అంటారు అనమాట, అలాంటి వాటి అవయవాలు కూడా సర్క్యులేషన్ లోకి వెళ్ళిపోయి అనేక ప్రక్రియలు జరుగుతాయి, ఇన్ఫ్లమేషన్ అనే ఒక ప్రక్రియకి ప్రేరేపిస్తాయి అనమాట అవి శరీరంలో. ఈ ప్రక్రియ వల్ల అనేక మార్పులకి కారణమవుతాయి అనమాట వివిధ అవయవాల్లో.
1: అయితే డాక్టర్ దుర్గా క్షితీష్ గారు, నోటి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల మనకు అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పి అర్థమవుతుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. ఈ బ్యాక్టీరియా

0: అనీమియా సమస్య వల్ల అసలు ఏ రకాల వ్యాధులకు మనిషి గురి అయ్యే అవకాశం ఉందండి?
1: చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఈ నోటి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల తలెత్తుతాయని మనం గుర్తిస్తూ ఉంటాం అనమాట. సో ఇవి నిరూపించడం కూడా జరిగింది అనమాట. రీసెర్చ్ లో ఏంటంటే ఇవి ప్రూవ్ కూడా చేశారన్నమాట. ఉదాహరణకి ముఖ్యమైన కొన్ని చెప్తాను. హార్ట్ డిజీజ్, నోరు బాగోకపోతే హార్ట్కి ఏమవుతుంది అని చాలా మంది అనుకుంటారు. నోటి ద్వారా ఈ బ్యాక్టీరియా అని ఈ బ్యాక్టీరిమియా అనే ఒక ప్రక్రియ ద్వారా బ్యాక్టీరియా ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ లో ప్రవేశిస్తాయో అక్కడి నుంచి అవి హార్ట్కి చేరి హార్ట్ లో ప్లాక్స్ అంటారు అనమాట, ప్లాక్ ఫార్మేషన్ కి దారితీస్తాయి అనమాట. సో ఈ ప్లాక్స్ అంటే ఏం లేదండి, కొన్ని కొవ్వు పదార్థాలు, సెల్యులర్ వేస్ట్ ప్రొడక్ట్స్, అలాగే కాల్షియం, ఫైబ్రిన్ మొదలైన వాటి మిశ్రమం అనమాట ఈ ప్లాక్స్. ఈ ప్లాక్స్ ఈ ఆర్టరీస్ లో ఎప్పుడైతే చేరుకున్నాయో సో ఎథెరోస్క్లెరోటిక్ ఈవెంట్స్ అంటారు అనమాట. ఎథెరోస్క్లెరోసిస్ జరిగి దాని ద్వారా హార్ట్ స్ట్రోక్ కానీ హార్ట్ డిజీజెస్, హార్ట్ అటాక్ వంటివి సంభవించే ప్రమాదం ఉందండి. అలాగే డయాబెటీస్ చాలా ప్రూవ్ చేశారండి. డయాబెటీస్ కి మన చిగుళ్ళ వ్యాధులకి, నోటి వ్యాధులకి ప్రూవ్ చేశారు అనమాట. చిగుళ్ళ వ్యాధి ఉన్నప్పుడు షుగర్ పెరిగిపోతూ ఉంటాం, చూస్తుంటాం, గమనిస్తుంటాం. అలాగే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చిగుళ్ళ వ్యాధులు కానీ లేకపోతే నోట్లో అనేక వ్యాధులు కూడా చూస్తుంటాం అనమాట. సో రెండు ఒకదానికొకటి సంబంధం ఉన్న అంశాలు అనమాట. అలాగే ప్రెగ్నెన్సీ అనమాట, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ చాలా చూస్తుంటాం. నోటి ఆరోగ్యం సరిగ్గా మెయింటైన్ చేయని వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే లో బర్త్ వెయిట్, అంటే పుట్టిన పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, అలాగే ఆ పుట్టే శిశువులు ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ప్రమాదం కూడా ఉందన్నమాట. అంటే ముందుగానే నెలలు నిండకుండానే శిశువు జన్మించే అవకాశం ఉందన్నమాట, ఆ ప్రమాదం కూడా ఉంది. సో నోటి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి మనం సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే లంగ్ ఇన్ఫెక్షన్స్, వయోవృద్ధుల్లో అలాగే బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటారు కదా, ఇంట్లో బెడ్ రిడెన్ వృద్ధులు ఉన్న వాళ్ళు నోట్లో ఉన్న బ్యాక్టీరియా పొరపాటున లంగ్స్ లో కూడా ప్రవేశించి వాళ్ళకి న్యూమోనియా లాంటి సమస్యలు కూడా మనం చాలా వరకు చూస్తుంటాం. కొత్తగా రీసెర్చ్ లో తేలింది ఏంటంటే ఆల్జైమర్స్ డిసీజ్, బ్రెయిన్ లో నోటి ద్వారా వెళ్లిన క్రిములు బ్రెయిన్ లో కూడా మనం ఐడెంటిఫై చేశారన్నమాట. ఈ క్రిముల్ని బ్రెయిన్ టిష్యూస్ లో, బ్రెయిన్ లో ఉన్న బ్లడ్ వెజల్స్ లో నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేశారన్నమాట ఈ క్రిముల్ని. ఇవి మెమరీ లాస్ కి, ఆల్జైమర్ డిజీజ్ కి, అనేక బ్రెయిన్ రిలేటెడ్ సమస్యలకి కారణాలు అయ్యుండొచ్చు అని రీసెర్చ్ ఇప్పుడు బాగా స్పీడ్ గా జరుగుతుంది. ఇలాంటి ఇన్ని సమస్యలు ఉన్న ఈ నోటి ఆరోగ్యాన్ని మనం ఎప్పుడు విస్మరించకూడదు.
0: అయితే డాక్టర్ గారు, ఇన్ని ఆరోగ్య సమస్యలకు మూలమైనటువంటి ఈ నోటి సమస్యల్ని దంత వైద్య నిపుణులు వాళ్ళ వద్దకు వచ్చేటువంటి పేషెంట్లను వివరించి వాటి నివారణలు కూడా సూచించవచ్చు. కానీ ఒక్కసారి ఈ వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యలు మొదలైన తర్వాత దంత వైద్య నిపుణులు నోటిని పరిశీలించి ఆయా ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయని గుర్తించి వాళ్ళకి తెలియజేయడం ఏమైనా సాధ్యం అవుతుందంటారా?
1: ఖచ్చితంగా సాధ్యం అవుతుందండి. మనం నోరు అంటే మనం పరీక్షలు చేసేటప్పుడు, డెంటల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు నోటి సమస్యలతో వచ్చినప్పుడు మనం నోరు తెరిచి చూస్తాం కదా, చూసినప్పుడు ఎన్నో రకాల ఇండికేషన్స్, సైన్స్ అండ్ సింప్టమ్స్ మనకు కనిపిస్తాయి అనమాట. కేవలం దంతాలు, వాటికి చిగుళ్ళు, వాటికి ఉండే సమస్యలే కాక దేహానికి సంబంధించిన అనేక వ్యాధుల తాలూకు లక్షణాలు కూడా మనం నోట్లో గుర్తించవచ్చు. ఉదాహరణకి డ్రై మౌత్ అంటారు. సో నోరు తెరవగానే మేము ఇన్స్ట్రుమెంట్స్ పెడతాం, మౌత్ మిర్రర్ అంటారు అనమాట. ఆ మౌత్ మిర్రర్ పెట్టినప్పుడు మిర్రర్ జారిపోదు, అతుక్కుపోతూ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే డ్రై అయిపోతుంది. మామూలుగా నోట్లో లాలాజలం ఉత్పత్తి అయ్యి తడిగా ఉంటే మనం పెట్టిన ఇన్స్ట్రుమెంట్స్ జారిపోతాయి, అలా జారిపోకుండా అతుక్కుపోవటం జరుగుతుంది, దాన్ని డ్రై మౌత్ అంటారు. ఈ డ్రై మౌత్కి అనేక కారణాలు ఉన్నాయండి. ముఖ్యంగా బీపీ వల్ల కానీ, షుగర్ వల్ల కానీ, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కానీ డ్రై మౌత్ చూస్తుంటాం అనమాట. అలాగే స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, బాగా క్రానిక్ స్ట్రెస్ లో ఉన్న వాళ్ళకి డ్రై మౌత్ చూస్తుంటాం. అలాగే బీపీకి చాలా మందులు వాడుతుంటారు, ఉదాహరణకి సార్టాన్స్ అంటారు, లేకపోతే కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అంటారు. ఇలాంటి మందులు వాడకం వల్ల కూడా నోరు ఎండిపోయి దానికి రిలేటెడ్ గా అనేక సమస్యలు నోట్లో కానీ శరీరంలో కానీ మనం చూస్తుంటాం అనమాట. అలాగే బ్లీడింగ్ గమ్స్ అంటారు, అంటే చిగుళ్ళ నుంచి రక్తస్రావం రావటం చాలా ఎక్కువగా చూస్తుంటాం, ఏ కామన్ గా చూస్తాం అనమాట. కానీ ఈ బ్లీడింగ్ గమ్స్ ని తేలిగ్గా తీసుకోకూడదని చెప్పి మేము సూచనలు ఇస్తుంటాం. నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ లో కొన్ని సంవత్సరాల క్రితం, ఒక చిన్న బాబు 12 ఏళ్ల వయసు ఉన్న ఒక కుర్రాడు మా దగ్గరికి రావడం జరిగింది. ఆ వచ్చినప్పుడు అతనికి నోట్లోంచి అలా రక్తస్రావం, చిగుళ్ళలోంచి విపరీతంగా రక్తస్రావం అయిపోతుంది. ఏం చేయకుండానే ఊరికి ఒక 5 నిమిషాల్లో అలా నోరంతా రక్తంతో నిండిపోవటం గమనించాం అనమాట. సో వెంటనే బ్లడ్ టెస్ట్ చేయిస్తే అతనికి ల్యూకీమియా ఉన్నట్టు గుర్తించాం.

0: తద్వారా వెంటనే అతన్ని హెమటాలజిస్ట్ దగ్గరికి పంపించి దానికి తగిన వైద్యం చేయించడం జరిగింది. సో ఇలాంటివి కూడా మనం తరచూ చూస్తుంటాం. అలాగే హీలింగ్, మనం పళ్ళు తీసిన తర్వాత కొంతమంది పళ్ళు పీకించుకుంటుంటారు కదా, తీసిన తర్వాత ఈ పళ్ళు తీసిన చోట గాయం మాంటానికి లేట్ అవుతుంటుంది చాలా మందికి. సో డిలేడ్ హీలింగ్ అంటారు అనమాట. ఇది షుగర్ కి ఒక నిదర్శనం అనమాట. షుగర్ ఉన్న వాళ్ళకి ఆలస్యం అవుతుంటది అనమాట, ఈ వ్యాధి నయం అవటానికి, గాయం మాంటానికి సమయం పడుతూ ఉంటుంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా నోట్లో చాలా చోట్ల చిన్న చిన్న వాపులు లాగా రావటం, చిన్న చిన్న చీములు పట్టడం లాంటివి చూస్తుంటారు అనమాట. అది చూసిన వెంటనే వీళ్ళకి షుగర్ ఉందని చెప్పి గుర్తించి తగిన వైద్యులకి మనం రెఫర్ చేయడం ద్వారా వాళ్ళ సమస్యకు కూడా మనం పరిష్కారం చూపిస్తూ ఉంటాం. అలాగే బ్యాడ్ బ్రెత్, నోట్లోంచి దుర్వాసన వస్తుంటుంది. సో దుర్వాసనకు కూడా అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధులు, ENT సమస్యలు, అలాగే లివర్ కిడ్నీ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, ఇలాంటి అనేక సమస్యలు బ్యాడ్ బ్రెత్ అంటే నోటి దుర్వాసన రూపంలో బయటపడుతూ ఉంటుంది అనమాట. ఓవరాల్ అల్సర్స్ అంటారు అనమాట. అల్సర్స్ అంటే నోట్లో పొక్కుల్లాగా రావడం, అల్సర్స్ లాగా రావడం చూస్తుంటాం. ఇవి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే బి కాంప్లెక్స్ లోపాల వల్ల ఎక్కువగా చూస్తుంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనం నోట్లో అల్సర్స్ గుర్తించడం జరుగుతుంది. సో ఇలా నోట్లో ఒకసారి చూసి ఆరోగ్యం ఎలా ఉంది, మనిషి యొక్క ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది అని కూడా ఒక అంచనాకి వచ్చే అవకాశం ఉంటుందండి.
1: అయితే డాక్టర్ క్షితీష్ గారు, ఈ నోటి సంబంధిత తద్వారా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు నివారించడానికి ఎలాంటి చర్యలు అందరూ పాటించాలండి?
0: ఇది అందరూ అనుకున్నంత కష్టమేం కాదండి. ఇన్ని సమస్యల గురించి చెప్తున్నారు కదా, ఇన్ని సమస్యలు మనం హ్యాండిల్ చేయగలమా, ఇంత కష్టమా, ఏం చేయాలి మనం అని ఒక కంగారు గురి అవుతుంటారు. సో ఎటువంటి కంగారుకి గురి అవ్వక్కర్లేదు, చాలా సులభం. ఇది కొన్ని చిన్న చిన్న అలవాట్లతో మనం పెద్ద పెద్ద సమస్యలను కూడా మనం ఈజీగా అరికట్టచ్చు అనమాట, ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ముఖ్యంగా రోజుకి 2 సార్లు పళ్ళు శుభ్రం చేసుకోవడం అవసరం, 2 సార్లు బ్రష్ చేసుకోవడం చాలా చాలా చాలా ముఖ్యం. సో అందరికి ప్రతి ఒక్కరికి ఇంటిల్లిపాదికి చెప్పే ముఖ్యమైన సూచన ఏంటంటే రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోండి, పడుకునే ముందు ఖచ్చితంగా పళ్ళుతో కొని పడుకోండి అనేది స్ట్రెస్ చేసి మరీ చెప్తూ ఉంటాం. అలాగే పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. పంటికి పంటికి మధ్యలో ఉన్న స్పేస్ లో కొంతమందికి ఖాళీలు ఉంటాయి, కొంతమందికి ఖాళీలు ఉండవు. సో ఏదైనా పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకోవడానికి ఫ్లాస్ అని, ఇంటర్డెంటల్ బ్రషెస్ అని కొన్ని పరికరాలు ఉంటాయి. చిన్న చిన్న బ్రష్లు లాగా దొరుకుతాయి. ఫ్లాస్ అంటే ఒక చిన్న దారం లాంటిది. సాధనాలను ఉపయోగించి పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం అండి. అలాగే ఇప్పుడున్న ఆహార అలవాట్లు బాగా మారిపోయాయి. బాగా ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. హై షుగర్ డైట్ అవాయిడ్ చేసి ఎక్కువ ఫైబర్ ఉన్న డైట్ తీసుకోవాలి. షుగరీగా స్టిక్కీగా ఉన్న ఆహార పదార్థాలని అవాయిడ్ చేసి ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలను మనం ప్రిఫర్ చేసినట్లయితే మన పంటి ఆరోగ్యం బాగుంటుంది, నోటి ఆరోగ్యం బాగుంటుంది, మన దేహం కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. అలాగే టొబాకో స్మోకింగ్ లాంటివి, గుట్కా లాంటివి ఆపేయటం చాలా చాలా అవసరం అండి. దాని ద్వారా క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి టొబాకో వాడకం ఆపేయటం ముఖ్యం. అలాగే తగిన మోతాదులో నీరు తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమండి. స్టే హైడ్రేటెడ్ అంటుంటాం. మంచి నీళ్లు తగిన మోతాదులో తీసుకోవడం అనేది ఎన్నో రకాల సమస్యలని ప్రివెంట్ చేస్తుంది, చాలా సమస్యలు రాకుండా మనని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో తగిన మోతాదులో మంచినీళ్ళు తాగటం కూడా చాలా అవసరం. అలాగే షుగర్, బీపీ వంటి సమస్యలు ఉన్నవాళ్ళు వాటిని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవడం చాలా అవసరం అనమాట. సో షుగర్కి సంబంధించిన ఆహారపు అలవాట్లు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ చేసుకుంటూ షుగర్ని బీపీని కంట్రోల్లో ఉంచుకోవడం అనేది అవసరం అనమాట. ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వృద్ధులు సంవత్సరానికి కనీసం 1-2 సార్లు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పళ్ళని టెస్ట్ చేయించుకొని మొదటి దశలోనే వాటిని చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అది ఎక్కువైపోయి పెద్ద ట్రీట్మెంట్లు అవ్వకుండా మొదటి దశలోనే వాటిని చెక్ చేయించుకొని వాటిని ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటే మేజర్ ప్రాబ్లమ్స్ అనేది అవాయిడ్ చేసే అవకాశం ఉంటుందండి.
1: ప్రారంభ దశలోనే
0: అవాయిడ్ చేయొచ్చు. సో మీ హార్ట్, బ్రెయిన్, ఇమ్యూనిటీ ఇవన్నీ ఈ చిన్న చిన్న అలవాట్లతో మనకి సేఫ్ గా ఉంటాయి అన్నమాట.
1: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ దంత వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం అంటారు కదా, సంవత్సరానికి 2 సార్లు, అది ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? అలాగే మీ అనుభవంలో ఏమైనా నోటి పరీక్షలు లేదా దంత పరీక్షలు చేస్తూ శరీరంలోని వ్యాధులను గుర్తించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
0: చాలా ఉన్నాయండి. చాలా సార్లు ఇవి గుర్తించడం జరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఎన్నో వ్యాధుల్ని మన జస్ట్ నోట్లో ఊరికి అలా లైట్ వేసి చూడటం వల్ల మనకి అర్థమైపోతాయి అనమాట. అలాగే ముఖ్యంగా మా వద్దకు చిగుళ్ళ రక్తస్రావం

0: చీమితో చాలా మంది వస్తుంటారు. అలా వచ్చిన కొంతమందిలో నోట్లో చూడగానే వీళ్ళకి డయాబెటీస్ స్టార్ట్ అయిపోయింది అని అర్థమైపోతుంది. సో ఇందాక నేను చెప్పాను మల్టిపుల్ యాబ్సెసెస్ అంటారు అనమాట. అంటే చాలా చోట్ల నోట్లో ఒక 5-6 చోట్ల చీము పట్టడం జరుగుతుంది, ప్రెస్ చేసి చీము వస్తుంటుంది అనమాట. సో చూడగానే వీళ్ళకి షుగర్ ఉందని చెప్పి అర్థమయ్యి ఒక గ్లూకోమీటర్ తెచ్చి చూస్తే 350-400 షుగర్ ఉంటుంది వాళ్ళకి. అది వాళ్ళకు కూడా తెలియదు ఆ విషయం. సో వెంటనే మనం డయాబెటాలజిస్ట్ దగ్గరికి పంపించి తగిన వైద్యం చేయిస్తూ ఉంటాం అనమాట. అలాగే చాలా మంది పళ్ళు లాగుతున్నాయని ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నామండి. పళ్ళు జువ్వని లాగుతున్నాయండి, చల్లటి తాగినా వేడి తాగినా లాగుతున్నాయి, అసలు ఏం తాగకపోయినా కానీ పళ్ళు లాగేస్తున్నట్టు ఉన్నాయండి అని చెప్పి చాలా మంది వస్తున్నారు. సో ఇది కొంచెం కేర్ఫుల్ గా అధ్యయనం చేసి కొంచెం వాళ్ళ హిస్టరీ అంత జాగ్రత్త తీసుకోండి. అలా దాన్ని ఎక్స్రే తీసి ఏం చేసినా అన్ని మామూలుగానే ఉంటాయి, పళ్ళు అన్ని బలంగానే ఉంటాయి. సో ఇది లోతుగా అధ్యయనం చేసి హిస్టరీ తీసుకోవడం వల్ల మైగ్రేన్ అని గుర్తించడం ద్వారా అది న్యూరాలజిస్ట్ కి రిఫర్ చేయడం ద్వారా ఈ సమస్యకి శాశ్వతంగా పరిష్కారం చూపించడం జరుగుతుంది ఈ మధ్య. ఇలా చాలా సందర్భాల్లో మనం దేహంలో ఉన్న సమస్యలు అంటే డెప్త్ లో ఉన్న అంటే పై పైన కాకుండా డీప్ గా ఉన్న వ్యాధులను కూడా మనం హిస్టరీ ద్వారా వాళ్ళని అడిగి వాళ్ళ లక్షణాలు నోట్లో చూసి ఇవన్నీ గుర్తించడం జరుగుతుందండి ఈ మధ్య.
1: చివరిగా డాక్టర్ గారు, మీ అనుభవంలో ఎంతో మందికి మీరు వైద్య సేవలు అందిస్తుంటారు, మీ యొక్క వైద్యాలయం ద్వారా ఈ ఓరోఫేషియల్ పెయిన్ కి సంబంధించిన సమస్యలు, డెంటల్ స్లీప్ మెడిసిన్ కి సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తూ ఉంటారు. ఇవి ఏ రకమైనటువంటి సమస్యలండి, వాటికి ఏ విధంగా మీరు సూచనలు అందిస్తుంటారు?
0: చాలా మంది మధ్య ఓరోఫేషియల్ పెయిన్ అనేది ఒక కొత్త సైన్స్ అండి. ఇది అమెరికాలో డెంటల్ కరికులం లో కూడా యాడ్ చేశారు. ఇది ఇంకా మన దేశానికి ఇంకా అంత విరివిగా వ్యాపించలేదు. ఓరోఫేషియల్ పెయిన్ అంటే ఏంటంటే ఈ ఫేస్ రీజన్ లో, నోట్ లో గానీ లేకపోతే ఫేషియల్ రీజన్ లో, మెడ ఈ రీజన్ లో ఉన్న ఏ నొప్పైనా గానీ ఎందుకు వస్తుంది ఆ నొప్పి అని కనిపెట్టడం అనేది ఈ సైన్స్ అనమాట. సో ఈ సైన్స్ ద్వారా ఏంటంటే మనం కేవలం నోరు పళ్ళనే కాక అనేక రకమైన సమస్యలని, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను కూడా గుర్తించడానికి వీలవుతుంది అనమాట. ఉదాహరణకు మా దగ్గరికి కొంతకాలం క్రితం ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ దవడల నొప్పులు, తలనొప్పి, నోరు తెరవలేని పరిస్థితి, నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితి, నోరు ఓపెన్ చేస్తే మొత్తం నోట్లో అంతా పొక్కుల్లాగా వచ్చేసి విపరీతమైన నొప్పితో బాధపడుతున్నారు. అలాగే జ్వరం ఒక 6 నెలల నుంచి కంటిన్యూస్ గా ఆగకుండా 102-103 జ్వరంతో బాధపడుతున్నారు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ మా దగ్గరికి వచ్చినప్పుడు సో నోట్లో పరిశీలనగా చూసి ఆవిడ హిస్టరీ తీసుకున్న తర్వాత ఆటోఇమ్యూన్ డిసీజ్ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పి బ్లడ్ టెస్ట్లు పంపించడం జరిగింది. ఆ బ్లడ్ టెస్ట్ లో SLE అనే సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ అనే ఒక సమస్య ఉన్నట్టుగా గుర్తించాం అనమాట. సో వెంటనే ఆ సమస్యని గుర్తించి రూమటాలజిస్ట్ కి రిఫర్ చేయడం జరిగింది. సో ఆవిడ రూమటాలజిస్ట్ దగ్గర పరీక్షలు చేయించుకొని ఆ మందులు వాడటం వల్ల పూర్తిగా ఆరోగ్యం పొందారు, హ్యాపీగా ఉన్నారు, పూర్తిగా అంతా తగ్గిపోయినవి. సో ఇటువంటి సమస్యలు నోటికి సంబంధించిన ఈ అల్సర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నోట్లో మాత్రమే ఉంటుంది అని అనుకోవటం అపోహండి. సో లోపల ఏదో సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు, ఏదో సమస్య లోపల ఏదో జరుగుతున్న ప్రక్రియ, ఆ ప్రక్రియ ఈ నోట్లో కనిపిస్తుంది మనకి. సో ఆ కనిపించిన దీన్ని మనం గుర్తించి లోపల ఉన్న ఆ వ్యాధిని గుర్తించడం అనేది ముఖ్యమైన అంశం అనమాట. ఇదే ఓరోఫేషియల్ పెయిన్ లో మనం రోజు చేసే పని అనమాట. ఏ రకమైన వ్యాధుల వల్ల ఈ నోట్లో ఇలాంటి సమస్యలు కనిపిస్తుంటాయి, వాటి ఎఫెక్ట్స్ నోట్లో ఎలా ఉన్నాయని చూస్తుంటాం అనమాట. ఇదే కాక క్రానిక్ ఫేషియల్ పెయిన్స్ అనమాట, చాలా మందికి ఈ ఫేస్ రీజన్ లో చాలా మందికి నొప్పులు వస్తుంటాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించడం అనేది ఈ సైన్స్. అలాగే టీఎం జాయింట్ ప్రాబ్లమ్స్ అనమాట, టెంపరో మాండిబులర్ జాయింట్స్ TMJ అంటారు. ఈ జాయింట్ దవడకు సంబంధించిన జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ లో చాలా మందికి నొప్పి, ఈ క్లికింగ్ సౌండ్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో ఆ సంబంధిత సమస్యలను కూడా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే చాలా మందికి నిద్ర అనేది సరిగ్గా పట్టదండి. ఇది చాలా ముఖ్యమైన ఒక ఆరోగ్య సమస్యగా మనం పరిగణించాలి. సరిగ్గా నిద్రపోవట్లేదు, రోజుకి 2 గంటలు 3 గంటలు నిద్రపోతున్నారు అనుకోండి, వాళ్ళకి నొప్పి కూడా విపరీతంగా ఉంటుంది. సో సపోజ్ చిన్న గాయం అయింది అనుకోండి, ఆ గాయం తాలూకు నొప్పికి విపరీతంగా చాలా మ్యాగ్నిఫై అయ్యి కనిపిస్తుంది అనమాట. ఆ నొప్పి కూడా తగ్గదు, మనం ఏ మందులు ఇచ్చినా గానీ సరిగ్గా నిద్రపోనప్పుడు నొప్పులు కానీ ఆ వ్యాధులు కానీ తొందరగా నయం అవ్వన్నమాట. N3 స్టేజ్ లేక REM స్టేజ్ ఆఫ్ స్లీప్ అంటారు అనమాట. ఆ స్లీప్ లో ఈ స్టేజెస్ లో N3 అనే ఒక స్టేజ్ ఆఫ్ స్లీప్ లో ఏమవుతుందంటే మనం నిద్రపోయినప్పుడు గాఢ నిద్ర అంటాం కదా, ఆ గాఢ నిద్రలో మన శరీరం తాలూకు ఇన్ఫెక్షన్స్ గానీ లేకపోతే గాయాలు గానీ అవన్నీ నయం అవుతాయి ఆ టైంలో. సో ఆ టైం తగ్గిపోయింది, నిద్రపోయే ఆ సమయం ఆ N3 అనే స్టేజ్ తక్కువగా ఉంటే గాయాలు కూడా తొందరగా మానవు అనమాట. సో ఇది మనం చాలా చాలా చూస్తున్నాం, మేము కూడా రోజు గమనించి ప్రతి కేసులో నొప్పున్న

0: ప్రతి ఒక్కరికి స్లీప్ హిస్టరీ ఏంటి, మీరు ఎలా నిద్రపోతున్నారు అనేది కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాం అన్నమాట. నిద్ర సరిగ్గా పట్టని వాళ్ళకి ఆ యాంగిల్లో కూడా మనం చూసి వాటికి కూడా తగిన వైద్య సలహాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మయోఫాషియల్ పెయిన్ అంటారు, ఫేషియల్ న్యూరాలజీస్ అంటారు, ట్రైజమ్నల్ ఆటోనామిక్ సెఫలాలజీస్ అంటారు, ఇట్లా రకరకాల వ్యాధుల్ని మనం ఓరోఫేషియల్ రీజియన్లో అంటే నోట్లో కానీ లేకపోతే ఫేషియల్ రీజియన్లో కానీ గుర్తించి వాటికి అనేక వైద్య సలహాలు ఇవ్వటం లేకపోతే మనం మా చేతిలో ఉన్న వైద్యం చేయటము చేస్తూ ఉంటాం అన్నమాట. దీన్ని ఓరోఫేషియల్ పెయిన్ అంటారు. ఈ సైన్స్ ప్రపంచంలో బాగా వ్యాపిస్తోంది, మన ఇండియాకు కూడా వచ్చిందండి. మేము కూడా రోజు డైలీ లైఫ్ లో కూడా అందరి పేషెంట్లకు గుర్తించడం జరుగుతుంది.
1: చివరిగా డాక్టర్ దుర్గా క్షితీష్ గారు, ఈ కార్యక్రమం ద్వారా ఈ దంత ఆరోగ్యానికి సంబంధించి, నోటి ఆరోగ్యానికి సంబంధించి శ్రోతలకు ఏదైనా సలహా ఇస్తారండి?
0: తప్పకుండా అండి. మీ నోటి ఆరోగ్యాన్ని విస్మరించకండి, అది మీ ఆరోగ్యానికి అర్థం వంటిది అన్నమాట. సో ఓరల్ క్యావిటీ ఇస్ ఎ మిర్రర్ ఆఫ్ ద జనరల్ హెల్త్ అంటారన్నమాట. సో ఓరల్ హెల్త్ బాగుంటే జనరల్ హెల్త్ కూడా బాగుంటుంది.
1: నమస్కారం డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు గారు.
0: నమస్కారం అండి.
2: ఇంతవరకు శ్రోతలు శరీర ఆరోగ్యానికి దంత ఆరోగ్యానికి గల సంబంధం అవగాహన డాక్టర్ దుర్గా క్షితీష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
5: తెలీదు.
4: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
5: తెలీదు.
4: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
5: తెలీదు.
4: ఎల్లో గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
5: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
6: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
4: అందులో మనకు తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
6: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
7: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం, ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటూ ఉన్నారు. స్టూడియోలో సమయం కూడా 7:50 మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం నిద్రలేమికి ఆరోగ్య సూచనలు.
8: ఈ మధ్య కాలంలో మనం ఎవరిని పలకరించినా వారి నుంచి వచ్చే జవాబు ఆరోగ్యం సరిగా లేదను, లేదా ఇంట్లో చికాకులను, మనశ్శాంతి లేదను, ఇలా ఏదో ఒకటి మనం వింటూనే ఉంటున్నాం. ఇక మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నిద్ర సరిగా పట్టడం లేదు అనే దాని గురించి. ఈ నిద్ర పట్టకపోవడం అనే సమస్య వల్లనే చికాకు, అలసట అనేవి కలుగుతూ ఉంటాయి. ఇక వీటి ప్రభావం వల్లనే మానసిక, శారీరక ఆరోగ్యం మనకి క్రమేణా క్షీణిస్తూ ఉంటుంది. అంతేకాదు ముఖం కాంతి విహీనమైపోతుంది. మనిషి జీవించడానికి మంచి ఆహారం, మంచి నీళ్లు, మంచి గాలి ఇవి ఎంత అవసరమో, అలాగే ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి నిద్ర కూడా అంతే అవసరం. అందుకే డాక్టర్లు కూడా చెప్పేది ఏంటంటే రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్ర, అంటే అది కూడా మంచి నిద్ర అవసరం అని. మంచి నిద్ర పట్టాలి అంటే ఇలా చేసి చూడండి. రోజు కనీసం 10 నిమిషాలు ప్రాణాయామం చేయండి. ఇలా వారం రోజులు చేసినట్లయితే ఈ ప్రక్రియ అలవాటైపోతుంది. దీనివల్ల రాత్రి మంచి నిద్ర పడుతుంది. ఇక ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం పడుకునే మంచానికి సమీపంలో

0: ల్యాప్టాప్లు, టీవీలు, ఫోన్లు ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. చాలా మంది రాత్రి పడుకునే వరకు కూడా ఫోన్లు చూస్తూ ఇక నిద్ర వచ్చే సమయానికి వాటిని తల దగ్గరే పెట్టుకుని పడుకుంటారు. వాటి నుంచి వచ్చేటటువంటి నీలి కాంతి మిమ్మల్ని సరిగా నిద్రపోనియదు. ఎందుకంటారా, అది మీ మెదడుకు పగలేమో అన్న భ్రాంతిని కలిగిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఫోన్ల నుంచి వచ్చేటటువంటి కిరణాల వల్ల మెదడులోని నరాలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఫోన్లను చాలా దూరంగా పెట్టి పడుకోండి. అంతేకాదు, పడుకునే ముందు వీలైతే చక్కగా శ్రావ్యమైన సంగీతాన్ని తక్కువ స్థాయి మందరంలో అంటే వాల్యూంలో పెట్టుకుని వింటే మంచి నిద్ర పడుతుంది. అందుకే నిద్ర పట్టని వాళ్ళకి డాక్టర్లు మ్యూజిక్ థెరపీ అనేది కూడా ఇస్తూ ఉంటారు. దీనివల్ల మంచి నిద్ర మన సొంతమవుతుంది. కొంతమంది కండి పడుకునే ముందు థ్రిల్లర్ హారర్ సినిమాలు చూడటం లేదా నవలలు చదవటం చేస్తూ ఉంటారు. ఇక వాటికి సంబంధించినటువంటి భయానక దృశ్యాలు, సంఘటనలు అచేతన మెదడులో నిక్షిప్తమై కుదురుగా మనల్ని నిద్రపోనీయవు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటిని దూరంగా ఉంచాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా తినకూడదు. అలాగే నిద్రకి భోజనానికి మధ్య 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఈ కాలంలో ఏంటవుతుందంటే చాలా మంది రాత్రి లేటుగా తినడం మొదలెడుతున్నారు. అలాగే పడుకోవడానికి 1 గంట సమయం మాత్రమే ఉంటుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిద్రకి భోజనానికి మధ్య 2 గంటల వ్యవధి ఉండాలి. వీలైతేనండి పడుకునే 1 గంట ముందు ఓ చిన్న గ్లాస్తో గోరువెచ్చని పాలు కానివ్వండి, లేదా చమేలీ పూల టీ, లేకపోతే గుప్పెడు బాదం ఆక్రోట్లు తింటే మరీ మంచిది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మంచి నిద్ర పట్టాలి అంటే మనం పడుకునేటటువంటి మంచం కానివ్వండి, గది కానివ్వండి చాలా శుభ్రంగా ఉండాలి. వీలైతే గది గోడల మీద అందమైన సీనరీస్ కలిగినటువంటి వాల్ పేపర్లు కానివ్వండి లేదా పెయింటింగ్స్ కానివ్వండి వేసుకుంటే మనసుకు ఆహ్లాదంగా అనిపించి మంచి నిద్ర పడుతుంది. పడుకునే ముందు 1 గంట మెడిటేషన్ చేసినట్లయితే చాలా మంచిది. మంచి నిద్ర పడుతుంది, ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. మంచి నిద్ర ఉన్నట్లయితే ముఖం అందంగా ఉంటుంది. రోజంతా చికాకులు అలసట లేకుండా ఆహ్లాదంగా ఉంటారు.
1: నిద్రలేమికి కారణాలు, ఆరోగ్య సూచనలు ఇంతవరకు శ్రోతలు విన్నారు. ఇప్పుడు లలిత గీతం విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం.

0: treaty taking shape, cites Financial Express. Coach Mitra app to track boarding, railway roadmap and counseling to improve passenger behavior, reports the Indian Express. Small towns beat big cities in rooftop solar adoption, cites the Times of India. And finally, in a first-of-its-kind project, Washington may soon house India's story through immersive technology, writes the Pioneer, presenting India's contributions of its journey from Indus Valley civilization to a nation on the rise to the global audience. And with that, it's back to you, Anuja.
1: Thank you, Shagun. And in news just in, the mortal remains of the 15 Indian tourists who lost their lives in boat capsize incident near Phu Quoc Island in Vietnam will be repatriated from Ho Chi Minh City to India today via Vietnam Airlines flight VN979. The Indian Embassy in Vietnam in a social media post said that the flight is scheduled to depart from Ho Chi Minh City at 6 p.m. local time and is expected to arrive at Mumbai's Chhatrapati Shivaji Maharaj International Airport at 9:35 p.m. Indian Standard Time. And now before we end the bulletin, the headlines once again. Two new anti-crime laws passed by West Bengal Assembly come into force in the state today. ISRO successfully carries out three major tests of Gaganyaan crew module systems. Five Indian students win gold medals at 56th International Physics Olympiad 2026. India secures world number one rank jointly with other countries. IMD forecasts heavy rainfall over Northeast India, West Bengal and Bihar during next 2 to 3 days. US launches fresh strikes on Iran. And Yannick Sinner beats Alexander Zverev to retain Wimbledon men's singles title. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం. రైల్వే స్టేషన్లో స్లీపింగ్ ప్యాడ్స్ సేవల ప్రారంభం, కనకదుర్గమ్మ ఆలయంలో వైభవోత్సవాలు, ఎంఎస్ఎంఈ ఉత్సవ్ 2026 మొదలైన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రయాణికుల సౌకర్యాల విస్తరణలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ విజయవాడ రైల్వే స్టేషన్లో తొలి స్లీపింగ్ ప్యాడ్స్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో గుంటూరు, విశాఖపట్నం తర్వాత మూడో స్లీపింగ్ ప్యాడ్స్ కేంద్రం కాగా విజయవాడ డివిజన్లో మొదటిది. మొత్తం 168 స్లీపింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేయగా వాటిలో 14 ప్యాడ్స్ మహిళలకు ప్రత్యేకంగా కేటాయించారు. అలాగే కుటుంబ సభ్యులు కలిసి బస చేసేందుకు 3 ఫ్యామిలీ క్యాబిన్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా మాట్లాడుతూ, ప్రతి నెల లక్షలాది మంది ప్రయాణికులు విజయవాడ స్టేషన్ను వినియోగిస్తున్న నేపథ్యంలో వారికి స్టేషన్ ప్రాంగణంలోనే పరిశుభ్రమైన, సురక్షితమైన, ఆధునిక విశ్రాంతి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్లీపింగ్ ప్యాడ్స్ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. అమ్మవారికి అత్యంత ఇష్టమైన, ప్రీతిపాత్రమైన ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జగన్మాత శ్రీ కనకదుర్గమ్మకు నెల రోజుల పాటు అత్యంత వైభవంగా ఆషాఢ మహోత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం సర్వం సిద్దం చేసింది. జులై 15 నుంచి ఆగస్టు 12 వరకు జరిగే ఈ మహోత్సవాల్లో ఆషాఢ సార సమర్పణ, శ్రీ వారాహీదేవి గుప్త నవరాత్రులు, శ్రీ శాకంబరి మహోత్సవాలు, విశేష పూజలు, వేద పారాయణాలు, హోమాలు, మహాపూర్ణాహుతి వంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జులై 27 నుంచి 29 వరకు జరిగే శ్రీ శాకంబరి మహోత్సవాలు ఈ ఏడాది ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పురాణాల ప్రకారం కరువు కాటకాల సమయంలో ప్రజల ఆకలి తీర్చేందుకు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ప్రసాదించిన అమ్మవారు శాకంబరి రూపంలో అవతరించారని విశ్వాసం. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని వందలాది రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించి అమ్మవారు శాకంబరి రూపంలో దర్శనమివ్వనున్నారు. గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి, స్థిరమైన ఆదాయం కల్పించడంతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా అమలు చేస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ పథకాన్ని తిరువురు నియోజకవర్గం లక్ష్మీపురంలో

0: శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ పనులు లేని కాలంలో గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి కల్పించి వారికి స్థిరమైన ఆదాయం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అన్నారు. గతంలో ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 రోజుల ఉపాధి కల్పించగా ప్రస్తుతం దానిని 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. అలాగే రోజువారీ కూలీని 300 రూపాయల నుంచి 312 రూపాయలకు పెంచినట్లు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో ఏర్పాటు చేసిన ఈగల్ ఏపీ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాష్ట విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్, వయోవృద్దుల సంక్షేమ శాఖ, ఈగల్ ఏపీ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ఈగల్ ఏపీ ద్వారా మాదక ద్రవ్యాల సరఫరా, రవాణా, విక్రయాలపై డేగకళ్లతో నిఘా ఉంచుతూ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటోందని అన్నారు. దేశాన్ని పోలియోరహితంగా తీర్చిదిద్దటంలో సాధించిన విజయాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పిలుపునిచ్చారు. విజయవాడ అర్బన్ పరిధిలోని అయోధ్యనగర్ పీహెచ్సీ వద్ద జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలియోరహిత సమాజాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. మీరింతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కె నవీన్ కుమార్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: స్టూడియోలో సమయం 8:35. ఇప్పుడు విందాం ఈ సంగతి మీకు తెలుసా. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

ప్రపంచంలో అందరికంటే గొప్ప వాళ్ళు ఎవరు అంటే మీరేం చెప్తారు? ఎవరికి వాళ్లే గొప్ప కావ్య, నాకు నేనే గొప్ప కదా అంటారా? ఓకే, మనకు మనం గొప్ప అవ్వడం, మన ఫ్యామిలీ గొప్ప అవ్వడం, మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళందరూ ఖచ్చితంగా మన వాళ్ళు కాబట్టి మనకి గొప్పగానే కనిపిస్తారు. కానీ ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా ప్రపంచం అంతా ఒక వ్యక్తిని గొప్ప వాళ్ళు అనాలి అంటే ప్రపంచం ఆ వ్యక్తిని గుర్తించాలి. అలా ఎప్పుడు గుర్తిస్తారు అంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డ్స్ రూపంలో వాళ్ళని గుర్తిస్తారు. వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినా కూడా వాళ్ళకి ఆ అవార్డు వచ్చిందంటే వాళ్ళు నిజంగా ఎంత గొప్ప వాళ్ళు అయి ఉంటారు కదా అని ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటాం. మరి అలాంటి అవార్డ్స్ లో ఈ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. మనందరం చాలా సార్లు ఆ మాట వినే ఉంటాం, ఆ అవార్డు ఎందుకు ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఇస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవేమి తెలియకపోయినా కూడా చాలా సందర్భాల్లో మనం ఆ మాటని కూడా వాడే ఉంటాం. అదే నోబెల్ ప్రైజ్. ఎవరన్నా వాళ్ళ గురించి ఎక్కువగా గొప్పగా చెప్పుకుంటున్నారు, నేను అలా చేశాను, ఇలా చేశాను, నేను అది ఇది అంటుంటే అబ్బా చాలా చాలే చాలా చెప్పొచ్చావు, అయితే ఏంటి ఇప్పుడు నీకు నోబెల్ ప్రైజ్ ఏమన్నా ఇవ్వాలా ఏంటి అంటూ ఉంటాం కదా. దీన్ని బట్టే అర్థమవుతుంది ఈ అవార్డు ఎంత పేరున్న అవార్డు. సో ఇవాళ మనం నోబెల్ ప్రైజ్ అంటే ఏంటి, ప్రైజ్ ఎవరికిస్తారు, ఎందుకు ఇస్తారు, ఇస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దీన్ని అసలు ఎవరు స్టార్ట్ చేశారు, ఎలా రన్ చేస్తున్నారు, ఇవ్వడానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి ఒక మనిషికి, ఇలాంటి చాలా విషయాలు ఇవాళ మనం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నోబెల్ అవార్డు గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా, నేను మీ కావ్యశ్రీ. ప్రపంచంలో కొంతమంది మనకు ఎంతో ప్రేరణ జ్ఞానం ఇచ్చి శాంతి సేవ పరిశోధన

లో విశేష కృషి చేస్తారు. అలాంటి వ్యక్తులకు అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం నోబెల్ బహుమతి. ఇది కేవలం గౌరవం మాత్రమే కాదు, ప్రతిభ, సేవ, శాంతి, పరిశోధనలకు ఒక గుర్తింపు. ప్రతి ఒక్కరిని కొత్త విషయాలు కనుక్కోడానికి, సేవ చేయడానికి ప్రేరేపిస్తుంది. నోబెల్ బహుమతులను ఆవిష్కరించిన వ్యక్తి ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్. ఆయన 1833 అక్టోబర్ 21 స్టాక్హోమ్, స్వీడన్ లో జన్మించారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఒక శాస్త్రవేత్త, రసాయన శాస్త్రజ్ఞుడు, ఇంజనీర్, ఇన్వెంటర్, ఇండస్ట్రియలిస్ట్, ఫిలాంథ్రఫిస్ట్ అంటే మానవతావాది, అలాగే రచయిత కూడా. ఆయన డైనమైట్ ను ఆవిష్కరించారు. ఇది ఒక పేలుడు పదార్థం. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇమాన్యుయల్ నోబెల్ అలాగే కరోలినా నోబెల్ అనే దంపతులకు జన్మించారు. వీరికి మొత్తం 8 సంతానం కాగా ఆల్ఫ్రెడ్ నోబెల్ 4వ కొడుకుగా జన్మించారు. నోబెల్ కుటుంబం మధ్యతరగతి ఇంజనీరింగ్ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం. ఆయన తండ్రి ఇమాన్యుయల్ నోబెల్ ఒక శిల్పి, ఆవిష్కర్త, ఇంజనీర్ కూడా. ఆల్ఫ్రెడ్ నోబెల్ చిన్నతనం నుంచి రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ప్రయోగాలు, పేలుడు పదార్థాలు, అలాగే భాషపై ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాళ్ళు. కవిత్వాలు కూడా నేర్చుకునేవాళ్ళు. చిన్నతనం నుంచే చాలా చురుగ్గా ఉండేవాళ్ళు మన నోబెల్. 1850 ఆల్ఫ్రెడ్ నోబెల్ కెమిస్ట్రీ చదవడానికి 16వ ఏట ప్యారిస్ కు వెళ్లి అక్కడ జాన్ ఎరిక్సన్ దగ్గర శిష్యరికం చేశారు. జాన్ ఎరిక్సన్ స్వీడన్ కు చెందినటువంటి ఒక గొప్ప ఇంజనీరింగ్ ఆవిష్కర్త. అలాగే నైట్రోగ్లిజరిన్ గురించి కూడా ఆయన ద్వారానే తెలుసుకున్నారు. దాంతో చాలా ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాల సమయంలో కూడా ఆయన బాగా హెల్ప్ చేశారన్నమాట. ఈ ప్రయోగాలు చేసే సమయంలో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది పేలుడు పదార్థం కదా. ఆ యాక్సిడెంట్ లోనే తన తమ్ముణ్ణి కూడా కోల్పోయారు ఆల్ఫ్రెడ్ నోబెల్. దీంతో ప్రభుత్వం ఆ ప్రయోగాలను బ్యాన్ చేసింది. అయినా సరే ఆల్ఫ్రెడ్ నోబెల్ తన ప్రయోగాలను మెలరిన్ అనే సరస్సుపై ఒక బోటు మీద చేసేవాళ్ళు. అలా చాలా రోజుల పాటు ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత లిక్విడ్ ఫామ్ లో ఉన్న నైట్రోజన్ గ్లిజరిన్ కు కీసెల్ గుహర్ అనే మట్టిని కలిపి, అంటే ఆ సరస్సు దగ్గర ఉన్నటువంటి మట్టిని కలిపి పేస్ట్ లాగా మారుస్తారు. ఆ పేస్ట్ ను ఖాళీ గొట్టాల్లో నింపి పేలుడు పదార్థంగా మార్చారు. దీనిని డైనమైట్ అని పిలిచారు. దీని మీద పేటెంట్ ని కూడా పొందారు. ఈ డైనమైట్ ను మిలిటరీ, మైనింగ్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ లో ఎక్కువగా ఉపయోగించేవారు. అలాగే ఈ డైనమైట్ ను 20 పైగా ఎక్స్పోర్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగారు. యూరప్ లో రిచెస్ట్ పర్సన్ కూడా అయ్యారు ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఒక డైనమైట్ నే కాదండి, సింథటిక్ రబ్బర్, లెదర్, ఆర్టిఫిషియల్ సిల్క్, ఇలా 350 పైగా వస్తువులను ప్రపంచానికి పరిచయం చేసి వాటి మీద పేటెంట్స్ ను పొందారు. ఇలా ఎన్నో ప్రయోగాలు చేసి ఇన్ని వస్తువులను ప్రపంచానికి పరిచయం చేసినప్పటికీ కొన్నింటిని తయారు చేసినందుకు ఆల్ఫ్రెడ్ నోబెల్ చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే తనకు కనిపెట్టినటువంటి ఎక్స్ప్లోజివ్ ఐటమ్ ఏదైతే ఉందో, పేలుడు పదార్థం, దాని వల్ల ఎక్కువగా యుద్ధ సమయాల్లో మనుషులు చనిపోవడం జరుగుతూ ఉంది. అది చూసిన ఆల్ఫ్రెడ్ నోబెల్ చాలా బాధపడ్డారు. అయితే 1888 ఫ్రెంచ్ న్యూస్ పేపర్ లో ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయినట్టుగా ఒకటి ప్రచురించారన్నమాట ఆర్టికల్. కానీ యాక్చువల్ గా చనిపోయింది ఆయన కాదు, సేమ్ పేరున్న ఇంకొక వ్యక్తి. అది చూసి నోబెల్ చాలా బాధపడ్డారు. ఎందుకంటే తను చనిపోయినట్టుగా పేపర్ లో ప్రకటన రావడం వల్ల కాదు ఆయన బాధపడింది, అప్పుడు వాళ్ళు రాసినటువంటి ఆ మ్యాటర్ ని చూసి ఆయన చాలా బాధపడ్డారు, ఆలోచించారు. ఆ మ్యాటర్ ఏంటంటే, ద మర్చెంట్ ఆఫ్ డెత్ ఈస్ డైడ్. అంటే దీనికి అర్థము, అమాయకపు ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేసిన నోబెల్ ఒక వ్యాపారి మరణించారు అని. ఆ మరణ వార్త కంటే కూడా ఆ హెడ్లైన్స్ ని చూసి ఎక్కువగా బాధపడ్డారు నోబెల్. తాను చనిపోయిన తర్వాత ప్రజలందరూ తనని ఇలా గుర్తు పెట్టుకుంటారా అని ఆలోచనలో పడ్డారు. ఖచ్చితంగా ఇలా మాత్రం తను ప్రజలకు గుర్తుండకూడదు అని ఆలోచించి ఎంతో బాధపడుతూ, అలా జరగకూడదు అని, తనను మంచిగా గుర్తు పెట్టుకోవాలి అని అనుకున్నారు. అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నారు. 1895 ఆల్ఫ్రెడ్ నోబెల్ ఒక వీలునామా రాశారు. ఆ వీలునామా స్వీడిష్ నార్వే క్లబ్ కి కూడా పంపించారు. అందులో ఏముందంటే, తన సంపాదించిన సంపాదనలో 94% అంటే ఆ రోజుల్లో 186 యుఎస్ డాలర్లు, చెప్పాను కదా యూరప్ లోనే రిచెస్ట్ మ్యాన్ గా ఉన్నటువంటి నోబెల్ తన సంపాదనలో 94% ప్రతి సంవత్సరం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్, అలాగే పీస్ అంటే శాంతి రంగాలలో మానవాళికి ఉపయోగపడేలా అద్భుతాలు చేసినటువంటి వారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని వీలునామా రాశారు.

అనమాట. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ కేవలం శాస్త్రవేత్త మాత్రమే అని కాదండి, ఆయన కవిత్వాలు, నవలలు, నాటకాలు, రచనలు కూడా చాలా చేసినటువంటి సాహిత్యకారుడు కూడా. ఆయన రచనల్లో కొన్నైతే చాలా ఫేమస్ అండి. అవేంటంటే, ఇఫ్ ఐ హ్యావ్ 1000 ఐడియాస్ అండ్ ఓన్లీ 1 టర్న్స్ అవుట్ టు బి గుడ్, ఐఎమ్ సాటిస్ఫైడ్. అంటే 1000 ఆలోచనలు నాకు ఉన్నట్లయితే అందులో ఒక్కటి మాత్రం ఉపయోగపడినా కూడా నేను సంతోషిస్తాను అని. అంటే 1000 ఆలోచనలు ఉండడం కాదు, ఒక్కటనే దాన్ని అమలు చేస్తేనే దానికి ఉంటది, ఆ అమలు చేసింది ఉపయోగకరంగా ఉంటేనే వాల్యుబుల్ అని ఇండైరెక్ట్ మీనింగ్ అన్నమాట. కంటెంట్మెంట్ ఈస్ ద ఓన్లీ రియల్ వెల్త్. తృప్తి మాత్రమే నిజమైన సంపద. నిజమే కదండి, మనం ఎవరైనా చూసినప్పుడు ఆహా ఏం సంపాదించారు, ఆహా ఎంత గొప్పగా జీవిస్తున్నారు, ఆహా ఎంత బాగున్నారు అనుకుంటాం. కానీ నిజానికి నిజమైన సంపద ఏంటో తెలుసా అండి? ఎవరికి వాళ్ళు పొందే తృప్తి. అదే నోబెల్ గారు ఇక్కడ మనకి చెప్తున్నారు. అంతేకాకుండా, మై డైనమైట్ విల్ సూనర్ లీడ్ టు పీస్. నా డైనమైట్ ప్రపంచంలో శాంతిని తెస్తుంది అన్నారట. ఎంత డీప్ మీనింగ్ ఉంది చూడండి ఈ సెంటెన్స్ లో. చివరాఖరికి నా డైనమైట్ ని ప్రపంచానికి శాంతి తీసుకొస్తుంది అన్నారు. ఇది మొత్తం విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఆల్ఫ్రెడ్ నోబెల్ ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు, కవి, మానవతావాది అంతేకాకుండా ఆత్మ విమర్శకులు కూడా కదా. అంటే తను నిజానికి చేసింది, ఆ ఎక్స్ప్లోజివ్ పదార్థం చేసింది డైనమైట్ ని, ఎక్కడైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ లో, మైన్స్ లో ప్రజలు ఎక్కువ కష్టపడకుండా దాన్ని మంచి కోసం ఉపయోగించాలని. కానీ అది టర్న్స్ ఇన్ టు డిఫరెంట్ వే అన్నమాట. అంటే యుద్ధాల్లో అలా వాడుతుండడాన్ని చూసి ఆయన చాలా బాధపడి ఈ నిర్ణయం తీసుకున్నారు. చూసారా, గ్రేట్ కదా. ఆయన 1896 డిసెంబర్ 10 మరణించడం జరిగింది. మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి నోబెల్ ప్రైజెస్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయండి. 1901 నుంచి టిల్ నౌ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. మరి ఈ నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వాళ్ళకి లభించే గౌరవాలంటే ఇప్పుడు చూద్దాము. నోబెల్ పథకం లభిస్తుందండి. ఇది బంగారంతో తయారు చేయబడినటువంటి ప్రత్యేక పథకం ఇస్తారు. ప్రతి విభాగానికి వేరు వేరుగా ఉంటుంది అన్నమాట. అలాగే ప్రశంసా పత్రం కూడా ఉంటుంది. విజేతలకు స్వీడిష్ అకాడమీ నుంచి అందజేయబడే అందమైన ప్రశంసా పత్రం, చేతితో తయారు చేయబడినటువంటి సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే నగదు బహుమతి, క్యాష్ అవార్డు ఇస్తారు. ప్రతి సంవత్సరం బహుమతి మొత్తాన్ని నోబెల్ ఫౌండేషన్ నిర్ణయిస్తుంది. సాధారణంగా ఇది సుమారుగా 1 మిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే 10 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. వీటన్నింటికంటే కూడా ముఖ్యమైనది నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తికి ఎంత గౌరవం, ఎంత విలువ, ఎంత మర్యాద, ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు ఉంటుందో కదా, చెప్పాల్సిన అవసరమే లేదు. అత్యంత ప్రెస్టీజియస్ అవార్డు అండి ఈ ప్రపంచంలో నోబెల్ అనేది. సో ఆ అవార్డు పొందినటువంటి వాళ్ళకి వచ్చే గౌరవం వేరే లెవెల్లో ఉంటుంది. నోబెల్ ప్రైజ్ నామినేషన్స్ కేవలం ప్రతి సంవత్సరం దేశాధినేతలు, పార్లమెంట్ సభ్యులు, యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు, సైంటిస్టులు, అలాగే గతంలో ఆల్రెడీ నోబెల్ బహుమతులు పొందినటువంటి వారు వేరు వేరు వాళ్ళని రికమెండ్ చేస్తూ అప్లికేషన్స్ ఇస్తారు. అప్లికేషన్స్ ఎవరికి వాళ్ళు ఇవ్వడానికైతే కుదరదన్నమాట. అన్ని నామినేషన్స్ తీసుకున్న తర్వాత విన్నర్ ను డిసైడ్ చేసే బాధ్యత 4 ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటాయి. అది ఒకటి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, అలాగే నోబెల్ అసెంబ్లీ, స్వీడిష్ అకాడమీ, నార్వేయన్ నోబెల్ ఫౌండేషన్. ఈ నామినేషన్ల ప్రక్రియ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ నామినేట్ చేసినటువంటి వాళ్ళ పేర్లని ఇంకొక 50 సంవత్సరాల వరకు కూడా సీక్రెట్ గా ఉంచుతారు. అంటే నామినేట్ చేసిన వాళ్ళందరికీ అవార్డ్స్ రావు కదా, కానీ ఎవరెవరైతే నామినేషన్స్ లో పాల్గొన్నారో వాళ్ళ పేర్లను కూడా బయటకు చెప్పరు అన్నమాట. ముందుగా సెప్టెంబర్ లో నామినేషన్ స్టార్ట్ అయితే మరుసటి సంవత్సరం సెప్టెంబర్ లో ఫైనల్ క్యాండిడేట్స్ లిస్ట్ ని అకాడమీకి పంపిస్తారు. అక్టోబర్ లో ఓటింగ్ చేసి విజేతలను ఎంపిక చేసిన తర్వాత అక్టోబర్ నుంచి విజేతలని ఎంపిక చేసి వాళ్ళకి డిసెంబర్ లో అవార్డ్ సెరమనీ నిర్వహించి అవార్డులు ఇస్తారు వివిధ విభాగాలలో. అయితే డిసెంబర్ 10 ఎందుకు ఇస్తారు అవార్డ్స్ అంటే, ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క వర్ధంతి డిసెంబర్ 10 కాబట్టి అప్పుడు ఆయన్ని గుర్తు చేసుకుంటూ, ఆయనే కదా ఈ నోబెల్ ప్రైజెస్ ఇన్వెంటర్, సో ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆ అవార్డ్స్ ని ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. మరి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ప్రతి సంవత్సరం కూడా ఇంత మందికి ఇంత హ్యూజ్ అమౌంట్ ఇస్తూ ఉంటే మరి ఆ ఫౌండేషన్ లో డబ్బులన్నీ కూడా అయిపోవా అని, మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఇవ్వడానికి ఎలా వస్తున్నాయి అని. ఈ నోబెల్ ఫౌండేషన్ లో ఉన్నటువంటి మనీని అంతా కూడా ఫౌండేషన్ వివిధ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుందండి, స్టాక్ మార్కెట్ ఇలాగా. దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ఇలా నోబెల్ ప్రైజెస్ రూపంలో ఇస్తూ ఉంటారు. అయితే ఈ నోబెల్ ఫౌండేషన్ ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యాపారాల్లో కొన్ని కంట్రీస్

ట్యాక్స్ ని కూడా తీసేశాయట. ఎందుకంటే ఒక మంచి పని కోసం ఈ ఫౌండేషన్ పనిచేస్తుంది కాబట్టి బాల కంట్రీస్ లో ఈ ఫౌండేషన్ కి ట్యాక్స్ లు కూడా లేవన్నమాట. ఇలా వచ్చినటువంటి అమౌంట్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ లో నోబెల్ ప్రైజెస్ పొందినటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే విరాళాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయండి ఈ నోబెల్ ఫౌండేషన్ కి. ప్రస్తుతం ఈ నోబెల్ ఫౌండేషన్ యొక్క వాల్యూ ఎంతో తెలుసా అండి? అక్షరాల 50,000 కోట్లు. సో కంటిన్యూస్ గా డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర అయిపోవు, కానీ వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ డబ్బుల్ని ఎక్కువ చేస్తూనే ఉన్నారు. నోబెల్ ప్రైజెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కేవలం 5 విభాగాల్లో మాత్రమే ఇస్తూ ఉండేవాళ్ళు 1901 నుంచి. కానీ 1968లో అర్థశాస్త్రాన్ని కూడా నోబెల్ బహుమతుల్లో, అర్థశాస్త్రంలో కూడా కొత్త కొత్తవి ఆవిష్కరించినటువంటి వాళ్ళకి నోబెల్ బహుమతులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. దాన్ని స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ తన 300వ వార్షికోత్సవం సందర్భంగా అర్థశాస్త్రంలో కూడా నోబెల్ ప్రైజెస్ ఇవ్వాలి, ఎందుకంటే దేశానికి ఎంతో మంచి జరుగుతుంది, అర్థశాస్త్రంలో కొత్త కొత్త ఇన్వెంటర్స్ వస్తాయని చెప్పి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 6 విభాగాల్లో మానవాళికి ఉపయోగపడేలా ఏదైనా సాధించిన వారికి నోబెల్ బహుమతులు ఇస్తున్నారు. మొత్తం 6 విభాగాలకు కాను 5 విభాగాలకు స్వీడన్ లో నోబెల్ అవార్డులు ప్రదానం చేస్తారు. ఒక్క శాంతి విభాగానికి మాత్రమే నార్వేలో నోబెల్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ నోబెల్ బహుమతుల్ని ఓన్లీ వ్యక్తులకు మాత్రమే కాదండి, మంచి కార్యక్రమాలు చేసినటువంటి సంస్థలకు కూడా ఇస్తారు. 1901లో స్టార్ట్ అయిన నోబెల్ ప్రైజెస్ ఇప్పటికి కూడా జరుగుతున్నాయి కదా. మొత్తం అలాగా 628 నోబెల్ ప్రైజెస్ ఇచ్చారు. వీటిలో 979 అవార్డులు వ్యక్తులకు రాగా 28 నోబెల్ ప్రైజెస్ ఆర్గనైజేషన్స్ కి వచ్చాయన్నమాట. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, టోటల్ 628 అయితే అందులో ఎలాగా ఇంతమంది వ్యక్తులకి, 900 పైగా వ్యక్తులకి ఎలా వస్తాయి అని అంటే, కొన్ని కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో కొన్ని సంవత్సరాలలో కంప్లీట్ గా 6 నోబెల్ ప్రైజెస్ ఇవ్వకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి, ఏదైనా సమ్ సిచ్యుయేషన్స్ జరిగి. అలాగే ఒక నోబెల్ ప్రైజ్ ని ఒక విభాగంలో ఒకరు, ఇద్దరు లేదా ముగ్గురికి కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు భౌతిక శాస్త్రంలో ఆ సంవత్సరం 3 మంచి కృషి చేశారనుకోండి, ఆ నోబెల్ ప్రైజ్ ని 3 కూడా ఇచ్చేస్తారనమాట. సో అలాగా మనుషులు ఎక్కువ అవుతారు కదా, అప్పుడు సంఖ్య ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఇప్పటి వరకు అత్యధిక నోబెల్ ప్రైజెస్ పొందినటువంటి దేశం యుఎస్ఏ. అయితే మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి మహిళ మేరీ క్యూరీ. అలాగే ఇప్పటి వరకు 2 నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి మహిళ కూడా ఈవిడే అనమాట. ఎంత హైలీ టాలెంటెడ్ అయ్యుంటుంది చూడండి. 1903లో భౌతిక శాస్త్రంలో, 1911లో రసాయన శాస్త్రంలో ఈవిడకు నోబెల్ ప్రైజెస్ వచ్చాయి. తమాషా ఏంటంటే ఒకసారి ఫిజిక్స్ లో, ఇంకోసారి కెమిస్ట్రీలో వచ్చింది. అలా ఇంకా 4 కూడా ఉన్నారు 2 వచ్చిన వాళ్ళు. అయితే మేరీ క్యూరీ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, తన ఫ్యామిలీలో తన భర్తకి, తన కూతురికి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది అనమాట. అందుకనే వీళ్ళని నోబెల్ ఫ్యామిలీ అని కూడా పిలుస్తూ ఉంటారు. నిజంగా సూపర్ కదండి, ఆవిడకి 2 వాళ్ళ భర్తకు ఒకసారి, వాళ్ళ కూతురికి కూడా ఒకసారట. అమ్మ బాబో, ఎంత తెలివైన ఫ్యామిలీ వీళ్ళది. అలాగే అత్యంత చిన్న వయసులో నోబెల్ ప్రైజ్ తీసుకున్నటువంటి వ్యక్తి మలాలా యూసఫ్ జాయ్, పాకిస్తాన్ కు చెందినటువంటి ఒక అమ్మాయి మలాలా. మలాలా చరిత్రలో అత్యంత చిన్న వయసులో నోబెల్ ప్రైజ్ తీసుకున్నటువంటి వ్యక్తి, 17 సంవత్సరాల వయసులో తీసుకుంది. 2014లో బాలికల విద్యా హక్కులను రక్షించడానికి చేసిన పోరాటంలో ఈవిడ శాంతి బహుమతి పొందింది. పాకిస్తాన్ తాలిబన్ పాలనలో ఉన్నప్పుడు బాలికల పాఠశాలలను అగ్నికి ఆహుతి చేయడం వంటి ఘటనలను వ్యతిరేకిస్తూ బ్లాగ్స్ చేసి, అంటే వీడియోలు చేసి అక్కడి పరిస్థితిని వివరిస్తూ వచ్చేది. అప్పుడు మనం కూడా చాలా మంది ఈ వీడియోస్ చూసామండి. అమ్మాయి చేసినటువంటి వీడియోస్ గుర్తున్నాయా మీకు? ఆమె ధైర్యం, పట్టుదల మరియు విద్య కోసం చేసిన పోరాటం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఇంత చిన్న ఏజ్ లో నోబెల్ ప్రైజ్ ఎవ్వరికి రాలేదండి. ఎంతో ధైర్యంగా ప్రపంచానికి అక్కడి పరిస్థితిని వివరించింది. కాబట్టి బాలికల హక్కుల కోసం ఆ అమ్మాయి చేసినటువంటి సాహసానికి తనకి శాంతి బహుమతి ఇచ్చారనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి మలాలా ఫౌండేషన్ ని కూడా స్టార్ట్ చేసి బాలికల విద్య కోసం ఎన్నో ప్రోత్సాహకాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఆమె యొక్క ప్రసంగాలు, పుస్తకాలు విద్యా హక్కులు గురించి ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటాయి. కావాలంటే ఇప్పటికి కూడా ఆ అమ్మాయి వీడియోస్ ఇంటర్నెట్ లో ఉంటాయి, మీరు ఒకసారి సెర్చ్ చేయండి. అలాగే గోటింగన్ యూనివర్సిటీ జర్మనీలోని ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయం అనమాట. 1737లో జర్మనీలో స్టార్ట్ చేశారు యూనివర్సిటీ. ఇది అతి పెద్ద శాస్త్రవేత్తల పరిశోధకుల కేంద్రం. ఇక్కడ శాస్త్రవేత్తలు, పరిశోధకులు పరిశోధనలో చూపి

వచ్చినటువంటి నాణ్యత కాను ఈ యూనివర్సిటీకి, గోటింగన్ యూనివర్సిటీకి 44 నోబెల్ ప్రైజెస్ వచ్చినాయి అనమాట. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాల్లో ఇక్కడ చేసినటువంటి ప్రయోగాలకు కాను టోటల్ గా అంటే అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు, చదువు అయిపోయిన తర్వాత చేసినటువంటి ప్రయోగాలు అయినా కూడా ఆ యూనివర్సిటీకి చెందినటువంటి వాళ్ళకి 44 మందికి వచ్చినాయి అనమాట. వావ్. ఆగండి ఆగండి, ఇంకా ఉంది చెప్తా. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోనే అత్యంత నోబెల్ బహుమతులు పొందినటువంటి యూనివర్సిటీ. యూనివర్సిటీ ఎన్నొచ్చాయో తెలుసా అండి? 121 నోబెల్ ప్రైజెస్ ఈ యూనివర్సిటీకి వచ్చాయి. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సాహిత్యంలో ఈ యూనివర్సిటీకి వచ్చాయన్నమాట. అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఇది కూడా మనకు తెలిసే ఎంతో పాపులర్ నేమ్ కూడా, ఈ యూనివర్సిటీకి కూడా 121 వచ్చినాయి. ఈ విశ్వవిద్యాలయాలు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు, పరిశోధకుల కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. మరి ఇన్ని నోబెల్ ప్రైజెస్ ఈ యూనివర్సిటీస్ కు వచ్చినాయి అంటే నిజంగా ఎంత గొప్ప వాళ్ళు ఈ యూనివర్సిటీస్ లో చదువుకుని ఉంటారో కదండి. ఒకసారి ఆలోచించండి, 121 నోబెల్ ప్రైజెస్ ఈ యూనివర్సిటీస్ కు వచ్చినాయట. ఎన్ని పరిశోధనలు, ఎంత మంది హైలీ టాలెంటెడ్ శాస్త్రవేత్తలు ఇక్కడ ఉంటారో కదా. అసలు ఒకసారి ఆలోచించండి, ప్రపంచంలో అత్యంత తెలివైన వాళ్ళందరూ ఒక చోట చేరితే ఇలాంటి యూనివర్సిటీస్ లో ఏం చేస్తారంటారు? వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుకుంటారు? వాళ్ళ మధ్య ఎలాంటి సంభాషణ ఉంటది? నార్మల్ గా నువ్వు తిన్నావా, ఎక్కడికి వెళ్తున్నావు, ఇలాంటివి ఉండవేమో. నువ్వేం ప్రయోగం చేస్తున్నావు, ఎంతవరకు వచ్చింది, ఇలా సక్సెస్ అవుతుంది, దాంట్లో ఇలాంటి కొత్తవి యాడ్ చేస్తే ఇంకా ఇలాంటి చేంజెస్ రావచ్చు, ఇలాంటి రిజల్ట్స్ రావచ్చు, ఇవే మాట్లాడుకుంటూ ఉంటారేమో కదా. అంతే కదండి, ఒక బిజినెస్ మ్యాన్ ఇద్దరు కలిసారనుకోండి, వాళ్ళు బిజినెస్ గురించి ఆఫ్ కోర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే వ్యవసాయం చేసే వాళ్ళు, ఫార్మర్స్ కలిసారనుకోండి, ఏ పంట వేస్తే బాగుంటది, ఏ పంటలో ఎలాంటి మెలకువలు వాడితే బాగుంటది, ఏది ఎక్కువ దిగుబడి ఇస్తుంది, ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. మరి తెలివైన పీపుల్ కలిసారనుకోండి, వాళ్ళు ఆఫ్ కోర్స్ తెలివి గురించే కాదు కాదు, అత్యంత తెలివైన పీపుల్ కలిసారనుకోండి, ఆఫ్ కోర్స్ వాళ్ళు తెలివితేటలను ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారేమో కదా. ఏమోలేండి, తెలివి గురించి మనకెందుకు గాని, అదే నాకెందుకు గాని. అయితే 1901 నుంచి 1925 వరకు, ఇప్పటి వరకు కూడా మొత్తం 67 మంది మహిళలు నోబెల్ ప్రైజెస్ గెలుచుకున్నారండి. ఇందులో శాంతికి 19 మంది మహిళలు, సాహిత్యంకి 18 మంది మహిళలు, వైద్య శాస్త్రంలో 14 మంది, రసాయన శాస్త్రంలో 8 మంది, భౌతిక శాస్త్రంలో 5 మంది, ఆర్థిక శాస్త్రంలో 3 మహిళలకు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అయితే టోటల్ నోబెల్ ప్రైజెస్ లో భౌతిక శాస్త్రంలో 119 సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చినాయి, అంటే ఓవరాల్ గా అన్ని నోబెల్ ప్రైజెస్ లో. రసాయన శాస్త్రంలో, కెమిస్ట్రీలో 117, వైద్య శాస్త్రంలో 116, సాహిత్యంలో 117, శాంతిలో 105, ఆర్థిక శాస్త్రంలో 56 రావడం జరిగింది. అంటే అర్థశాస్త్రాన్ని రీసెంట్ గానే కదా యాడ్ చేశారు కాబట్టి. మరి మన భారతదేశంలో ఎవరికైనా నోబెల్ ప్రైజెస్ వచ్చాయా కావ్యా అంటే, ఎస్ ఆఫ్ కోర్స్ వచ్చాయి. భారతీయ పౌరసత్వం కలిగినటువంటి వాళ్ళకి నోబెల్ ప్రైజెస్ గెలుచుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే, ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. 1913లో గీతాంజలి పుస్తక రచన చేసిన కారణంగా ఈయనకు లిటరేచర్ విభాగంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. మన దేశంలోనే కాదని ఆసియా ఖండంలోనే మొదటి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక ప్రముఖ కవి, రచయిత, దార్శనికుడు, సంగీతకారుడు, అలాగే కళాకారుడు కూడా. మనం బుక్స్ లో కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి చదువుకునే ఉంటాము. మన అందరం రోజు గుర్తు చేసుకునే, రోజు పాడుకునే జనగణ మన గీతాన్ని కూడా మనకు రచించి ఇచ్చింది ఈయనే అనమాట. అలాగే నెక్స్ట్ సివి రామన్ గారు. 1930లో రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గాను ఫిజిక్స్ రంగంలో ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకట రామన్. సార్ సివి రామన్ గా మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి, ఈయన భౌతిక శాస్త్రవేత్త. ఆ తర్వాత 1979లో మదర్ తెరిసాకు శాంతి రంగంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. నోబెల్ ప్రైజ్ పొందినటువంటి మొదటి భారతీయ మహిళ మదర్ తెరిసా. మదర్ తెరిసా గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క భారతీయుడికి తెలిసినటువంటి పేరు మదర్ తెరిసా. జీవితాంతం పేద అనాథ రోగులకు సేవ చేసి ప్రపంచానికి శాంతి, మానవతా విలువను తెలియచేసినటువంటి వ్యక్తి మదర్ తెరిసా. 1998లో అమర్త్య సేన్ ఆర్థిక శాస్త్రంలో, ముఖ్యంగా వికాసం, శ్రేయస్సు, సామాజిక న్యాయం మరియు పేదలకు సంబంధించిన ఆర్థిక విధానాలపై చేసినటువంటి పరిశోధనల్లో ఈయన ప్రసిద్ధి. మరియు చివరిగా కైలాష్ సత్యార్థి, బాలల హక్కుల కోసం చేసిన పోరాటానికి గాను 2014లో నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ ఈయన తీసుకున్నారు. కైలాష్ సత్యార్థి

0: సేవ్ చైల్డ్హుడ్ మూవ్మెంట్ అనే సంస్థ స్థాపించారు. ఆయన పని ద్వారా భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా పిల్లల హక్కుల పరిరక్షణకు పెద్ద మార్పు తీసుకువచ్చారన్నమాట. సో మన భారతీయ పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తులకు, మన భారతీయులకు 5 మందికి ఇప్పటి వరకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. అయితే మన దేశంలో పుట్టి వేరే దేశాల సిటిజన్షిప్ కలిగినటువంటి వాళ్ళకి ఇంకొంతమందికి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. అచ్చంగా మన దేశమే అని చెప్పుకోవడానికి 5 నోబెల్ ప్రైజెస్ మనకి వచ్చాయన్నమాట. నోబెల్ ప్రైజెస్ మాక్సిమం బ్రతికి ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తారు. చనిపోయిన తర్వాత బహుమతిని ఇచ్చి కూడా ఉపయోగం లేదు అన్న ఉద్దేశంతో బ్రతుకున్నప్పుడే నోబెల్ బహుమతులు ప్రదానం చేస్తారు. ఒకవేళ నోబెల్ ప్రైజ్ ప్రకటించిన వ్యక్తి మధ్యలో, అంటే ప్రకటించిన తర్వాత చనిపోతే ఆ అవార్డును ఆ ఇయర్ కి రద్దు చేస్తారన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, నోబెల్ ప్రైజ్ గెలుచుకోవడానికి వయస్సు, లింగం, స్థాయి ఏమీ సంబంధం లేదు. కేవలం మంచితనం, మానవత్వం, ధైర్యం, తెలివి, ప్రతిభ ఉంటే చాలు, ఎవ్వరికైనా నోబెల్ ప్రైజ్ వస్తుంది. ఏమో ఈ ప్రోగ్రామ్ వింటున్న మీలో కూడా మంచి పనులు చేసి ఎన్నో కొత్త విషయాలు సమాజానికి ఉపయోగపడేవి కనుక్కొని ప్రతిభను చూపించి నోబెల్ ప్రైజ్ కూడా పొందే వారు ఉన్నారేమో. మీ గురించి కూడా నేను ఒక ప్రోగ్రామ్ చేసి చెప్తానేమో, ఏమంటారు? అఫ్కోర్స్ ఉండొచ్చండి. నోబెల్ బహుమతులు కేవలం గౌరవం మాత్రమే కాదండి, ప్రతిభకు ప్రేరణ, మానవతా సేవకు గుర్తింపు, ప్రపంచ శాంతికి ప్రోత్సాహం కదా. ఇదండి నోబెల్ ప్రైజ్ యొక్క విశేషాలు. అలాగే ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్ గారి యొక్క జీవితం గురించినటువంటి విషయాలు. నోబెల్ ప్రైజ్ గురించి తెలుసుకున్నప్పుడు ఈసారి ఎక్కడైనా మీరు ఈ పేరు విన్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ విషయాలు గుర్తొచ్చేస్తాయి కదా. అండ్ నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఇచ్చిన వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇవాళ మీకు ఖచ్చితంగా కొత్త విషయాన్ని చెప్పాను, ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అని అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వీక్ ఐ విల్ బి బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. నేను మీకు ఆవేశ్ని, ఇది మన ఇవాళ ఈ సంగతి మీకు తెలుసా. బై బై.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: సింహపురి FM 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి FM లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం, ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత.
4: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
3: అరే అంతేనండి, 60 రూపాయలే.
4: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
3: చూడండి, 2 రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
4: మరి రెండోది?
3: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి UPI తో.
4: బాబోయ్, బతికించింది UPI.
3: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
6: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు దాటి 2 నిమిషాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం హలో అభిరుచికి స్వాగతం పలుకుతూ, ఈనాటి కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలి అంటే 7901084415 ఈ నంబరుకు వాట్సాప్ పంపించండి. 9 నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమంలో మీరు కోరినటువంటి పాట విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం, మనకు వచ్చినటువంటి వాట్సాప్ సందేశాలు ఓసారి చూద్దాం. స్వాతి కిరణం చిత్రం నుంచి మా కోసం వాణి జయరాం చిత్ర ఆలపించినటువంటి ఓ గీతాన్ని వినిపించండి అంటూ శ్రోతలు రవికుమార్ బాలాజీనగర్ నుంచి

0: ஆரதி.
1: మరొక వాట్సాప్ సందేశం చూద్దాం. ఈ వాట్సాప్ సందేశం మనకు ఎన్టీఆర్ నగర్ కాలనీ పెద్దాపురం మండలం తూర్పుగోదావరి జిల్లా నుంచి బండవారి త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి పంపించారు. వీరు మనకు జానకమ్మ ఆరపించిన మహాకనక

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మరొక వాట్సాప్ సందేశించుదాం. హలో అభిరుచి కార్యక్రమంలో మరి నర్తనశాల చిత్రం నుంచి మా కోసం ఓ పాట వేయండి అంటూ నారాయణ రెడ్డిపేట నుంచి తుమ్మలచర్ల పద్మనాభయ్య, ఉమాదేవి, జయమ్మ మనకు వాట్సాప్ పంపించారు. మరి వీరు కోరినటువంటి నర్తనశాల చిత్రం నుంచి పాట విందాం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్
2: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిగీతల కార్యక్రమం హలో అభిరుచి వింటూ ఉన్నారు. సో 10 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మరి మనకు వచ్చినటువంటి మరొక వాట్సాప్ చూద్దాం. బింబిసారా చిత్రం నుంచి ఈశ్వరుడే ఈశ్వరుడే పాట మా కోసం తప్పకుండా వినిపించండి అంటూ సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిల వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య, ఇతర తాటిపత్తి గ్రామ చేనేత కార్మికులందరూ కూడా మనకు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి నుంచి మరి వాట్సాప్ పంపించారు. వీరు కూరినటువంటి ఈ పాట ఇప్పుడు విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమం వింటూ ఉన్నారు. మరి కార్యక్రమంలో మరొక వాట్సాప్ సందేశం చూద్దాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య ఈరోజు మనకు వాట్సాప్ పంపించారు. స్వరాజ్యం చిత్రం నుంచి మంచు కన్నా చల్లనైన మనసులు అనేటువంటి పాట మా కోసం వినిపించండి అంటూ వీరు కోరుతున్నారు. వీరు కోరినటువంటి ఈ పాట ఇప్పుడు విందాం.

వాట్సాప్ ద్వారా శ్రోతలకున్న సినీగీతల కార్యక్రమం హలో అభిరుచి శ్రోతలు వింటూ ఉన్నారు. మనకు ఈ వాట్సాప్ గూడూరు నుంచి వచ్చింది. షేరు మున్ని వీరు రాజన్న చిత్రం నుంచి మా కోసం అమ్మ ఆవని పాట వినిపించండి అంటూ వాట్సాప్ పంపించారు. వీరు కొన్నటువంటి ఈ పాట ఇప్పుడు వింటాం.

0: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: స్టూడియోలో సమయం 9 గంటలు దాటి 35 నిమిషాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరినటువంటి సినీగీతాల కార్యక్రమం హలో అభిరుచి వింటూ ఉన్నారు. మనకు ఈ వాట్సాప్ను హిమవంత్ కుమార్ విజయవాడ నుంచి పంపించారు. ఒక మంచి భక్తి పాట మా కోసం వినిపించగలరు అంటూ కోరుతూ ఉన్నారు. మరి మీరు కోరినట్లు శ్రీరామరాజ్యం చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం, శ్రేయా ఘోషాలు ఆలపించిన ఈ గీతం విద్దాం.

మరొక వాట్సాప్ సందేశం చూద్దాం. మా కోసం పెద్దన్నయ్య చిత్రం నుంచి కుటుంబం అన్నగారి కుటుంబం పాట వినిపించండి అంటూ కోరుతున్నారు గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి, కర్ణాటక. మరి వీరు కొన్నటువంటి ఈ పాట ఇప్పుడు విందాం.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఈ వాట్సాప్ సందేశం మనకు హారిక పంపించారు నెల్లూరు నారాయణరెడ్డిపేట నుంచి. కన్నప్ప చిత్రం నుంచి శివశివ శంకర పాట మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరితో పాటు నాగరాజు, కామాక్షి, మేఘన వీరందరూ కూడా మరి మనకు వాట్సాప్ పంపించారు. వీరు కొట్టినటువంటి ఈ పాట అంటే కన్నప్ప చిత్రం నుంచి ఈ పాట విందాం.

మరొక వాట్సాప్ సందేశం చూద్దాం. బుచ్చిరెడ్డిపాళెం నుంచి తబలా మస్తాన్ మనకు వాట్సాప్ పంపించారు. వీరు సప్తపది చిత్రం నుంచి గోవుళ్ళు తెల్లన్న పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరు కోరినటువంటి ఈ పాట ఇప్పుడు విందాం.

హలో అభిరుచి కార్యక్రమం శ్రోత వింటున్నారు. కార్యక్రమంలో మనకు అన్నమయ్య చిత్రం నుంచి అదివో అల్లదివో పాట వినిపించింది అంటూ కోవూర్ నుంచి కిరణ్ వాట్సాప్ పంపించారు. పేరుతో పాటు మరికొంతమంది శ్రోతలు కూడా ఉన్నారు, వారి పేర్లు కూడా చూద్దాం. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, అలాగే శ్రోతలు మనకు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, ఆబిద ఆయుష, మరి వీరందరి కోసం అన్నమయ్య చిత్రం నుంచి శ్రోతకున్నటువంటి ఈ పాట విందాం.

మరొక వాట్సాప్ సందేశం కూడా ఉంది. ఈ వాట్సాప్ సందేశాన్ని మనకు పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ పూజారి, ఆంజనేయులు, ఓబులమ్మ, అన్న వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామూర్తి, యంగముని, బాలాజీ, హేమంత్ సాయి అనంతపురం జిల్లా నుంచి మనకు పంపించారు. అలాగే చివరిగా ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సకుబాయ్, యాదవ్జీ, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూబాబా మూసాపేట నుంచి మనకు పంపించారు. సో ఇది ఇవాళ హలో అభిరుచి కార్యక్రమం. స్టూడియోలో సమయం కూడా 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: సహకారం ద్వారా సమృద్ధి భారత సహకార రంగంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వసుదైవ కుటుంబకం అనే దార్శనికతతో సహకార సే సమృద్ది అనే నినాదంతో భారతదేశ సహకార రంగం గత కొంతకాలంగా బలోపేతమైంది. అట్టడుగు స్థాయి సహకార సంఘాలకు సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. అప్పటి నుండి సహకార సంఘాలు ఉమ్మడి యాజమాన్యం, పరస్పర మద్దతు, సమ్మిళిత అభివృద్ది సంస్థలుగా సేవలందిస్తున్నాయి. గ్రామీణ రుణాల నుండి పాడి, మత్స్య, గృహ, మార్కెటింగ్ రంగాల వరకు సహకార సంఘాలు ఎంతో మందికి మార్కెట్లు, ఆర్థిక వనరులు, జీవనోపాధిని పొందేందుకు వీలు కల్పించాయి. వినియోగదారుల సహకార సంఘాలు, ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, గృహ నిర్మాణ సహకార సంఘాలు, వ్యవసాయ పరపతి సంఘాలు ప్రధానంగా కలిగిన ఈ సంఘాలు దాదాపు 30 కోట్ల మంది ప్రజల జీవితాలకు సహకారం అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2,55,000 పైగా గ్రామ పంచాయతీలలో సహకార సంస్థలు స్థాపించబడ్డాయి. నమోదైన 8 లక్షలకు పైగా సహకార సంస్థలలో 6 లక్షలకు పైగా సహకార సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ శాఖ చేపడుతున్న చర్యలు సహకార రంగపు పరివర్తనాత్మక సామర్థ్యాన్ని వెలికితీయాలని కేంద్ర ప్రభుత్వ నిబద్దతను ప్రతిబింబిస్తున్నాయి. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జులై 6వ తేదీన ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. భారతదేశ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రాథమిక వ్యవసాయ ప్రపతి సంఘాల డిజిటల్ పరివర్తన, గ్రామీణ సహకార మౌలిక సదుపాయాల విస్తరణ, పాడి, వ్యవసాయం, బ్యాంకింగ్, గ్రామీణ జీవనోపాధులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సందర్భంగా పలు నూతన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా సహకార రంగానికి పునాది లాంటి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు పీఏసీఎస్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించారు. 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను ఈపీఏసీఎస్ అంటే డిజిటల్ సంఘాలుగా మార్చడం ఒక ముఖ్యమైన విశేషం. సహకార నిల్వ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి 47 ధాన్యం నిల్వ గోదాములకు ఈ కార్యక్రమంలో శంకుస్థాపన చేయడం జరిగింది. పాల సేకరణ, పంపిణీ నిర్వహణను మెరుగుపరచడానికి జాతీయ పాడి అభివృద్ది బోర్డు కోసం ఒక పాల సరఫరా సమీక్ష డాష్ బోర్డు పోర్టల్ను ప్రారంభించారు. అదనంగా జాతీయ పట్టణ సహకార ఆర్థిక అభివృద్ది సంస్థ యొక్క 2 ప్రధాన కార్యక్రమాలైన సహకార సీబీఎస్, సహకార సహయోగిలను ఆవిష్కరించారు. సహకార సీబీఎస్ పట్టణ సహకార బ్యాంకుల కోసం రూపొందించిన ఒక కేంద్రీకృత కోర్ బ్యాంకింగ్ పరిష్కారం. సహకార సహయోగి వినియోగదారుల సేవలు, బ్యాంకింగ్ కార్యకలాపాలను మెరుగుపరచడానికి రూపొందించిన ఒక సంభాషణాత్మక ఏఐ ఆధారిత వేదిక. సహకార రంగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: ఆత్మ నిర్భర్తా మే భారత్ కి అనేక ముష్కిలో కా హల్ హై ఔర్ ఆత్మ నిర్భర్తా కా ఏక్ బెహతరీన్ మోడల్ సహకార్ భీ హై. పూజ్య బాపూ నే సహకార్ కేసే స్వావలంబన్ కా జో మార్గ్ దిఖాయా ఉస్కో సర్దార్ సాహబ్ నే జమీన్ పర్ ఉతారనే కా కామ్ కియా. ఔర్ జబ్ సహకారీ కి బాత్ ఆతీ హై సాథియో, సహకారీ క్షేత్ర

0: अमूल ने एक अपनी पहचान बना दी। अमूल जैसे ब्रांड ने पूरी दुनिया में गुजरात के कोऑपरेटिव मूवमेंट की एक ताकत का परिचय कराया है, एक पहचान बनाई।
1: सहकार संघालपै केंद्र सहकार शाखा मंत्री अमित शाह मातलाडुतू,
2: जो संपूर्ण देश की अर्थतंत्र को तो गति दे ही सकता है, परंतु 140 करोड़ की आबादी को काम, सम्मान और उनको समृद्ध बनाने का काम अगर सबसे ज्यादा कोई सेक्टर कर सकता है तो हमारा कोऑपरेटिव सेक्टर कर सकता है। तो मित्रों, मैं तो आज आपका आह्वान करने आया हूं, आइए सहकारिता मंत्रालय के साथ जुड़िए और जुड़कर भारत के कोऑपरेटिव मूवमेंट को नई गति, नई दिशा और नए लक्ष्य को सिद्ध करने के लिए हौसला दीजिए, यही मेरी आप सभी से प्रार्थना है।
1: ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగానికి విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతదేశ సహకార వ్యవస్థ క్షేత్రస్థాయి ఆర్థిక భాగస్వామ్యానికి వెన్నుముకగా నిలుస్తూ రైతులు, పాడి ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, చేతి వృత్తుల వారు, కార్మికులను ఆదాయ అవకాశాలతో అనుసంధానిస్తోంది. గత 5 ఏళ్లుగా భారతదేశ సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరివర్తనాత్మక సంస్కరణలను చేపట్టింది. ఈ సంస్కరణలు సహకార సంఘాలను మరింత ఆర్థికంగా చైతన్యవంతంగా, సమ్మిళితంగా, పారదర్శకంగా, డిజిటల్ సాధికారత కలిగినవిగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాయి. సహకార మంత్రిత్వ శాఖను స్థాపించినప్పటి నుండి 152కు పైగా ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమాలు సాంప్రదాయ సహకార సంస్థలను ఆధునీకరించడంతో పాటు వృద్ధికి, వైవిధ్యీకరణకు కొత్త అవకాశాలను సృష్టించాయి. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు స్వల్పకాలిక సహకార పరపతి వ్యవస్థకు క్షేత్రస్థాయి పునాదిగా నిలుస్తాయి. ఇవి గ్రామీణ ఆర్థిక సేవలకు తొలి సంప్రదింపు కేంద్రంగా పనిచేసే బహుళ సేవా సంస్థలుగా చురుకుగా పనిచేస్తున్నాయి. 2,925 కోట్ల రూపాయల బడ్జెట్తో దేశవ్యాప్తంగా దాదాపు 63,000కు పైగా పిఏసిఎస్లలో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టారు. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. పిఏసిఎస్ల డిజిటలైజేషన్ పారదర్శకత, జవాబుదారీతనం, సేవల పంపిణీని గణనీయంగా మెరుగుపరిచింది. ప్రతి పంచాయతీని సహకార సంస్థలతో అనుసంధానించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త మోడల్ బైలాస్ ప్రకారం కేవలం రుణాలు ఇవ్వడమే కాకుండా పిఎస్సిఎస్లు ఇప్పుడు 25కు పైగా ఇతర వ్యాపారాలు చేసుకునే వీలుంది. రైతులకు ఒకే చోట అన్ని సేవలు అందించేలా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేశారు. 54,000కు పైగా పిఎస్సిఎస్లు ఇప్పుడు డిజిటల్ సేవా కేంద్రాలుగా మారి గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, విమాన, రైలు టికెట్లు, ఆధార్ సేవలను అందిస్తున్నాయి. 39,000కు పైగా సంఘాలు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు విక్రయించే పీఎం కిసాన్ సమృద్ది కేంద్రాలుగా రూపొందాయి. ఇప్పటి వరకు 37,454 కొత్త బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పాడి మత్స్య సహకార సంఘాలుగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 255,000 గ్రామ పంచాయతీలలో పిఎసిఎస్లు ఉన్నాయి. 87,159కి పైగా గ్రామ పంచాయతీలకు పాడి సహకార సంఘాలు, 29,964కి పైగా గ్రామ పంచాయతీలకు మత్స్య సహకార సంఘాలు విస్తరించాయి.
2: 3 బహురాజ్య సహకారీ సమితి బనాయి హే, ఏక్ ఎక్స్పోర్ట్ కే లియే, ఏక్ బీజ్ కే లియే ఔర్ ఏక్ ఆర్గానిక్ కే सर्टिफिकेशन, ब्रांडिंग और मार्केटिंग. मैं पूरे विश्वास के साथ कह सकता हूँ ये तीनों समितियां आने वाले दिनों में जिस तरह से हमारे कोऑपरेटिव के आज अमूल, इप्को, क्रिप्को बहुत अच्छी कोऑपरेटिव दुनिया जानती है, इसी प्रकार से तीनों समितियां आगे बढ़ेगी, इसका मुझे विश्वास है.
1: ఈ విస్తరణ సహకార సేవల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద వికేంద్రీకృత ధాన్యం నిల్వ పథకాన్ని కూడా అమలు చేస్తోంది. 145 పిఏసిఎస్లలో గోదాముల నిర్మాణం పూర్తయింది. ఈ గోదాములు 68,702 మెట్రిక్ టన్నులకు పైగా నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ గోదాములు స్థానికంగా నిల్వ చేసుకునే వీలు కల్పించడం, సరైన మార్కెట్ సమయపాలనను అందించడం, పంట కోత అనంతర నష్టాలను తగ్గించి రైతుల ఆదాయాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. మెరుగైన సేకరణ, మార్కెట్ లభ్యత కోసం సహకార సంఘాలను ఆధునిక రైతు సంఘాలతో అనుసంధానిస్తున్నారు. సుమారు 4,200 పిఎస్సిఎస్లకు తక్కువ ధరకే మందులు అమ్మే జన ఔషధి కేంద్రాలు పెట్టేందుకు అనుమతులు లభించాయి. విధాన సంస్కరణలు సహకార సంఘాల ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచాయి. సహకార సంఘాలకు కార్పొరేట్ సంస్థలతో సమానంగా వ్యాపార వెసులుబాటు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని తగ్గించింది. ఉపసంహరణ పరిమితిని పెంచుతూ నగదు ఉపసంహరణలపై టీడీ

0: ఎస్ లేకుండా పరిమితిని 3 కోట్ల రూపాయలకు పెంచారు. పాడి పరిశ్రమ సహకార సంఘాల ద్వారా పాలు సేకరించే సామర్థ్యాన్ని రాబోయే 5 ఏళ్లలో 50% పెంచాలని వైట్ రెవల్యూషన్ 2.0 ప్రారంభించారు. ఇందులో మహిళల భాగస్వామ్యానికి పెద్దపీట వేశారు. ఈ వైవిధ్యీకరణ గ్రామ స్థాయిలో నిత్యావసర సేవల లభ్యతను మెరుగుపరిచింది. నాణ్యమైన విత్తనాల కోసం భారతీయ బీజ్ సహకారీ సమితి లిమిటెడ్ BBSSL, ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ NCOL, నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ NCEL వంటి జాతీయ సంస్థలను స్థాపించారు. BBSSL సహకార నెట్వర్క్ ద్వారా భారత్ బీజ్ బ్రాండ్ పేరుతో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సేకరణ, పంపిణీని చేపడుతుంది. సేంద్రియ ఉత్పత్తుల సమీకరణ, సేకరణ, ధృవీకరణ, పరీక్ష, బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం NCOL పనిచేస్తుంది. ఈ సంవత్సరం జూన్ నాటికి దీనిలో 14,286 సభ్య సహకార సంఘాలు ఉన్నాయి. NCEL దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన మిగులు వస్తువులు, సేవలను ఎగుమతి చేయడానికి సహకరిస్తుంది. ఈ ఏడాది జూన్ నాటికి NCEL 38 దేశాలకు 6,295 కోట్ల రూపాయల విలువైన 15.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతులను నమోదు చేసింది. సహకార రంగం కేవలం వ్యవసాయానికి పరిమితం కాకుండా రవాణా రంగంలోకి కూడా అడుగుపెట్టింది. డ్రైవర్ల యాజమాన్యంలో నడిచే భారత్ టాక్సీ సహకార ప్లాట్ఫామ్ లక్షలాది మంది డ్రైవర్లు, కస్టమర్లతో మెట్రో నగరాల్లో విజయవంతంగా నడుస్తోంది. ప్రజలకు సరసమైన, సురక్షితమైన, నమ్మకమైన రవాణా సేవలను అందిస్తూనే డ్రైవర్లకు ఆర్థిక సాధికారత కల్పించడం దీని లక్ష్యం. ప్రస్తుతం భారత్ టాక్సీలో 6,37,000 మంది రిజిస్టర్డ్ డ్రైవర్లు, 35,77,000 మంది రిజిస్టర్డ్ కస్టమర్లు ఉన్నారు. ఈ సేవ ఢిల్లీ, NCR, గుజరాత్, లక్నో, చండీగఢ్, ముంబై, జైపూర్, కాన్పూర్లలో అందుబాటులో ఉంది. రాబోయే కొద్ది నెలల్లో రాంచీ, పాట్నా, గౌహతి, భోపాల్, కోల్కతా, ఇండోర్, నాగపూర్లలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
1: यूटिलिटी एग्रीगेटर कोऑपरेटिव को हम आगे आने वाले दिनों में विकास करने वाले हैं और दोनों प्रकार के इंश्योरेंस इप्को टोक्यो के प्रयोग को सफल करते हुए हम एक कोऑपरेटिव लाइफ इंश्योरेंस की कंपनी भी बनाने जा रहे हैं जो इंश्योरेंस के क्षेत्र में भी कोऑपरेटिव को बहुत आगे बढ़ाएगी. मित्रों, ये 5 साल एक प्रकार से इसका पल पल, दिन दिन, हर महीना, हर साल कोऑपरेटिव के इंफ्रास्ट्रक्चर को सैन सैन बढ़ाने में हमारे मंत्रालय ने सभी को साथ लेते हुए बहुत परिश्रम किया है.
0: సహకార రంగంలో వృత్తి నైపుణ్యాలు పెంచడానికి, పరిశోధనలు చేయడానికి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇది కింది స్థాయి సిబ్బంది నుంచి నాయకుల వరకు అందరికీ ఆధునిక నిర్వహణ పద్ధతుల్లో శిక్షణ ఇస్తుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ కోఆపరేటివ్ ట్రైనింగ్, నాబార్డు ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇవి సహకార సంఘాలలో పాలన, నాయకత్వం, నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి. సహకార సంఘాల వృద్ధికి ఆర్థిక వనరులను సమకూర్చడంలో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NCDC కీలక పాత్ర పోషించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో NCDC 1.55 లక్షల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయగా 1.27 లక్షల కోట్ల రూపాయలను విడుదల చేసింది. అలాగే 10,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రోత్సాహక పథకం కింద ఈ సంవత్సరం మే నాటికి FPOలు, క్లస్టర్ ఆధారిత వ్యాపార సంస్థలకు 2,320 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ నిరంతర ఆర్థిక సహకారం వివిధ రంగాలలో సహకార వ్యవస్థ విస్తరణను వేగవంతం చేస్తుంది. గడిచిన 5 సంవత్సరాలలో సహకార మంత్రిత్వ శాఖ సహకార సంఘాలను సమ్మిళిత వృద్దికి చోదక శక్తులుగా మార్చింది. పటిష్టమైన సంస్థలు, మెరుగైన సేవల పంపిణీ, విస్తృత డిజిటల్ వినియోగం క్షేత్రస్థాయి ప్రభావాన్ని పెంచాయి. విస్తరించిన మౌలిక సదుపాయాలు, మెరుగైన మార్కెట్ సదుపాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయి. సహకార సంఘాల నేతృత్వంలోని అభివృద్ది ద్వారా ఇప్పుడు మహిళలకు, రైతులకు మరిన్ని గొప్ప అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం రుణాలు ఇచ్చే సంస్థలుగా ఉన్న సహకార సంఘాలను సాంకేతికత జోడించి గ్రామీణ వృద్ది కేంద్రాలుగా మార్చడం ద్వారా భారతదేశ సహకార ఉద్యమం వ్యవస్థాగతంగా, ఆర్థికంగా అత్యంత బలోపేతమవడం ఎంతో అభినందనీయం. సహకారం ద్వారా సమృద్ది, భారత సహకార రంగంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఘటన. ఖతర్ దేశ ఫాదర్ అమీర్ గౌరవనీయులైన షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ ధని గారు 12వ తేదీన కన్నుమూశారు. దివంగత ప్రముఖునికి గౌరవ సూచికంగా 13వ తేదీ అంటే ఈరోజు సోమవారం నాడు భారతదేశం అంతటా ఒకరోజు రాష్ట్ర సంతాప దినంగా పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందువలన ఎటువంటి అధికారిక వినోద కార్యక్రమాలు ప్రసారం కావు. గమనిక విన్నారు. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పాండురంగ మహత్యం ఈ చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట.

వనభాండముల ఆ రూపము గనిన యశోదకు తాపమున తీంచి జన్మ ధన్యతగా జయ కృష్ణ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: కొత్త బంగారు లోకం ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటకు సంగీతం మిక్కీ జేమేయర్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అల్లుడు గారు చిత్రానికి యేసుదాసు చిత్ర పాడిన పాట

0: కార్యక్రమంలో తరువాత సుందరకాండ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.
1: ఆకాశాన సూర్యుడుండడు సం

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. దేశ సర్వతోముఖ అభివృద్ధి వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి

ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధాన ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన కోరింది. అమెరికా తమపై జరిపిన దాడులకు తాను ప్రతిగా జోర్డన్, కువైట్, బహ్రెయిన్లు అమెరికా వ్యవస్థలపై దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ప్రతి పౌరుని జీవితంలో సర్వతోముఖాభివృద్ది, సానుకూల మార్పును తెచ్చినప్పుడే అది దేశ ప్రగతికి సరికొత్త వేగాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, ఇదే స్ఫూర్తితో భారత్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి దేశం నిరంతరం కృషి చేస్తోందని మోదీ అన్నారు. మహిళల సంక్షేమం ఉండేలా చూడడం, యువతరాన్ని రక్షించి పెంపొందించడం, దేశం ఐక్యత, భద్రత, శ్రేయస్సు, క్రమబద్దమైన పాలన కోసం అవసరమైన ఏర్పాట్లను నిరంతరం చేయడం ప్రతి ప్రజాప్రతినిధి నిరంతర కర్తవ్యమని ఆ శ్లోకంలో తెలియజేసినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఈవేళ నుంచి రెండు కొత్త నేర నిరోధక చట్టాలు అమల్లోకి వచ్చాయి. సామాజిక వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు సంబంధించిన బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలియజేశారు. ఈ ఏడాది జూన్లో అసెంబ్లీ ద వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్ 2026, వెస్ట్ బెంగాల్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్ 2026 అనే కఠినమైన నేర నిరోధక బిల్లును ఆమోదించింది. ఇటువంటి బిల్లుల కారణంగా సాంఘిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన, వ్యవస్థీకృత నేరాలపైన వేగంగా కఠినంగా చర్యలు తీసుకోవడానికి కొత్త చట్టాలు వీలు కల్పిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. నిరసనల పేరుతో హింసకు పాల్పడడం లేదా ప్రజాశాంతికి భంగం కలిగించడానికి సహించేది లేదని ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇదివరకే స్పష్టం చేశారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ ఉంది. అస్సాంలోని బెల్తోలా, తమిళనాడులోని శ్రీపెరంబుదూర్, ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, గుజరాత్లోని సురేంద్ర నగర్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో కూడా ఈఎస్ఐ ఆసుపత్రులు డిస్పెన్సరీలను ప్రారంభించనున్నారు. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వచ్చి మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని అంచనా వేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గాంధీనగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగే 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ సమావేశం ప్రారంభోత్సవంతో పాటు మొదటి అంతర్జాతీయ ఇన్వెస్టిగేటర్స్ క్రైమ్ కాంపిటీషన్ సదస్సులో పాల్గొంటారు. 2022 తర్వాత భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ, 47 దేశాల చట్టాల అమలు సంస్థల ప్రతినిధులు, అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు. ఇందులో భాగంగా అమిత్ షా ఏఐ ఆధారిత ఆర్థిక నేరాల దర్యాప్తు, క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, భారత్లో మొట్టమొదటి మీడియా ఫారెన్సిక్ సెంటర్పై దృష్టి సారించే 3 సరికొత్త సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లను కూడా ఆవిష్కరిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించే ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలపై దృష్టి సారించి యూరప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, సిఈఓఈ, ఐసిఈఎక్స్ స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లతో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 14-15 తేదీల్లో బెల్జియంలో పర్యటిస్తారు. ఇండియా యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్కు ఆయన హాజరవుతారు. ఈ నెల 16-17 తేదీల్లో పీయూష్ గోయల్ ఫిన్లాండ్లో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ ఆరోగ్య పరిశోధన రంగాన్ని బలోపేతం చేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి ఒక వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ అందించే లక్ష్యంతో రూపొందించిన జాతీయ ఆరోగ్య పరిశోధన విధానం ముసాయిదాపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రజల సూచనలను ఆహ్వానిస్తోంది. ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా స్పందించే నమ్మకమైన, అందరినీ కలుపుకుని పోయే స్వయం సమృద్ద, ఫలితాల ఆధారిత ఆరోగ్య పరిశోధన వ్యవస్థను పెంపొందించేందుకు ఈ విధానం కృషి చేస్తుంది.

ఆరోగ్య రంగంలో ఫలితాలు మెరుగుపరిచేందుకు సమానత్వం సాధించేందుకు అత్యున్నత ప్రమాణాలు గల నైతిక వినూత్నమైన పరిశోధనలను ప్రోత్సహించడం, కొత్త ఆరోగ్య ప్రాధాన్యతలను పరిష్కరించడం ఈ ముసాయిదా లక్ష్యం. వివిధ భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన చర్చలు, వారి నుంచి సేకరించిన సూచనలు, సిఫార్సులను చేర్చి ముసాయిదా విధానాన్ని తయారు చేశామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనిపై అభిప్రాయాలు, సూచనలు సమర్పించడానికి ఈ నెల 27వ తేదీ వరకు గడువిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 26వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమానికి సంబంధించి తమ ఆలోచనలను, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా తెలియజేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్ లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా ప్రధానమంత్రికి నేరుగా తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ ఎపిసోడ్ కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు. నీటి నిర్వహణలో దేశాన్ని స్వయం సమృద్దంగా మార్చేందుకు సమిష్టి కృషి అవసరమని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ చెప్పారు. న్యూఢిల్లీలో గ్రామ పంచాయతీల ద్వారా వాటర్ బడ్జెటింగ్, వాటర్ సెక్యూరిటీ ప్లానింగ్ అనే అంశంపై జరిగిన మాస్టర్ ట్రైనర్ల జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమం ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే అర్థవంతమైన మార్పును సాధించవచ్చునని భారద్వాజ్ అన్నారు. దీన్ని ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించిన ఆయన, మంత్రిత్వ శాఖ గత దాదాపు 1.5 సంవత్సరాలుగా దీనిపై పనిచేస్తోందన్నారు. శిక్షణా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, ఇక్కడ నేర్చుకున్న విషయాలను తమ తమ ప్రాంతాల్లో నీటికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడం ద్వారా అమలు చేయాలని వివేక్ భారద్వాజ్ ప్రతినిధులను కోరారు. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తమ ప్రస్తుత ఐ ఫర్ ఐ ఆపరేషన్ లో భాగంగా జార్డన్, బహ్రెయిన్, కువైట్ లోని అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన క్షిపణి డ్రోన్ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. ఇరాన్ సైనిక లక్ష్యాలపై ఇటీవల అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా తాను ఈ దాడులు జరిపినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్ జార్డన్ లోని ప్రిన్స్ హసన్ ఎయిర్బేస్, బహ్రెయిన్ లోని షేక్ ఈసా ఎయిర్బేస్, కువైట్ లోని అలీ అల్ సలాం, అహ్మద్ అల్ జబర్ ఎయిర్బేస్ లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది. తాము జరిపిన దాడుల్లో ఇంధన డిపోలు, మందుగుండు సామాగ్రి నిల్వ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఐఆర్జీసీ ప్రకటించింది. అలాగే హార్మోజ్ జలసంధిలో అమెరికా మరిన్ని సైనిక చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి ఆటంకం కలిగించే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్లోని పలు ప్రాంతాల్లో డజన్ల కొద్దీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైనిక వ్యవస్థ సెంట్కామ్ పెద్ద ఎత్తున దాడులను ప్రారంభించిన నేపథ్యంలో ఇరాన్ ఈ విధంగా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. వింబుల్డన్ టెన్నిస్ లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ లో జరిగిన ఫైనల్లో 2వ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వరేవ్ ను సిన్నర్ 6-7, 7-6, 6-3, 6-4 గేమ్స్ తేడాతో ఓడించారు. సిన్నర్ కు ఇది వరుసగా 2వ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కాగా మొత్తంగా 5వ గ్రాండ్ స్లామ్ విజయం. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. విశేషాలు మరొకసారి. దేశ సర్వతోముఖాభివృద్ది వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధాన ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన, సలహాలు, సూచనలు కోరింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను వరుసగా 2వసారి గెలుచుకున్నారు. నిన్న రాత్రి జరిగిన ఫైనల్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్ ను ఓడించి సిన్నర్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో కార్మికులలో మోకాళ్లు, తుంటె సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటి గురించి

0: ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కెవి గురువర్ధన్ కుమార్ గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ కొత్త వెంకట గురువర్ధన్ కుమార్ గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: డాక్టర్ గురువర్ధన్ కుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ ఎముకలు కీళ్ల వ్యాధుల శస్త్రచికిత్సా నిపుణులుగా ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ గారు, ఇటీవల కాలంలో ఈ ఎముకలు కీళ్లకు సంబంధించినటువంటి సమస్యలు చాలా గణనీయంగా పెరిగినట్లుగా మనకి గణాంకాలు కానివ్వండి, లేకపోతే మనకు తెలిసినంతలో చాలా మంది చెబుతున్నారు. గత రోజుల్లో వయోధికుల్లో ఎక్కువగా చెప్పేవాళ్ళు మోకాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, ఇవి మాత్రం ఇలా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇవాళ రోజున వయసుతో నిమిత్తం లేకుండా కూడా 30-40 వయస్కుల్లో కూడా ఈ సమస్యలు తరచూ చెబుతూ ఉంటున్నారు, మనం వింటూ ఉన్నాం. అసలు డాక్టర్ గారు, పెద్దవాళ్లలో ఎక్కువగా వచ్చే ఇబ్బంది గురించి మనం అనుకుందాం, ఎందుకని ఈ మోకాళ్ళు కీళ్ళు తుంటే ఈ నొప్పులు సర్వసాధారణంగా ఎందుకు వస్తుంటాయో ముందు చెప్పండి, వీటికి ప్రధాన కారణాలు ఏంటి?
2: ఈ మధ్య కాలంలో వయసు పరిమితి లేకుండా అందరికీ అనారోగ్యాలు వస్తున్నాయి. సో ముందుగా పెద్ద వయసు వాళ్ళ గురించి మాట్లాడదామండి. పెద్ద వయసు వాళ్ళకు ఎందుకు వస్తున్నాయి అంటే కనుక, సపోజ్ 3 ఇయర్స్ జనరేషన్ ముందు, అప్పుడు 70-80 ఇయర్స్ ఉన్న జనరేషన్, సపోజ్ మా నాన్నగారు, మా పెద్ద నాన్నగారు, లేకపోతే మా తాతగారు అనుకోండి, వాళ్ళెవరికి నొప్పులు లేవండి. కానీ ఇప్పుడున్న 50-60-40 ఇయర్స్ వాళ్ళు కూడా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ప్రధానంగా 2-3 కారణాలు చెప్పొచ్చు. ఒకటి, మన లైఫ్ స్టైల్, మన కూర్చునే విధానం కానివ్వండి, మనం చేసే పని విధానం కానివ్వండి, పనులు తగ్గిపోయినాయి మనుషులకి. ఇంతకుముందు ఉదయం తెల్లవారుజాము 4-5 లేచి పొలం పనికి వెళ్ళడము, వ్యవసాయానికి వెళ్ళడము, లేకపోతే గనక ఇతర పనితో కూడిన పనులు,
1: ఇంటి పనులతో సహా
2: అన్ని. సో ఇప్పుడు సఫిస్టికేషన్ లాగా మిక్సీ గ్రైండర్ అయ్యాలని లేవండి, అన్ని పనులు చేసుకునేవాళ్ళు. సో ప్రతి ఆర్గాన్ అండ్ ప్రతి జాయింట్ అన్ని కదిలేవి పూర్వంలో. ఇప్పుడు ఏమైంది, మనకి పని తగ్గిపోయింది, మనుషులు ఎక్కువ మోస్ట్ సెడెంటరీ, అయితే సెడెంటరీ ఉన్నారు, లేకపోతే సివియర్ విగరస్ వర్క్, సపోజ్ ఇండస్ట్రియల్ వర్క్లు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి విపరీతమైన పని, ఖాళీ లేకుండా, రెస్ట్ లేకుండా. అదే కనుక మనం సాఫ్ట్వేర్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ రెస్ట్, పని లేదు. సో ఒకటి కారణం మన పని, ఇది రెండు తిండి అండి, ఫుడ్, రెండు రకాల కూడా ఫుడ్. కొంతమంది సార్ మేము చాలా నీట్గా తింటున్నాము, లెక్క పెట్టుకుని తింటున్నాం అన్నారు, కానీ ఇప్పుడు మనం తినే దాంట్లో క్వాలిటీ తగ్గిపోయిందండి. సో ఇంతకుముందు తెలుసు, ఒక బియ్యం బస్తా పండాలి అంటే కనుక 6 నెలలు 5 నెలలు ఉండేది, ఇప్పుడు 2-3 నెలల్లోనే మనకు కోత వచ్చేస్తుంది. సో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తగ్గింది. నెంబర్ 2, తినే క్వాలిటీ కూడా. సో ఎక్కువ మంది జంక్ ఫుడ్ తింటున్నారు. సపోజ్ మన ఇంటికి వెళ్ళగానే మనం పండుగొస్తే తినమండి, ఏ జంతికలో స్వీట్ ముక్కలో తింటున్నాం మనం. సో ఇలాగా, సో మనం చేసే పని తగ్గిపోయింది, తినే క్వాలిటీ తగ్గిపోయింది, అండ్ తినే క్వాంటిటీ తగ్గింది, క్వాంటిటీ అంటే తినే మోతాదు తగ్గింది, అలా దాని క్వాలిటీ తగ్గింది. ఈ కారణాల వల్ల నొప్పి వస్తున్నాయి. నెక్స్ట్, జాగ్రత్త. సో చాలా మంది వరకు సెల్ ఫోన్లో ట్రీట్మెంట్ చూసుకోవడం, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడుగుతున్నారు, లేకపోతే ఓవర్ కౌంటర్ మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకున్నారు. రూట్ కాజ్ కాకుండా పైన హాస్పిటల్ మెడికల్ షాపుల్లో కానీ, లేకపోతే ఫోన్లో చూసుకో కానీ అందరూ వైద్యం వాడుకుంటున్నారు. అదే కానీ డాక్టర్ గారికి వెళ్తే మీకు పలాని ప్రాబ్లం వచ్చిందండి, తిండి వల్ల ఉండొచ్చు, మీరు చేసే పని వల్ల అని చెప్పేసి వైద్యం ఇస్తే కనుక రికవర్ తొందరగా అవుతారు.
1: డాక్టర్ గురువర్ధన్ కుమార్ గారు, ఈ మధ్య ఎక్కువగా మీలాంటి వైద్య నిపుణులు కూడా చెబుతుంటారు, మోకాళ్ళ అరుగుదల ఎక్కువ అయిందండి, డిస్కులు ప్రొలాప్స్ అయినాయండి, ఈ పదాలు ఎక్కువగా కూడా చెబుతూ ఉండటం గమనిస్తున్నాను డాక్టర్ గారు. ఈ మోకాళ్ళ అరుగుదల అనేటువంటిది కూడా ఈ నొప్పులు కానివ్వండి, లేకపోతే రకరకాల ఇబ్బందులకి కారణాలు అవుతుంటాయా? ఎందువల్ల ఈ అరుగుదల అనేటువంటిది వస్తుంది?
2: ఎందుకు వస్తుంది అంటే, ముందు కొంచెం బేసిక్ ఎనాటమీ అంటే లోన కీళ్ళలో ఏమిటో తెలుసుకోవాలండి. ప్రతి కీళ్ళలో ఎముక మెయిన్. ఎముకంటే మీరు గోడ తీసుకున్నారనుకోండి, గోడలో సిమెంట్ ఐరన్ లాగా ఎముక ఉంటుందండి. ప్రతి కీల్ చుట్టూ, ఎముక చుట్టూ కాట్లేజ్,
1: మృదులాస్థి,
2: మృదులాస్థి, ఎముక మీద పొర మృదులాస్థి ఉండి ఆ రెండు వైపులు మృదులాస్థి రాసుకుంటా ఉంటాయి. సార్ మృదులాస్థి ఎందుకు రెండు ఎముకలే రాసుకోవచ్చుగా అంటే, ఎముక్కి నరము రక్తం సరఫరా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ నరం ఉన్నది రాసుకుంటా ఉంటే బాగా నొప్పి తట్టుకోలేము మనం. ఈ మృదులాస్థకి నరము ఉండదు, రక్తము ఉండదు. సో ఆ రెండు రాసుకుంటా ఉంటే గనక నొప్పి లేకుండా. సో మనకి మన వాడుక భాషలో ఉండే ప్లాస్టిక్ లాగా ఏదో అడ్డు ఉంది, ఎముక ఎముక రాబడి అడ్డు ఉంది అనమాట. సో ఈ మృదులాస్థ పాడైపోవడం వల్ల నొప్పి వస్తుంది. సో ఎందుకు పాడైపోతుంది? సపోజ్ ఒక స్టిక్కర్ గోడ కంటించాం అనుకోండి, గోడ గట్టికున్నాళ్ళు స్టిక్కర్ గట్టిగానే ఉంటుంది, గోడ మెత్తబడితే ఆ స్టిక్కర్ కానీ టైల్ కానీ ఊడిపోయింది. అలానే ఇది కూడా మృదులాస్థకి ఆహారం, దానికి ఆహారం రక్తం లేదని చెప్పాను కదా ఇప్పుడు, దానికి ఆహారం ఎక్కడ వస్తుంది? ఎముకలో నుంచి కానీ కీళ్ళ మధ్యలో ఉన్న నీరు నుంచి కానీ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మృదులాస్థ ఆహారం ఎముక మీద డిపెండ్ అయిందో, ఎముక బలం తగ్గగానే దానికి ఆహారం తగ్గుద్ది. అట్ ద సేమ్ టైం మోకాలో ఉన్న గుజ్జు ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి కూడా తగ్గుతుంది. సో రెండు విధాలుగా మెల్లమెల్లమెల్ల చిన్న గాయాలు పడతాయి. సపోజ్ ఒక చిన్న గాయం రోడ్డు మీద పడింది అనుకోండి, దాన్ని వెంటనే పుడిస్తే బాగానే ఉంటుంది. ఆ చిన్న గాయం ఫస్ట్ పట్టడం చాలా కష్టం, పడిన గాయము పెద్ద అవడం చాలా ఈజీ. అంటే ఆ గాయం చుట్టూ ఉన్న కండ ఈజీగా లేచిపోతూ ఉంటుంది. సో అలాగే మొదటి దశలోనే మనం వైద్యం తీసుకుంటే కనుక ఆ మృదులాస్థను కాపాడుకుంటే కనుక ఎక్కువ రోజులు మోకాళ్ళు

0: లేకుండా ఉంటారు, ఎక్కువ బాధ పెరగకుండా ఉంటుంది, అది కాపాడగలదు పెరుగుతూ ఉంటుంది. సో ముదలాస్తి ఎలా కాపాడుకోవాలంటే ఎముకు కాపాడుకోవాలి. ఎముకు ఎలా కాపాడుకోవాలంటే, సో ప్రతి ఎముకలో మనందరం కాల్షియం వేసుకుని సరిపోయింది అనుకుంటారు. సో ఎక్కువ ఎముకలో ముందు ఫస్ట్ ప్రోటీన్ అండి. ప్రోటీన్ ఇంటేక్ బాగా తీసుకుంటూ కాల్షియం, మినరల్స్, జింక్, మ్యాంగనీస్ ఇవన్నీ మినరల్స్ తీసుకుంటూ దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ అంటే మూమెంట్ చేస్తూ ఉంటే అవుతూ ఉంటుంది. సార్ కొంతమంది చెప్పి, సార్ నేను 24 గంటలు నిలబడతానే ఉంటాను సార్, నాకు మూమెంట్ ఉంది కదా అంటూ ఉంటారు. సో 24 గంటలు నిలబడతా ఉందంటే ప్రతి జాయింట్ ఏదైనా కానీ అరగంటకు ఒకసారి దాని పొజిషన్ మారుతూ ఉండాలండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోండి, ఆయన 24 గంటల్లో 8 నుంచి 12 గంటలు పనిచేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఈ 8 గంటల్లో కనీసం 1 గంట సేపు కదలకుండా ఆ సిస్టమ్ ముందే కూర్చుంటా ఉంటారు. అంటే ఆ 8 గంటలు ఆ మెడలో ఉన్న ఎముకలు, జాయింట్లు ఒక పొజిషన్లోనే ఉన్నాయి ఒక అరగంట ఉపాగానే. సో ఎప్పుడైతే కాంటాక్ట్ ఎక్కువసేపు కాంటాక్ట్ అరగంట కంటే ఎక్కువ ఉంటాయో అప్పుడు ముదలాస్ దెబ్బతింటది. సో ప్రతి అరగంట కనీసం 30 సెకండ్స్ లేకపోతే 20-20 రూల్, సో 20 సెకండ్స్ రూల్ అంటూ ఉంటుంది. ఆ రూల్ ప్రకారం కానీ ఆ జాయింట్ కదులుతూ ఉంటే గనక ఆ మృదులాస దెబ్బ తగలదు. సో ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, మినరల్స్ తీసుకోవాలి, మూమెంట్ ఉండాలి. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే ఎంత వయసు అయినా కానీ బాధ లేకుండా ఉంటుందండి.
1: డాక్టర్ గురువర్ధన్ కుమార్ గారు, కార్మికులు ఉంటారు అనుకోండి, ఈ ముఠా పనులు చేసే కార్మికులు, ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు, ఇలా ఎన్నో రకాల వృత్తులు చేసేటువంటి కార్మికుల్లో ఈ మోకాళ్ళ నొప్పులు, తుంటి నొప్పి ఎక్కువ చెబుతూ ఉంటారండి. కంటిన్యూగా నిలబడే ఉండి పనిచేసే కార్మికులు ఉంటారండి, వాళ్ళు కూడా చెబుతూ ఉంటారు ఈ ఇబ్బంది. ఏమై ఉంటుంది, ఎందుకు వాళ్ళకి సమస్య వస్తుంది డాక్టర్ గారు?
0: 2 కారణాలు, అగైన్ మజిల్స్, బోన్. మజిల్స్ అంటే కండరాలు, బోన్ అంటే ఎముకలు. ఈ 2 ప్రాబ్లం వల్ల కానీ ఆమెకి నడు నొప్పి అనుకోండి, మోకాలు నొప్పి అనుకోండి, కొత్తగా సయాటిక అంటున్నారు మన వాడుక భాషలో, అయిపోయి సయాటిక వర్డ్ వాడుక అయిపోయింది. డాక్టర్ గారు, డాక్టర్ నా సయాటిక వచ్చింది అంటారు. మనం మీరు నొప్పి చెప్పండి, సయాటిక డయాగ్నోసిస్ మీరు చెప్పదని అడుగుతూ ఉంటాను జనరల్ గా. మెయిన్ గా ఏమంటారంటే కండరాలు పట్టేస్తూ ఉంటాయి అంటారు. సో కండరాలు పట్టడానికి కారణం రకరకాల కారణం అండి. 1, ఓవర్ యూజ్. సో ఉన్న బలం కంటే ఎక్కువ వాడటం. సో ఎవరు మొయ్యలేరండి, ఉన్న బలం కంటే ఎక్కువ వాడితే మజిల్స్ అన్ని ఈజీగా వీక్ అయిపోతాయి. ఎందుకు బలం రావట్లేదంటే, మనకి మజిల్స్ యాక్షన్ కూడా కాల్షియం కావాలి, విటమిన్ డి కావాలి, జింక్ కావాలి, మెగ్నీషియం కావాలి. సో విటమిన్ డి ఎండలోకి వెళ్తే వస్తుంది. సార్ ఎండలో నేను పొద్దున్నే 5 నుంచి 6 దాకా 8 దాకా ఉంటాను సార్, నాకు విటమిన్ డి లేకపోవడం ఏంటంటారు. కానీ విటమిన్ డి ప్రొడక్షన్ జనరల్గా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల ఎండలో ఉంటే సరిపోద్ది. సార్ ఎంతసేపు ఉండాలని నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సో అది స్కిన్ టెక్స్చర్ని బట్టి, తెల్లగా ఉన్న వాళ్ళు ఒక 5 నిమిషాలు అంటే సరిపోయింది, కొంచెం డార్క్గా ఉన్న వాళ్ళు ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా ఉండాలి. ఎందుకంటే స్కిన్ టెక్స్చర్ని బట్టి ఆ యూవీ రేస్ మనం చర్మంలోకి వెళితేనే విటమిన్ డి ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట, స్టేజ్ 1 విటమిన్ డి ప్రొడక్షన్. తర్వాత ఆ విటమిన్ డి లివర్ కాడికి వెళ్ళి 2nd స్టేజ్ అవుతుంది, లివర్ నుంచి కిడ్నీ కాడికి వెళ్ళి 3rd స్టేజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో వాళ్ళకి చర్మం మీద పూర్తిగా బట్టలు వేసుకున్నా కానీ ఉపయోగం లేదు, లివర్ ప్రాబ్లం ఉన్నా ఉపయోగం లేదు, కిడ్నీ ప్రాబ్లం ఉపయోగం లేదు. సో వాళ్ళ చర్మం కానీ ఎండకు బాగా ఎక్స్పోజ్ అయ్యి లివర్ బాగా పనిచేస్తుంది, కిడ్నీ బాగా పనిచేస్తుంది అంటే కనుక వాళ్ళకి విటమిన్ డి ప్రొడక్షన్ అయింది. 2, మెగ్నీషియం అండి. మెగ్నీషియం కూడా వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్. మనకి ఈజీగా మజిల్ ఫేటిక్, మజిల్ ఫేటిక్ అంటే మజిల్ అలసిపోవడం. మెగ్నీషియం జనరల్గా దినుసులు పొరల మీద ఉంటా ఉంటుంది. సో బియ్యం అనుకోండి, వీట్, బాజరా, గోధుమలు అనుకోండి, వీటి మీద పొర మీద ఉంటుంది. ఇప్పుడు అందరం మనం ఏం చేస్తాం, నీట్గా పాలిష్ చేసుకొని తినేస్తున్నాం. సో అందుకని కొత్తగా ఇప్పుడు మెగ్నీషియం ట్యాబ్లెట్స్ వచ్చాయి. 10 ఇయర్స్ బ్యాక్ మెగ్నీషియం ట్యాబ్లెట్స్ లేవండి అసలుకి. ఎప్పుడైతే మనం బాగా సఫిస్టికేట్ బాగా పాలిష్ చేసి తింటున్నామో ట్యాబ్లెట్స్ వస్తున్నాయి అన్నమాట మెగ్నీషియంతో. సో ఈ మెగ్నీషియం, విటమిన్ డి, నెక్స్ట్ పాలు, కాల్షియం. సో ఇప్పుడు చాలా మంది చూస్తాను మా పిల్లలే పాలు తాగరండి, ఐ మీన్ పాలు పెరుగు తినరు. సో పెరుగు మంచిది, చాలా మంచిది, కాల్షియం ఇస్తుంది, ప్రోటీన్ ఇస్తుంది. సో రోజు పెరుగు తింటూ పాలు తాగుతూ ముడి బియ్యం, అదే పొర ఉన్న బియ్యం తింటా ఉండి ఫిజికల్ యాక్టివిటీ మన బలం ఎంత ఉంది అంతే చేస్తే కనుక ఆ నొప్పులు రాకుండా ఉంటాయండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు అంటే మామూలుగా ఇప్పుడు మీరు చెప్పిన కారణాలని కాకుండా మీరు ముందే చెప్పారు మోతాదు మించి బరువు ఎత్తకూడదని కూడా.
0: అవునండి.
1: ఒకవేళ వాళ్ళకి ఈ బరువులు ఎత్తడం వల్లనే లేదా ఎక్కువసేపు నిలబడి ఉండటం వల్లనే నొప్పులు వచ్చాయి అనుకోండి,
0: అదేలేండి,
1: డాక్టర్ని సంప్రదిస్తే జాగ్రత్తలతో పాటు ఆ ఉన్న నొప్పి అంటే మూల కారణం ఏదో మీరు తెలుసుకుంటారు, దానికి ఏదో నిర్ధారణ పరీక్షలు చేస్తారు, ఎక్స్రే అని ఇలా ఏవో ఉంటాయి. నయం అయ్యేటువంటి వైద్య విధానాలు అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం త్వరగా ఉపశమనం కలిగే విధమైన వైద్యం అందుబాటులో ఉందా?
0: డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఒక పేషెంట్ ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఆ ఇబ్బంది స్టేజ్ కనుక్కోవాలి ముందు. మొత్తం అనారోగ్యం ఎస్టాబ్లిష్ అవుందా, ఆల్రెడీ వచ్చిందా, అనారోగ్యం స్టార్ట్ అయింది, అనారోగ్యంగా మొదలవ్వలేదా. సపోజ్ నిన్న ఒక పేషెంట్ వచ్చారు, సార్ భుజం నొప్పి వస్తుంది, చేతులు లాగుతున్నాయి, ఒళ్ళంతా లాగుతుంది అన్నారు. ఒక డాక్టర్ గారు MRI స్కాన్ తీశారు. MRI స్కాన్లో చిన్న టేర్ ఉంది, టెండాన్ టేర్ ఉంది దాన్ని షోల్డర్ జాయింట్లో. డాక్టర్ గారు ఆపరేషన్ అన్నారు. సరే పేషెంట్ దాకా సెకండ్ ఒపీనియన్ వచ్చారు, సార్ ఇలా ఆపరేషన్

0: అంటున్నారని చెప్పేసి. నీ బాధ ఏందని చూస్తే ఆమెకు ఒళ్ళంతా నొప్పులే. సో షోల్డర్ టైర్ ఉంటే ఎక్కడ ఉండాలి, షోల్డర్లో నొప్పి ఉండాలి, భుజంలో నొప్పి ఉండాలి, ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి. అమ్మ మీ దగ్గర రక్తపరీక్షలు ఏమైనా ఉన్నాయా అని. ఆమె దగ్గర అన్ని రక్తపరీక్షలు ఉన్నాయి. విటమిన్ డి 9 ఉంది,
1: అది
0: బీ12 94 ఉంది. సో మనం రూట్ కాజ్ ట్రీట్ చేయాలండి. సరే చినిగింది కదా, ఆపరేషన్ చేస్తే మళ్ళీ చినిగుద్ది, బలం లేదు కదా. సో ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు డిసీజ్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా, డిసీజ్ కాజ్ ఎందుకు వచ్చింది, ఆ డిసీజ్ మెయిన్, అసలుకి ఆహార లోపం వల్ల ఇందాక అనుకున్నట్టు మనం ఉన్న బలం కంటే ఎక్కువ పనిచేస్తున్నారా. సో మనం ఫస్ట్ మనిషిని చూడంగానే చెప్పొచ్చండి. సపోజ్ మనము ఐలో కంట్లో చూస్తున్న రక్తం ఎంత ఉందని చెప్పేసి, నెక్స్ట్ హిస్టరీ, సార్ నాకు బోన్ పెయిన్స్, ప్రతి బోన్ నొప్పి వస్తుంది సార్ అని చెప్తాను, అది విటమిన్ డి కాల్షియం బ్లడ్ డెఫిషియన్సీ. సార్ నాకు నైట్ కండలు పట్టేస్తాయని చెప్తారు, పిక్కలు పట్టేస్తున్నారు, విటమిన్ డి డెఫిషియన్సీ, మెగ్నీషియం కాల్షియం డెఫిషియన్సీ. సార్ నాకు జుట్టు ఎక్కువ రాలిపోతుంది అంటా ఉంటారు, సార్ నా గోర్లు పగిలిపోతుంది అంటారు, నా పెదాలు పగిలిపోతుంది అంటారు. అంటే ఇవన్నీ సిమ్టమ్స్ ఏంటంటే ఇనిషియల్ సిమ్టమ్స్ మినరల్స్ విటమిన్స్ డెఫిషియన్సీని అర్థం. సో పేషెంట్ హిస్టరీ బాగా తీసుకొని దాన్ని అవసరం పెట్టిన బ్లడ్ టెస్టులు చేసి, తర్వాత ఇంకా అవసరం ఉండే ఎక్స్రే, ఇంకా జబ్బద్దంగా ఎంఆర్ఐ స్కాన్ చేసి స్టెప్ బై స్టెప్ ఈ నిర్ధారణ ఉంది, అమ్మ మీరు ఈ స్టేజ్లో ఉన్నారు, మీరు ఈ పని చేయొచ్చు. సపోజ్ ఎర్లీ స్టేజ్లో ఉన్నారనుకో మీకు ఏం బాధలేదండి, బలంగా తినండి, ఈ మందులు వాడుకోండి. మనం జనరల్గా ఏమి ఇస్తామంటే పెయిన్ కిల్లర్స్, ప్రతి ఆర్థోపరేషన్ ఫస్ట్ రిలై అంటే డిపెండ్ అయ్యేది పెయిన్ కిల్లర్సేనండి. నెక్స్ట్ దాన్ని వాళ్ళ సపోర్టివ్ మెడికేషన్, సపోజ్ మీరు అన్నట్టు ఫస్ట్ వెన్ను పోసే ముక్క, నడుము నొప్పి వచ్చింది ఒక ఆయనకి, ఒక మొటా మిస్త్రీకో పని చేసిన ఇండస్ట్రీలో నడుము నొప్పి వచ్చింది. ఫస్ట్ ఆయన పండుకోబెట్టిన ఎముక ఎముక నొక్కుతా ఉన్నాడు, వెన్ను పోసులు ఎముక నొక్కుతాం, ఎముక నొక్కే నొప్పి వచ్చిందా, కండ నొప్పితే నొప్పి వచ్చిందా. సో ఎముక నొప్పితే నొప్పి వస్తుందంటే ఆల్రెడీ బోన్స్ దాకా డిసీజ్ వెళ్ళినట్టు అర్థం. సో ఎముక మీద నొక్కినప్పుడు నొప్పి రాలేదు, కండ మీద నొక్కినప్పుడు నొప్పి వచ్చింది, సో మజిల్ ఫెటిక్ అంటే మజిల్ అలసిపోయింది అని అర్థం. సో దాన్ని బట్టి వైద్యం డిపెండ్ అయ్యింది. సో మజిల్ ఫెటిక్ ఇందా చెప్పినట్టు మెగ్నీషియం కానీ లివో కరెంట్ అనేది మనం ఒకసారి నెయ్యి కూడా తింటాం మానేసామండి.
1: అవునండి,
0: నాకు గుర్తుండి చిన్నప్పుడు నేను మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గుప్పెల్లో నీరు పోసేవాళ్ళు.
1: అవును,
0: ఇప్పుడు రెండు చుక్క వద్దని చెప్తున్నాం. సో నెయ్యి చాలా మంచిది, నెయ్యిలో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అవి తొందరగా కొవ్వు చేయవు మనకి. ఇప్పుడు అందరూ అయినా పొట్టు వస్తుంది, కొవ్వు వస్తుంది, నెయ్యి ఆపుతున్నారు. మనకి ఆ ఫ్యాటీ యాసిడ్స్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఎప్పుడు ఎక్కువ వస్తాయి అంటే, మనం వేంపులు తింటాం కదండి, బజ్జీలు తింటాము, ఫ్రైలు వేసుకొని తింటాము, ఆ నూనె మళ్ళీ వాడతాం, దాంట్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అలాంటివి అవాయిడ్ చేయాలి. సో నేను జనరల్గా తిండి హ్యాబిట్స్ కూడా అడుగుతాను నేను, అంటే రోజు మొత్తం మీద ఏం తింటున్నారు మీరు అడుగుతాను నేను. సరే నేను బాగా తింటాను సార్, పప్పు రెగ్యులర్గా తింటాను సార్ అంటారు. ఎన్నిసార్లు తింటారమ్మా అంటాను, 2 సార్లు తింటాను సార్ వారానికి అంటారు. ఎంత తింటారనమాట, 1 స్పూన్ వేసుకుంటా సార్. సో 100 గ్రాములు ఉడికిన పప్పులో మనకి 6 నుంచి 8 గ్రాములు ప్రోటీన్ వస్తుంది. సో ఒక మనిషి 60 కేజీలు ఉంటే 60 × 0.8 648 గ్రాములు ప్రోటీన్స్ తినాలి మనిషి రోజుకి. అలానే కాల్షియం రోజుకి 800 నుంచి 1000 మిల్లీగ్రామ్స్ తినాలి అడల్ట్స్లో చెప్పాను నేను. సో ఇలా ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకుని తినలేం కాబట్టి మన ఇండియన్ ఫుడ్ మిక్స్డ్ ఫుడ్ అన్నారు. సో మిక్స్డ్ డైట్స్, మనం పప్పు తినాలి, సాంబార్ తినాలి, పెరుగు తీసుకోవాలి, ఆలు తాగాలి, ఇవన్నీ చేస్తూ ఉంటే మనం
1: నెయ్యి
0: కూడా వేసుకోవాలండి కంపల్సరీ. అంటే నేను గుప్పెట్లో వేసుకుని చెప్పను కానీ కనీసం 4 చుక్కలన్నా. సో ఆవు నెయ్యి బెటర్, ఆవు నెయ్యి మంచిదండి. సో ఇవన్నీ మిక్స్డ్ ఫుడ్ తీసుకుంటూ తగిన రెస్ట్, పూర్వం ఏంటంటే మనం నిండినప్పుడే పని చేసేవాళ్ళం, సో కంపల్సరీ 6 తర్వాత రెస్ట్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తామండి, నైట్ 11 పని దాకా ఎవరు పనుకోవట్లేదు. టీవీలు అనుకోండి, సెల్ ఫోన్ అనుకోండి, అందరూ పనుకోవట్లేదు. ఈవెన్ ల్యాబరీలలో కూడా నేను చూస్తున్నాను, సార్ మీ నైట్ 12 దాకా పనుకోండి సార్ అని చెప్తున్నారు. ఎందుకంటే మా పిల్లలతో మాట్లాడతాం, టీవీ చూస్తాం సార్ అన్నారు. సో ప్రాపర్ రెస్ట్ లేకపోవడం, ప్రాపర్ డైట్ లేకపోవడం, ఉన్న బలం కంటే ఎక్కువ పనిచేయడం, సరిగ్గా తినకపోవడం కారణం అండి. సో నిజంగా పూర్వకాలం సైన్స్ ఉందో లేదో తెలియదు, కానీ నిజంగా చెప్పిన టైం కరెక్ట్ అండి. మన బాడీలో హార్మోన్స్ కూడా అలానే యాక్ట్ అవుతాయి. ఎర్లీ మీరు లేవగానే ఫస్ట్ పారాథైరాయిడ్ హార్మోన్ యాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ హార్మోన్ అంతా మీ ఒంట్లో సరిగిన గ్లూకోజ్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తాయి. సపోజ్ మీరు 8-9 దాకా తినలేదు అనుకోండి, అది వెళ్ళి మజిల్ బ్రేక్ డౌన్ చేస్తుంది. ఆ హార్మోన్ చేసి బాడీ గ్లూకోజ్ కావాలి, మజిల్ బ్రేక్ డౌన్ చేస్తాయి. సో ఫస్ట్ మజిల్ బ్రేక్ డౌన్ అయ్యేది స్మూత్ మజిల్. స్మూత్ మజిల్స్ అంటే ఇన్వాల్వ్ అంటే మన కంట్రోల్ లేని మజిల్ స్మూత్ మజిల్స్ అంటారు. సపోజ్ గుండె మజిల్స్, పేగు మజిల్స్, ఇవన్నీ స్మూత్ మజిల్స్ ఉంటారు. అవి ఫస్ట్ బ్రేక్ అవుతాయి, అవి బ్రేక్ అయ్యి బాడీ గ్లూకోజ్ తీసుకుంటు, నువ్వు మీరు ఫుడ్ తినేదాకా అవి బ్రేక్ అవుతానే ఉంటాయి అలాగా. సో పెద్దవాళ్ళు ఏం చెప్పినా కానీ సైన్స్ ఉంది, చిన్న నేను నమ్ముతాను వాళ్ళు. కొన్ని ఉన్నాయి అనుకోండి, కొన్ని బ్యాడ్ ఉన్నవి, కొన్ని అయితే నమ్మచ్చు. సో ఆ టైంలో కనుక మనం తేసి తింటే కనుక బాడీలో మజిల్ బ్రేక్ డౌన్ తగ్గుద్ది. సో మీకు ఈజీగా ఆహారం వస్తుంది, ఈజీగా బలంగా ఉంటారు మీరు.
1: ఇవాళ రోజున ప్రతి 10 మందిలో 6-7గురికైనా కనీసం బీపీ షుగర్లు ఉంటున్నాయండి.
0: అవునండి,
1: ఇందులో కార్మికులేమి అతీతులు కాదు, కార్మికులకు రాదు, కష్టపడి పనిచేస్తున్నారులే. లేకపోతే ఇవాళ రోజున రైతుల్లో కూడా, వ్యవసాయ రైతాంగానికి కూడా, అంటే ఆ పొలం పనులు చేసే వాళ్ళు కూడా ఉంటున్నాయి. ఒకవేళ వారికి షుగర్ ఉండి ఈ కష్టజీవులు అంటే కార్మికులు, కర్షకులు ఇలాంటి వాళ్లకు ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు లాంటివి కూడా వస్తే, అది పని చేసినందువల్లనా లేదనుకుంటే మీరు చెప్పిన కారణం

0: తాగినప్పుడు వలన కానీ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: సో షుగర్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, షుగర్ కనుక కంట్రోల్ లేకపోతే కనుక ఈ బ్లడ్ వెజల్స్ అన్ని బూడిపోతూ ఉంటాయండి. పెద్ద బ్లడ్ వెజల్ ఒక 2 సెంటీమీటర్స్ డయామీటర్ ఉండదు అనుకోండి, సో గుండె నుంచి వచ్చే వెజల్ చిన్న చిన్న కాలుకి వెళ్ళే నరాలు ఎంఎంలో ఉంటాయి, మిల్లీమీటర్స్, 2 mm, 1 mm. ఫస్ట్ ఆ బ్లడ్ వెజల్స్ పూడిపోతాయండి. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు, మృదులాస్థాకి బ్లడ్ సప్లై లేదని చెప్పేసి, అది డిఫ్యూజన్ ద్వారా రావాలి. సో ఎప్పుడైతే ఈ బ్లడ్ వెజల్స్ అన్ని బూడిపోతూ ఉంటాయో, ఫస్ట్ నరాలు దెబ్బతింటా ఉంటాయి, స్పర్శ తగ్గుతూ ఉంటుంది. స్పర్శ తగ్గినప్పుడు జనరల్ మోకాల నరం స్పర్శ తగ్గడం చాలా టైం పడుతుంది, ఎందుకంటే మోకాల నరం చాలా పెద్దగా ఉంటుంది, పైనుంచి వస్తుంది. పాదాల్లో స్పర్శ తగ్గుతూ ఉంటుంది, పాదాల్లో తగ్గేసి పాదాలు వాళ్ళకి మెల్లమెల్లగా వంకరిపోతాండి. మీరు చూస్తూ ఉంటారు బొట్టన వేలు పక్కకి వెళ్ళిపోవడము, మడిమ పక్కకి వెళ్ళడము, ఈ డిఫార్మిటీ అంతా మోకాల మీద బరువుపడుతుంది. సో ప్రతి అడుగు మీరు వేసినప్పుడల్లా నేల నుంచి పాదానికి, పాదా నుంచి మోకాలు, మోకాలని తుండి తుండించి వెన్నుపూస, ఇలాగ ప్రతి లెవెల్లో ఒక లోడ్ పడతా ఉంటుంది. ఆ లోడ్ పడ్డప్పుడు ఆ మోకాలు కనుక సరిగ్గా లోడ్ తీసుకోగలిగిందంటే, అంటే దానికి సరిగ్గా బలం ఉంది, తప్పు లోడ్ పడ్డా కానీ దాని బలం ఉంటే కనుక మోకాలు అరగదండి. తప్పు లోడ్ పడ్డప్పుడు ఆ మోకాలు సరి బలం లేదనుకోండి, మెల్లమెల్ల అరుగుదల స్టార్ట్ అవుతుంది. సో నేను చాలా మంది పేషెంట్స్కి ఎవరికైతే ఫుట్ డిఫార్మిటీ ఉంటుంది అనుకోండి, వాళ్ళకి షూ మోడిఫికేషన్ ఇస్తాం. సో ఇన్సోల్ రైజ్ అని, హీల్ రైజ్ అని చెప్పేసి, లేకపోతే కనుక ఆ వేలు వంకరపోతే స్ట్రాపింగ్ అని, లేకపోతే వెబ్ స్పేసర్ అని చెప్పేసి, ఇలా రకరకాల మనకి స్ట్రాపింగ్స్ ఉంటాయి, ఇట్లా చెప్పులో మోడిఫికేషన్ ఉంటాయి. అప్పుడు ఆ మోకాల మీద లోడ్ కరెక్ట్గా పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం అశ్రద్ధ చేస్తూ ఉంటామో, మోకాల లోడ్ తప్పుపడేసి మోకాలు అరిగిపోతూ ఉంటాయి. సో డైట్ తీసుకోవాలి, మంచి డైట్, షుగర్ కంట్రోల్ ఉంచుకోవాలి, డిఫార్మిటీ కరెక్షన్ చేసుకోవాలి, అలా ఉంటే కానీ జబ్బు ముదరదంటారు.
0: రాత్రి నిద్రల్లో పిక్కలు పట్టేస్తూ ఉంటాయి డాక్టర్ గారు.
1: అవునండి,
0: మీరు వైద్య పరంగా క్రాంప్స్ ఏదో అంటారేమో.
1: అవును,
0: చాలా తీవ్రమైనటువంటి నొప్పి కూడా ఉంటదండి, అది భరించలేని నొప్పి, అమ్మో అని అల్లాడిపోతుంటారు.
1: ఫ్రాక్చర్ అయింది, పడిపోతుంది,
0: ఎందుకు, దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి?
1: జనరల్ గా పిక్క నొప్పి వచ్చే వాళ్ళు ఎప్పుడు వస్తారంటే, వాళ్ళ హిస్టరీ అడిగితే కనుక వాళ్ళు పగలంతా గట్టి పనిచేసి ఉంటారండి. పని చేసినప్పుడు నైటే వస్తే మళ్ళీ పనిలో నొప్పి రాదండి, అది పనిలో కూడా నొప్పి వస్తే ఇప్పుడు ఇంకా దానికంటే మనం ఎక్కువ పనిచేస్తే. కాకుండా పిల్లలు కూడా ఈ మధ్య కంప్లైంట్ చేస్తున్నారు, చిన్నసారి వాళ్ళు మా కూడా బాగా క్రికెట్ ఆడాడు సార్, వచ్చి నైట్ నుంచి నొప్పి అన్నాడు. సో దాని మజిల్ క్రాంప్స్ రకరకాల కారణం ఉన్నాయి, ఇంతకు ముందు చెప్పినట్టే విటమిన్ డి, కాల్షియము అండ్ మెగ్నీషియము, మ్యాంగనీస్, ఇవన్నీ. ఇంకోటి మనం బేసిక్ ప్యాథోఫిజియాలజీకి వెళ్తే ఎందుకు వస్తుందంటే కనుక మనకు గ్లూకోజ్ బ్రేక్ అవుతుంది. సో మనం ఫాస్ట్ నడుస్తున్నాం అనుకోండి, గ్లూకోజ్ బ్రేక్ అయ్యి మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయి లాస్ట్కి వెళ్ళిపోవాలి. కానీ ఫాస్ట్ ఫాస్ట్ నడిచినప్పుడు గ్లూకోజ్ ఎక్కువ బర్న్ అయ్యి లాక్టిక్ యాసిడ్ వస్తుంది. సపోజ్ మనం మామూలుగా మాట్లాడితే ఏమైనా మంట పెడతాం అనుకోండి, పొగ వస్తూ ఉంటుంది. సో దాని బర్నింగ్ టైం ఇస్తే మొత్తం మంట అయిపోయి పొగరాదు, ఎక్కువ ఎక్కువ వేస్తూ ఉంటే పొగ వస్తుంది, ఇలానే లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్ మజిల్లో ఉండటం వల్ల నొప్పి ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఈ లాక్టిక్ యాసిడ్ డ్రైవ్ చేయడానికి లీవో కాంటిన్ అనే ఒక మైక్రోన్యూట్రియంట్ కావాలి. ఆ లీవో కాంటిన్ లేకపోవడం వల్ల మజిల్ క్రాంప్స్, అది విటమిన్ డి అవ్వచ్చు, కాల్షియం అవచ్చు, జింక్, మ్యాంగనీస్, లీవో కాంటిన్. సో అందుకని క్రాంప్స్ వచ్చిన పేషెంట్కి లీవో కాంటిన్, మెగ్నీషియం, కోఎంజైమ్ క్యూ ఇవన్నీ లాక్టిక్ యాసిడ్ డ్రైవ్ చేసే అనమాట, అవి ఇస్తే క్రాంప్స్ తగ్గుతాయి. బేసిక్ విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఉంటుందండి.
0: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ కొత్త వెంకట గురువర్ధన్ కుమార్ గారు.
1: నమస్కారం. నమస్తే అండి, థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు కార్మికులలో మోకాళ్ళు తుంటే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కేవీ గురువర్ధన్ కుమార్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తన దాకా వస్తే శ్రీమతి పి నాగలక్ష్మి గారి కథానిక వింటారు.
3: అంట్లన్నీ కడిగి తుడిచి స్టాండ్లో సర్దింది సీతమ్మ. అమ్మగారిని ఏదో అడగాలన్నట్లు తటపటాయిస్తూ నిలబడింది. అది గమనించిన సుజాత, సీతమ్మా ఏమిటి విషయం, ఏం కావాలి అని అడిగింది. 2 రోజులు సెలవు కావాలమ్మా అంది సీతమ్మ. ఎందుకే అడిగింది సుజాత. మా అబ్బాయి పట్నం నుండి వస్తున్నాడమ్మా, పండగ కాదు, సెలవులు లేవు, ఇప్పుడెందుకే రావడం, సుజాత అడిగింది. మరే మా వాడికి జ్వరం వచ్చిందంట, 2 రోజులుండి వెళ్ళమన్నానమ్మా. జ్వరానికి అంత దూరం నుంచి రావాలంటే 2 మాత్రలేసుకుంటే తగ్గిపోతుంది కదా. కాదమ్మా, మా మీద బెంగ పెట్టుకున్నాడు, 2 రోజులు దగ్గరుంచుకుని చూసుకోవాలి. పట్నంలో ఏం చేస్తున్నాడే, మొన్న 10వ తరగతి పరీక్షలు రాసిన దగ్గర నుండి మిఠాయికొట్లో పనిచేస్తున్నాడు. మీకు చెప్పాను కదమ్మా. ఆ చెప్పావు, నేనే మర్చిపోయాను. అమ్మా సెలవిస్తారా, పొద్దున్నే చీకటితో పనిచేసి వెళ్ళవే. అలాగేనమ్మా, మనసులోనే విసుక్కుంటూ వెళ్ళింది సీతమ్మ. మర్నాడు చీకటితోనే వచ్చి పనిచేసి వెళ్ళిపోయింది. ఆమె ఇంటికి వెళ్లేసరికి 104 డిగ్రీల జ్వరంతో ఇంటికొచ్చి ఉన్నాడు సురేష్. అమ్మో బిడ్డకు ఒళ్ళు కాలిపోతోంది అని భయపడి దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. నీరుడు పరీక్ష, రక్త పరీక్షలు చేయించాడు డాక్టర్. టైఫాయిడ్ జ్వరం అని తేలింది. జ్వరం ఎక్కువవుతూ తగ్గుతూ ఉంది. రోజులో 2 సార్లు 104 డిగ్రీలకు పెరగడం,

98.4 తగ్గటం జరుగుతూ ఉంది. విపరీతమైన చలితో వణుకుతున్నాడు. హాస్పిటల్లో చేర్పించమన్నారు డాక్టర్. 15 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. మందులు సెలైన్లతో సరిపోయింది. చాలా అప్పు కూడా అయింది. నయమయ్యాక సురేష్ని ఇంటికి తీసుకుని వచ్చింది సీతమ్మ. కళ్ళు తిరగడం, రక్తం లేకపోవడంతో నీరసించిపోయాడు. కోలుకోవడానికి నెలపైనే పట్టింది. నెల రోజుల తరువాత పనిచేయడానికి వచ్చిన సీతమ్మ మీద అరిచి వెళ్ళిపొమ్మంది సుజాత. అదికాదమ్మా అని చెప్పబోతున్న సీతమ్మని ఆపి, 2 రోజుల్లో వస్తానని వెళ్ళావు, ఇప్పుడా వచ్చేది, ఏమీ చెప్పొద్దు కోపంగా అందామె. ఒక్కసారి వినండమ్మా, మా సురేష్ గాడికి నెలంతా జ్వరమే. హాస్పిటల్లో చేర్చాం, రక్తం లేదంట, నీరసంగా ఉన్నాడు. మొన్ననే ఇంటికి తీసుకొచ్చాం. అర్థం చేసుకోండమ్మా, బతిమాలుకుంది. అయినా సుజాత మనసు కరగలేదు. వద్దు, ఇక మీదట మా ఇంటికి పనికి రావద్దు అని కసిరింది. నేను పనిచేసిన రోజులకి అయినా జీతమేయండమ్మా, వేడుకుంది సీతమ్మ. ఈ నెల రోజులు నేనెంత టెన్షన్ పడ్డాను, పనిచేసుకోక తప్పలేదు. ఇంకా జీతమా, జీతము లేదు, గీతము లేదు, వెళ్ళు విసుగ్గా అని తలుపేసుకుంది సుజాత. చేసేది లేక ఉసూర్మంటూ వెళ్ళిపోయింది సీతమ్మ. కొన్ని రోజులు గడిచాయి. సార్, మా అబ్బాయి రేపు ఢిల్లీ నుండి వస్తున్నాడు, 2 రోజులు సెలవు కావాలి. మేనేజర్ రావుని అడిగింది సుజాత. ఇప్పుడెందుకొస్తున్నాడు? సంక్రాంతి పండుగ కదండి, ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఎందుకండి? ఇప్పుడు పిల్లలు, పండగలు, పబ్బాలు అంటూ సెలవులు పెడతారు, ఫైల్స్ పెండింగ్లో పెడతారు. ఎట్లా? నా ఫైల్స్ పెండింగ్ లేవు సార్, సుజాత సమాధానం. కొత్త ఫైల్స్ ఉన్నాయిగా, అవి పూర్తి చేయకపోతే ఎలా? ఎండిగారు ఊరుకోరు, పని పూర్తి చేసి వెళ్ళండి అంటూ కొన్ని ఫైల్స్ అప్పచెప్పాడు. నిజం చెప్పాలంటే అవి సుజాత పక్క సీట్లోని గుమాస్తావి. అయినా మారు మాట్లాడకుండా తీసుకుని వెళ్ళింది. అలాగే సార్ అంటూ. ఫైల్స్ పూర్తయ్యేసరికి రాత్రి 8 అయింది. 2 రోజులు సెలవు పెట్టారు, పండగ రోజులు 2 రోజులు, మొత్తం 4 రోజులు. ఇలా సెలవు పెడితే కుదరదు, ఈసారి సెలవులు అడగకండి, ఖచ్చితంగా చెప్పాడు మేనేజర్ రావు. థ్యాంక్ యూ సార్, హ్యాపీ పొంగల్ సార్, శుభాకాంక్షలు తెలియజేసింది సుజాత. శుభాకాంక్షలను పట్టించుకోకుండా అలాగే వెళ్ళండి ఇసుక్కున్నాడు. ఈ మేనేజర్ ఎప్పుడు ఇంతే? ఈయనకి అవసరాలే ఉండవా? రావా మనసులోనే అనుకుంటూ బయటకు నడిచిందామె. 4 రోజులు గడిచాయి. సుజాత మామగారికి జబ్బు చేసింది. హైదరాబాద్ తీసుకుని వచ్చారు. చాలా సీరియస్గా ఉంది. కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో చేరిన మామగారి సపరీల కోసం ఇంటికి హాస్పిటల్కు తిరగడం తప్పనిసరి. ఇప్పుడు సెలవు కావాలంటే మేనేజర్ని అడగాలి, ఆయన ఏమంటారో ఆలోచించుకుంటూనే మేనేజర్ ఛాంబర్లోకి అడుగుపెట్టింది. ఏమిటన్నట్లు చూశారు రావు. సార్, 5 రోజులు సెలవు అవసరమైంది, మా మామగారు హాస్పిటల్లో ఉన్నారు. సెలవులు ఇవ్వడం కుదరనన్నాను కదా, కావాలంటే జీతపు నష్టం సెలవు పెట్టుకోండి. నాకు మెడికల్ లీవ్ ఉంది కదా సార్, అయినా ఇవ్వనండి. చేసేది లేక అప్లికేషన్ రాసి ఇచ్చింది జీతం నష్టం సెలవు కోసం. బయటకు వచ్చి సిటీ బస్టాప్లో నిలబడింది. ఈలోగా, అమ్మగారు ఇక్కడున్నారేమిటమ్మా? సీతమ్మ గొంతు విని పక్కకు తిరిగింది సుజాత. ఏమీ లేదే, సీతమ్మ ముందు బయటపడడం ఆమెకిష్టం లేదు. అయినా వదల్లే సీతమ్మ. కాదమ్మా, మీరు అదోలా ఉన్నారు, కంగారుగా ఆందోళనగా ఉన్నారు, చెప్పండమ్మా. మా మామగారిని హాస్పిటల్లో చేర్చామే. అయ్యో అలాగా, ఆయన గారికేమిటమ్మా? హార్ట్అటాక్ వచ్చింది, బైపాస్ ఆపరేషన్ చేయాలట. ఇంట్లో చేసుకోవాలి, హాస్పిటల్ చుట్టూ తిరగాలి, ఆఫీస్ పని చెయ్యాలి. ఎలాగోనే ఆత్మీయులతో చెప్పినట్లు చెప్పుకుంది సుజాత. భలేవారమ్మా, నా కబురు పెట్టకపోయారా? నేను వచ్చి సాయం చేసేదాన్ని కదా. సీతమ్మ మాటలకి కళ్ళు చెమర్చాయి సుజాతకి. ఇంత ఆప్యాయంగా ఉన్న సీతమ్మ కష్టం అర్థం చేసుకోకుండా పంపించేశాను. తను పనిచేసిన రోజులకు కనీసం జీతమివ్వకుండా పంపించినా దాని మనసు ఎంత సుతిమెత్తనా, ఎన్నలాంటి మనసు, కష్టం సుఖం తెలిసిన మనిషి అని క్షీరసాగర మదనం చేసి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంది సీతమ్మకి. ఆమె మౌనంగా ఉండడం చూసి, ఏమిటమ్మా బాధపడుతున్నారా, త్వరగా తగ్గిపోతుందిలేమ్మా అయ్యగారికి అని సముదాయించింది. ఆ మాటలకి, ఈ లోకంలోకి వచ్చి మీ అబ్బాయి ఎలా ఉన్నాడే అడిగింది సుజాత. బానే ఉన్నాడమ్మా, పనికి వెళ్ళిపోయాడు, అప్పుడప్పుడు కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేస్తున్నాడు మా ఇంటి దగ్గర కాయిన్ బాక్స్కి చెప్పింది సీతమ్మ. ఇద్దరూ

0: తాత ఇంటికి చేరారు. పనయ్యాక సీతమ్మకి 500 రూపాయలిచ్చి పంపింది సుజాత. 2 రోజులాగి మొత్తం పాత జీతం కూడా ఇచ్చేస్తాను, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండవే అంది. అప్పుడప్పుడు ఏంటమ్మా, రోజూ వస్తాను అని వెళ్ళిపోయింది సీతమ్మ. ఇలా 15 రోజులు గడిచాయి. ఏమండి, మా నాన్న చనిపోయారట, రామాపురం వెళ్లాలి మనం, భర్త మేనేజర్ రావుతో అంది సీత. మరి మీ ఆఫీసర్కి ఫోన్ చేసి సెలవు అడుగు. అమ్మో, ఆయన అసలే చండశాసనుడు, మరి ఎలా, నీకు సెలవు కావాలిగా. పర్వాలేదు, ఫోన్ చేసి సీత. ఆఫీసర్ రాజారాంకి ఫోన్ చేసింది సీత. హలో, ఎవరు అన్నారాయన. సార్, నేను సీతను సార్, రేపు సెలవు కావాలి సార్. సడన్గా ఫోన్ చేసి సెలవంటే ఎలా, సెలవులు గ్రాంట్ చేయాలంటే రేపు ఆఫీసులో ఎవరెవరు సెలవులో ఉన్నారో చూసుకోవాలి కదా, సీరియస్గా అన్నాడు రాజారాం. మా నాన్నగారు కాలం చేశారు సార్, బాధగా అంది. ఆ తరువాత ఆమెకి నోట మాట రాలేదు, దుఃఖంతో పుడుగుపోయింది గొంతు. ఫోన్ అందుకున్న సీత భర్త మేనేజర్ రావుకి లాస్ ఆఫ్ పేలు పెట్టుకోమని రాజారాం చెప్పడం వినిపించింది. సరే అలాగే రాజారాం గారు, సీత అప్సెట్ అయింది అని చెప్పి ఫోన్ ఆఫ్ చేశాడు రావు. అతని కళ్ల ముందు సుజాత కనిపించింది. తను చేసిన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే సుజాతకు ఫోన్ చేసి, అమ్మా సుజాత, నేను మొన్న మీతో మాట్లాడిన మాటలకు సారీ చెప్తున్నానమ్మా, నువ్వు మెడికల్ లీవ్ పెట్టు, లీవ్ కన్వర్షన్ ఇస్తాను. బైది బై, మీ మామగారు ఏ హాస్పిటల్లో ఉన్నారు, 2 రోజులాగి వచ్చి చూస్తాను. థ్యాంక్ యూ సార్ అంటూ ఆశ్చర్యంతో తల మునకలైంది సుజాత. తను సీతమ్మ విషయంలో చేసిన పొరపాటే ఆయన తన పట్ల చేసి ఉంటారు. ఆయనకెదురైన చేదు అనుభవమే దీనికి కారణమై ఉండొచ్చు. నిజమే, తన దాకా వస్తేగాని అనుకుంది సుజాత. అవును, యజమాని సేవకులు, ఆఫీసర్లు, కింది ఉద్యోగులు విధి నిర్వహణని గుర్తుంచుకోవటమే కాదు, మానవ సంబంధాలని, మానవత్వాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రపంచీకరణ సమయంలోనూ మానవత్వాన్ని మించింది లేదు. నిజమే కదా.
1: మీరింతవరకు కార్మికుల కార్యక్రమంలో తనదాకా వస్తే శ్రీమతి పి నాగలక్ష్మి గారి కథానిక విన్నారు.
2: ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్రగీతాలు.

0: ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్దరణ పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. బాలికల విద్యాభివృద్ధికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని సూచించిన రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంక వద్ద ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్దరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. దెబ్బతిన్న 117 గేట్ల స్థానంలో కొత్త గేట్ ఏర్పాటుకు 152.95 కోట్ల రూపాయలు వ్యయంతో చేపడుతున్న పనులను ప్రారంభించారు. తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం పిచ్చుకలంక గ్రామంలో కొత్తపేట నియోజకవర్గ రైతులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. కోనసీమ జిల్లా పర్యటన అనంతరం ఆయన ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును చేరుకుని ఎర్త్కమ్ రాక్ఫిల్, ఈసీఆర్ఎఫ్ పనులు, పవర్హౌస్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ మత్స్యకారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఫిషింగ్ కేంద్రాలు, పోర్టులను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. రాయితీతో పడవలను, చేపల వేట సామగ్రిని అందజేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
1: ఈరోజు 9 రూపాయల ఆయిల్ సబ్సిడీ సక్రమంగా అందిస్తూ 3000 లీటర్లు పెద్ద బోట్లకి, 300 లీటర్లు చిన్న బోట్లకి ఇచ్చి ఆ సబ్సిడీ కూడా సకాలంలో రిలీజ్ చేస్తూ బడ్జెట్ లో నిధులు కేటాయిస్తూ ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 3256 కోట్ల రూపాయలతో 9 ఫిషింగ్ హార్బర్లు, 157 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ 8 సెంటర్స్ ని కూడా కంప్లీట్ చేస్తున్నాం. ప్రధాన మంత్రి మత్స్య సమృద్ధి యోజన కింద 4560 ట్రాన్స్పాండర్ ని అందించడం జరిగింది. 816 పడవలు అలాగే వలల్ని వాళ్ళందరికి కూడా అందించడం కూడా జరిగింది. దగ్గర 9 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియ కింద మరి 2 సంవత్సరాల్లో ఎవరైతే ప్రమాదంలో నష్టపోయిన వాళ్ళకి అందించడం కూడా జరిగింది.
0: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో రాష్ట్ర మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎస్సవిత ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా 60 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్టీ కాలనీ అప్రోచ్ రోడ్డును ప్రారంభించారు. అనంతరం జ్యోతిబా పూలే బాలికల పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ బాలికల విద్యాభివృద్ధికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్య, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడిందని విజయనగరం జిల్లాలో బెరీ అల్లాయ్స్ సంస్థ 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక ఆయన స్పందిస్తూ ఈ ప్రాజెక్టు ద్వారా 813 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు విలువ ఆధారిత ఉక్కు ఉత్పత్తి పెరిగి దేశీయ ఉక్కు తయారీ రంగానికి మరింత బలం చేకూరుతుందని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, వ్యాపార సౌలభ్యం, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వ కృషి ఫలితంగానే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు బనకచర్ల అనుసంధానానికి సంబంధించిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్యంతర ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను జస్టిస్ విక్రమనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. ప్రధాన పిటిషన్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దిన తర్వాతే విచారణ చేపట్టగలమని ధర్మాసనం తెలిపింది. లోపాలు సవరించిన అనంతరం కేసులోని ఇతర అంశాలను పరిశీలిస్తామని పేర్కొంది. పిటిషన్పై విచారణ చేపట్టకుండానే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం సాధ్యం కాదని ధర్మాసనం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అర్హత కలిగిన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు. ఫారం సమర్పణకు రేపే చివరి తేదీ అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ ఓటర్లు తమ వివరాలను ధృవీకరించుకోవడంతో పాటు అవసరమైన పత్రాలు జత చేయాలని సూచించారు. సహాయం కోసం సంబంధిత బూత్ లెవెల్ అధికారి బీలువను సంప్రదించాలని తెలిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు గడువులోపు తమ వివరాలను అందజేయాలని

0: ఫర్టిలైజర్ అవైలబిలిటీ ప్రతి చోట చేయాలి, రెండోది తర్వాత ఎవరెవరు ఫర్టిలైజర్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్క మనిషికి కరెక్ట్ రికార్డ్ ఏర్పాటు చేయాలి, మూడోది ప్లస్ నాలుగు మిస్యూజ్ ప్రివెంట్ చేయాలి. సో ఈ నాలుగు ఆబ్జెక్టివ్స్ తో ఒక ఏపీ ఏఐఎంఎస్ సిస్టమ్ గత ఒక రెండు నెలల నుంచి ప్రారంభించడం జరిగింది. సో ఈ ఏపీ ఏఐఎంఎస్ సిస్టమ్ అంటే ఏమిటి, ప్రతి ఒక్క రైతులకి ఈ పంట బట్టి ఒక కోట ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ కోట బట్టి మీరు ఆ సీజన్ లో ఎప్పుడైనా మీరు ఆ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఓటీపీ ద్వారా గానీ బయోమెట్రిక్ ద్వారా గానీ ఒక ఫార్మర్స్ ఒథెంటికేట్ చేస్తారు. ఫార్మర్స్ ఒక చోట తీసుకుంటే వేరే చోట తీసుకోవడానికి వీలు ఉండదు.
1: నంద్యాలలోని నెహ్రూనగర్లో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శివరి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో సుమారు 15,000 రూపాయల విలువైన క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. ముందస్తు పరీక్షల ద్వారా క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందే అవకాశం ఉంటుందని, ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలియజేస్తూ,
2: 60 సంవత్సరాలే కాదు ఇప్పుడు చిన్న చిన్న వయసు వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది. మనం టెస్ట్ చేయించుకోవాలి, ఏదన్నా ఉన్నా కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మంచి అవగాహన ఉంటే మాత్రము ఈ క్యాన్సర్ ని నివారించవచ్చు. మన నంద్యాల నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్నాయి క్యాన్సర్లు. ఆ క్యాన్సర్ ని నివారించాలి ఒక మంచి ఉద్దేశంతో ఈ బసవతారకం హాస్పిటల్ వారు, అట్లే వైద్య బృందము, ఆ ప్రతి ఒక్కరికి కూడా అధికారులు, అలాగే ఈ రోజు పిహెచ్సి దగ్గర వెంట ఉన్నాము అందరూ కూడా ధైర్యంగా టెస్ట్ చేయించుకోండి.
1: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ తిక్సోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులు, వాటి పరిష్కారానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. పీజీఆర్ఎస్ సేవలను జిల్లా స్థాయితో పాటు మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిల్లో కూడా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలు తమ ఫిర్యాదులను సంబంధిత కార్యాలయాల్లో నేరుగా సమర్పించడంతో పాటు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ meekosam.ap.gov.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అలాగే అదే ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు శిలాతోరణం వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారని తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లు చేశామని, నిన్న ఒక్కరోజే 90,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా రేణుగుంట మండలంలోని పంచాయతీల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. బాలికల విద్యాభివృద్ధికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని సూచించిన రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వనితావాణి.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
3: అమలు,
2: గుర్తుందా బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
3: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
4: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ

0: డిపాజిట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్ పూర్తిగా ఫ్రీ. పదా
1: ఎక్కడికి?
0: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
1: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనా?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే.
6: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా పండ్ల వ్యాపారం నా అనుభవాలు శ్రీమతి ఎం నాగమల్లేశ్వరి గారితో పరిచయం వింటారు.
7: నేటి మహిళలు కుటుంబ బాధ్యతలు తమ వంతు సహకారాన్ని అందించడం కోసం చదువుకున్న వారు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక ఉద్యోగాలు చెయ్యలేని స్థితిలో ఉన్నవారు ఉపాధి మార్గాల ద్వారా ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని ఆదాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈ కోవలోకి వస్తారు ఎం నాగమల్లీశ్వరి గారు. వీరు పళ్ళ వ్యాపారం చేస్తూ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నాగమల్లేశ్వరి గారు నమస్కారం అండి. నాగమల్లేశ్వరి గారు, మీరు ఎంతవరకు చదువుకున్నారండి?
8: నేను డిగ్రీ వరకు చదువుకున్నానండి, మాది విజయవాడే.
7: మీరు డిగ్రీ వరకు చదువుకున్నారు కదా, మరి ఎందుకు ఉద్యోగం చేయలేదండి?
8: ఉద్యోగం చేయాలంటే బయటకు వెళ్ళాలి, ఇంట్లో నాకు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, మరి వెనకాల చూసుకునేవారు నాకు అండదండా ఎవరు లేరు, ఇరుగు పొరుగు అప్పచెప్పి వెళ్ళలేం కదండి పిల్లల్ని. అందువల్ల నేను సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలి అనే ఆలోచన చేసుకున్నాను. ఆ ఆలోచనకి డ్వాక్రా గ్రూప్ నుంచి సహాయ సహకారాలు అందే. నా స్నేహితులు వారం వారం జరిగే మీటింగ్స్లో నాకు మంచి మంచి ఆలోచనలు సలహాలు ఇవ్వడం, వాటి ద్వారా నేను ఒక ఆలోచన చేసుకోవడం, ఇంటి దగ్గర నుంచి హోల్సేల్ మార్కెట్ నుంచి వ్యాపారం పళ్ళు అవి తెచ్చుకొని ఎలా అమ్మాలో ఏంటో ప్రతిదీ వివరంగా నేర్పించారు నా స్నేహితురాలు. కాబట్టి ఆ ఆలోచనగా డ్వాక్రా నుంచి పొదుపు సంఘం ద్వారా నాకు వచ్చిన లోన్ డబ్బులతో వ్యాపారం చేయాలి, ఏదైనా ఆయనకి కొంచెం సపోర్ట్గా ఉండాలి, పిల్లల చదువులకి మంచి చెల్లికి తక్కువ ఖర్చులు ఏమి అవ్వట్లేదు కదండి, ఈ రోజుల్లో కాన్వెంట్ చదువులు అంటే తక్కువ ఏం కాదు, అందరితో పాటు సమానంగా మనం ఎందుకు ఉండకూడదు అన్న ఆలోచనతో అడుగు ముందుకేయాలని ప్రారంభించాం. ఏదో తక్కువ పెట్టుబడితో, ఒక 15,000-20,000 పెట్టుబడితో ప్రారంభించాం వ్యాపారాన్ని. ఆ వ్యాపారం రోజు రోజుకి అనుకున్న దానికన్నా మంచిగానే, ఇక హోల్సేల్గా తెచ్చుకోవడం, నేను రిటైల్గా వ్యాపారస్తులకి వేయడం అంతవరకు చేస్తున్నాను.
7: మరి మీరు పళ్ళ వ్యాపారం అప్పుడు మీ వాళ్ళు చెప్పగా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి పెట్టుకున్నారు మీరు, మరి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారండి?
8: నేను దాదాపు గ్రూప్ స్టార్ట్ అయిన నుంచి లెక్కేసుకుంటే 18 ఏళ్ళండి నేను పొదుపు సంస్థలో చేరి డాక్రా గ్రూప్లో. అలాంటిది 2 ఏళ్ళు గడిచిన తర్వాత మాకు లోన్ ఎప్పుడైతే రావడం మొదలు పెట్టిందో ఆ లోన్ డబ్బులతో మేము వ్యాపారం స్టార్ట్ చేశాం. దాదాపు 15 ఏళ్ల నుంచి నేను వ్యాపారం చేస్తున్నాను.
7: 15 ఏళ్ల నుంచి చేస్తున్నారు. మరి మీరు ఏమేం పళ్ళు తీసుకొస్తారు, అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు?
8: హోల్సేల్ మార్కెట్ అండి, మాకు ఇంటి దగ్గరలోనే ఉంది. తెల్లారుజామున వెళ్ళి సరుకు బాగుంది అనుకుంటే చూసుకుని నేను ఆర్డర్ చెప్పుకుని వస్తే నాకు సరుకు తీసుకొచ్చి ఇంటి దగ్గరే వేస్తారు. యాపిల్స్, కమలాలు, తేగలు, ఇలా సీజన్ బట్టి సరుకు.
7: ఏ సీజన్ లో పళ్ళు బాగా దొరుకుతాయో
8: ఆ సీజన్ కి సరుకు, గ్రేప్స్ అని, యాపిల్ అని, దానిమ్మ అని, వచ్చిన దాన్ని బట్టి నాకు రూపాయి మిగిలేలా బాగుంటుంది సరుకు తెచ్చుకుంటే. నాకు వేసుకెళ్లే బళ్ళోళ్ళు కూడా అనుకువగా ఉండాలి కదండి. వాళ్ళకి రేట్ రీజనబుల్ గా ఇవ్వాలిగా. నేను భారీ లాభాలతో కాకుండా తెచ్చుకున్నది నాకు ఏ రోజు ఆ రోజు క్లియర్ అయిపోవాలి సరుకు అన్న ఉద్దేశంతో, అతి లాభాలు కాకుండా అందులో నాకు వ్యాపారం మార్కెట్ ఇంటికి దగ్గర, దానివల్ల వాళ్లే వచ్చి తీసుకెళ్తారు. నేను వెళ్ళి తెచ్చుకోవడం వరకే నా డ్యూటీ.
9: ముందు హోల్సేల్ మార్కెట్ కి మీరే వెళ్ళి ఎంచుకుంటారా?
8: ఎంచుకుంటాను. ఇవి నాకు పంపించండి అంటే వాళ్లే వాళ్ళకేసి పంపిస్తారు.
9: ఎంత క్వాంటిటీలో తెచ్చుకుంటారండి పళ్ళు?
8: ఒక 10-20 పెట్లు తెచ్చుకుంటానండి. ఆ తెచ్చుకున్న పెట్లే అవుతాయా లేదా అనేది రేటును బట్టి కదండి. ఎక్కువ రేటు ఉన్న రోజు కొంచెం తక్కువ సరుకు తెచ్చుకుంటాం.
9: ఏం పళ్ళ పెట్లు తెచ్చుకుంటారు?
8: ఆపిల్స్ అయితే బాక్సుల్లో వస్తాయండి. ఈ కమలాలు బొప్పాయి ఇవన్నీ కేజీలు లెక్క వస్తాయి. అలా వీళ్ళని బట్టి అర క్వింటా క్వింటా అలా. నాకు ఇంటి దగ్గర స్థలం కూడా ఉంది వేసుకోవడానికి కన్వీనియంట్ గా, అందువల్ల నాకు కొంచెం అది కూడా బాగా సహకరిస్తుంది.
9: కలిసి వచ్చింది మీకు అది. మరి ఎన్ని పెట్టెలు తెచ్చుకుంటారు యాపిల్ అయితే? కనుక
8: యాపిల్ అయితే ఒక 10-15 పెట్టెలు తెస్తామండి. ఎవరికి కావాల్సిన పెట్టెలు వాళ్ళు తీసుకెళ్తారు. నేను విడిగా పోసి అమ్మాలి అనేవి లేదు నాకు. ఫస్ట్ లో అలా అలవాటు చేసుకున్నాం. తర్వాత పెట్టుబడి రీత్యా నాకు కొంత ఈ లోన్ రావడం సహకారంగా ఉంది. ఆ లోన్ తో ఎక్కువ స్టాక్ తెచ్చుకుని అలవాటైన వాళ్ళకి అలా 4-5 పెట్లు ఇవ్వడం. ఎవరికి వాళ్ళు రోజు 4 పెట్లు కంపల్సరీ తీసుకెళ్తారు.
9: అనుకోండి ఒక 8 పెట్టెలు చిన్న చిన్న వ్యాపారం వాళ్ళకి అంటే బళ్ళ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. మిగతా 2 పెట్లు ఇంట్లోనే ఉంచుకుంటారా?
8: వీలైతే అవసరం అనుకుంటే ఇంట్లో ఓపెన్ చేసి అమ్ముతానండి. లేదు నాకు ఎక్కువ లాభం అవసరం లేదనుకోండి, ఆ బాక్స్ కూడా అవతల వాళ్ళకి వేసేస్తాను. అంతేగాని నేను తీసి అమ్మాలి అనే విధిగా ఉంచను. నాకు ఇందులో రూపాయి లాభం వస్తున్నప్పుడు ఇది టైం ఎక్కువ స్పెండ్ చేసే పని ఉండదు కదా. ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, మరి మంచి చెడ్లు అన్ని చూసుకోవాలి.
9: తెచ్చుకున్న పళ్ళు పాడవుతాయి అన్న బాధ కూడా మీకు
8: ఏ రోజు సరుకు ఆ రోజు ఆల్మోస్ట్ క్లియర్ అయ్యేలాగే తెస్తాను.
9: అయితే ప్రస్తుతానికి ఇంట్లోనే చేస్తున్నారు వ్యాపారం. మరి దుకాణం పెట్టుకోవాలనే ఆలోచన మీకు రాలేదా?
8: దుకాణం అంటే నాకు ఇంకో హెల్ప్ఫుల్ మనిషి లేరు. ఇంటి దగ్గర పిల్లలు, మరి వచ్చే టైంకి ఆయనకి మంచి చెడ్లు అన్ని చూసుకోవాలి కదా. తేలికలో రూపాయి లాభం వచ్చేటప్పుడు పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడవలసిన అవసరం లేదు కదా. అందువల్ల నేను దుకాణం దాకా ఆలోచన చేయలేదు.
9: ఫ్యూచర్ లో ఏదైనా పెట్టుకోవాలి అన్న ఆలోచన ఉందా మీకు?
8: లేదండి.
9: ఇంట్లోనే బాగుంది?
8: ఇంట్లోనే బాగుంది. తెచ్చిన సరుకు ఏ రోజుకి ఆ రోజు అయిపోతూ ఉంటుంది. ఏదన్నా బాగోని రోజు లెగవని రోజు వెళ్లాల్సిన అవసరం, ఇబ్బంది, ఫోర్స్ ఉండదు. ఇప్పుడు సరుకు ఓపెన్ చేసామంటే లెగిసినా లెగకపోయినా వెళ్ళేది అమ్మాల్సింది. అలా కాకుండా ఇది ఏ రోజుకి ఆ రోజు లిమిట్ గా తెచ్చుకున్నా నా వంతు సహాయం ఆయనకు అందుతుంది కదా.
9: అవును.
8: దానివల్ల పిల్లల్ని కూడా మేము మంచి కాన్వెంట్ లో చదివిస్తున్నాం.
9: మీరు మొదట పెట్టుబడి ఎంత పెట్టారు, దానికి ఆదాయం మీకు ఎలా ఉంది?
8: నేను మొదట 20,000 మొదలు పెట్టానండి. నాకు డోక్రా నుంచి వచ్చిన లోన్, ఆ లోన్ వ్యాపార నిమిత్తమే వాడాం. ఆ లోన్ వచ్చింది నెలలా వాయిదాలు కట్టడం. ఈ వ్యాపారం మీదే నేను చేస్తున్నాను. ఇంకేదన్నా అవసరాలు, ఇంటి అవసరాల నిమిత్తం ఏదో కొంచెం ఉపయోగించినా లోన్ తీర్చడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నెల వచ్చేటప్పటికి ఎంత అందంగా తీసుకున్నామో అంత అందంగాను నేను లోన్ కడుతున్నాను.
9: మీకు ముందర లోన్ ఇవ్వాలి అంటే డ్వాక్రా వాళ్ళకి మీరు నేను ఈ వ్యాపారం చేస్తున్నాను అనేది ఏదైనా చూపించాల్సి ఉంటుందా?
8: మేము చేసే వ్యాపారం వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు. వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అనే విషయంగా వీళ్ళు ఇంత కట్టగలరా, తీసుకుంటున్నారు కదా, వీళ్ళు అర్హులా కాదా అని చెప్పి చూసాకే, చెక్ చేసాకే మాకు లోన్ ఎలిజిబుల్ చేస్తారు.
9: మరి దీనిలో మీకు ఆదాయం అనేది ఎలా ఉందండి?
8: ఆదాయం బానే ఉందండి, పర్వాలా. అతిగా లాభం ఆశపడకుండా ఉంటే వ్యాపారం నార్మల్ గా బానే ఉంది. ఇప్పుడు బయట పెట్టి మీరన్నట్టు దుకాణం పెట్టుకుని అమ్మితే చాలా లాభం వస్తుంది, కానీ పోయైపోతాయి, వచ్చే వస్తాయి. ఇందులో పోవడం అంటూ ఏమి ఉండదు, ఏ రోజు సరుకు ఆ రోజు వెళ్ళిపోతుంది.
9: అంటే ఇంకా దీన్ని అభివృద్ధి చెయ్యాలి, ఎక్కువగా క్వాంటిటీలో తెచ్చుకోవాలనే ఆలోచన ఉందా మీకు?
8: దినదిన అభివృద్ధి, రోజును బట్టి పెంచుకోవాలి. 4 ఖాతాలు పెరిగాయి అనుకోండి, ఇప్పుడు నా దగ్గర తీసుకెళ్లే వాళ్ళు ఇంకో 4 చెప్తే, ఆ 4 ఇక్కడికి వచ్చారనుకోండి, నాకు ఇలా కావాలి ఇంత కావాలి అని ముందే మాకు చెప్తారు. ఆ తెచ్చుకునేటప్పుడే మేము ఇంకో 2 ఎక్స్ట్రా. నేను ఎంతవరకు పెట్టుబడి పెడతాను, ఆ పెట్టుబడి ద్వారా కొంచెం లాభం వచ్చినా చాలు, నాకు ఇబ్బంది లేకుండా గడుస్తుంది.
9: మీరు స్టార్ట్ చేసిన దానికన్నా ఇప్పటికి వచ్చేసరికి పెరిగిందని అనుకుంటున్నారా?
8: చాలా పెరిగిందని నేను అనుకుంటున్నానండి. ఫస్ట్ లో చాలా తక్కువ ఇచ్చిన వాళ్ళు, ఇవ్వని వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక నమ్మకంగా ఇప్పుడు సరుకు మంచి తెస్తుంది అనే నమ్మకంతో తీసుకెళ్లిన వాళ్లే ఎక్కువ. ఇవాళ్ళు లేకపోతే 2 ఆగైనా ఇచ్చిన వాళ్లే, కానీ ఎగ్గొట్టే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి నేను మంచి సరుకే తెస్తాను, రూపాయి తక్కువైనా ఎవరి ఇబ్బంది వాళ్ళకు ఉంటది కదండి. అలా నా వ్యాపారం నష్టపోకుండా అలా అని భారీ లాభాలు కాకుండా నడవాలని అలా నడిపిస్తుంది.
9: ఏ సీజన్ లో వచ్చిన పళ్ళు ఆ సీజన్ లో తీసుకుని వస్తుంటా?
8: ఏ సీజన్ లో మార్కెట్ వస్తుంది, తెల్లారి 3-4 వెళ్తే
9: వెళ్తారండి మార్కెట్ అన్నిటికీ కూడా?
8: నేనే వెళ్తాను.
9: మరి మీ భర్త సహకారాలు దీనిలో ఏ విధంగా ఉన్నాయి?
8: ఆయన చిన్న ఎంప్లాయీ, పొద్దున్న వెళ్తారు సాయంత్రం వస్తారు. ఇక ఏదన్నా అవసరం అయితే ఆ పొద్దున్నే టైంలో ఇంటి దగ్గర చూసుకుంటారు. నేను ఎగ్జాక్ట్లీ 5 వెళ్ళానంటే 7 కల్లా ఇంటికి వచ్చేస్తాను.
9: అంటే మీరు ఇది చూసినా మీ భర్త మీ పిల్లల్ని చూసుకోవడం కొంచెం వాళ్ళని సహాయం అయితే ఉందంటారు?
8: పొద్దున్నే మరి నేను వెళ్ళానంటే మరి పిల్లలు లేచినా చేసినా ఆయనే చూసుకునేవాళ్ళు. తర్వాత ఇప్పుడు అలాంటి ప్రాబ్లం కూడా లేదు, పిల్లలకు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేంత ఇదయ్యారు. కాకపోతే వాళ్ళ చదువులకి ఇబ్బంది లేకుండా మాకు గడుస్తుంది. ఆయన సంపాదన అంటే మరి ఇవాళ రోజున తింటాకే సరిపోతుంది.
9: అవును. ఈ రంగంలో మీకు ఏ విధంగా ఉంది?
8: ఈ రంగంలో అంటే బాగానే ఉంది చెప్పాలంటే. సులువుగా నేను బయటకు వెళ్లే పని లేకుండా నాకు ఇంటి దగ్గర నుంచే ఆదాయం కనబడుతుంది. నలుగురిలోకి వెళ్ళాలి, పొద్దున్న వెళ్ళి సాయంత్రం రావాలి అనే ఇబ్బంది లేదు. ఇంటి పని చూసుకుంటూ వ్యాపారాన్ని వ్యాపారం చక్కబెట్టుకుంటూ నాకు చాలా హాయిగా ఉంది చెప్పాలంటే.
9: ఎప్పుడైనా కష్టంగా ఉంది అనే సంఘటన ఏదైనా ఎదుర్కొన్నారా?
8: కష్టంగా ఉంది అంటే మొదట్లో చాలా ఇబ్బంది అనిపించింది చెప్పాలంటే. ఆ వ్యాపారస్తుల మాట పద్ధతి నాకు కొంచెం అలవాటు పడతాకి కొంత టైం పట్టింది. ఇప్పుడు అలవాటు అయిపోయింది, నాకు అంత ఇబ్బంది అనే అయితే ఏం అనిపించలేదు. కాకపోతే ఏంటంటే చదువుకోని వాళ్ళే ఉంటారు కదా ఎక్కువ ఇందులో. నాకు కొంచెం మొదట్లో ఇబ్బంది అనిపించేది, ఏ ఆఫీస్కి వెళ్తే అలా ఉండేది కదా మేడం అని సార్ అని. తర్వాత ఏమ్మా అంటూ చాలా వందనంగా పలకరించడం, మా కష్ట సుఖాలు వాళ్ళు చెప్పాలంటే అండగా నిలబడడం మాకు ఒక హెల్ప్ఫుల్గా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ రోజున ఎక్కడ కనపడ్డా చక్కగా పలకరిస్తారు కుటుంబ సభ్యులకన్నా ఎక్కువ చెప్పాలంటే.
9: మరి ఎప్పుడైనా తెచ్చుకున్న పళ్ళు పాడైపోయాయి, అయ్యో ఎందుకు తెచ్చుకున్నాను అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు?
8: వీలైనంత వరకు మేము చెక్ చేసుకునే తెచ్చుకుంటామండి. సరుకు తెచ్చుకునేటప్పుడు పాడయ్యేదంటూ ఏం ఉండదు. ఆ సరుకు కనుక అవతలికి వెళ్ళకపోతే మీరన్నట్లుగా పాడయ్యే సందర్భం ఉంటుంది. ఏ రోజు స్టాక్ ఆ రోజు వెళ్ళిపోతుంది కాబట్టి నాకు అలాంటి సమస్య ఎప్పుడు ఎదురవ్వలేదు. తక్కువ తెచ్చుకుంటాం, ఎక్కువ తెచ్చి వాళ్ళకి బతిల్లాడి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అందుకని నా వ్యాపారానికి ఇంతవరకే చాలు అనుకుంటే అంతవరకే తెస్తాం. లేదు కొంచెం రేటు తక్కువ ఉందని ఎక్కువ తెచ్చాం అనుకోండి, నిలవ ఉండకపోతే మళ్ళీ ఇబ్బంది. అందుకని ఏ రోజుకు సరిపోను కాదు, 2 రోజులకు ఒకసారైనా సరిపోతుంది తెచ్చిన సరుకు.
9: ఎవరైనా పండ్ల వ్యాపారం పెట్టుకోవాలి అనుకునే మహిళలకి మీరు ఏదైనా సలహా ఇస్తారా?
8: తప్పకుండా అండి. వీలైనంత టైం ఎక్కువ మనం కుటుంబానికి కేటాయించుకోవచ్చు. మన వ్యాపారం చేస్తున్నామన్న పేరు ఉంటుంది మనకి. 2 విధాలు మనం ఉపయోగపడతాం, కుటుంబానికి ఉపయోగపడతాం, బయట మనం ఎవరి ముందు తలదించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇందులో. కాబట్టి ఈ వ్యాపారం ఎంచుకోవడం చాలా తేలిగ్గా ఉంటుంది. కాకపోతే పొద్దున్నే లెగిసి వెళ్ళి మార్కెట్లో సరుకు ఎత్తుక్కొని తెచ్చుకోవడమే కొంచెం ఇబ్బంది అయిన విషయం.
9: సహనంతో ఓర్పుతో కనుక చేసుకున్నట్లయితే ఈ వ్యాపారం బాగానే
8: చాలా బాగుంటుంది.
9: విన్నారు కదండి, పండ్ల వ్యాపారం పెట్టుకోవాలి అనుకునే వారు కొంచెం ఓపికతో సహనంతో మార్కెట్కు వెళ్ళాలి, మంచి రకాల పళ్ళని ఎంచుకోవాలి, జాగ్రత్తగా తెచ్చుకొని అమ్ముకునే విధానంలో కూడా టెక్నిక్స్ అంటే మెళకువలు కనుక పాటించినట్లయితే ఈ రంగం చాలా బాగుంటుంది. నాగమల్లేశ్వరి గారు మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలకి ఈ పళ్ళ వ్యాపారంలో మీ గల అనుభవాలను చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
8: నమస్తే.
6: మీరింతవరకు పండ్ల వ్యాపారం నా అనుభవాలు శ్రీమతి ఎం నాగమల్లేశ్వరి గారితో పరిచయం విన్నారు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణ.
1: వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీలు, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. శ్రీలు, మీ ఇంట్లో మొక్కలను చూసి నేను కూడా చాలా ఉత్సాహంగా పెట్టాను. అయితే నేను ఒకటి గమనించాను మీ ఇంట్లో, ఏంటంటే నువ్వు పెట్టిన మొక్కలకు వాటర్ తగ్గినట్టు, అలాగే హెల్దీగా ఉన్నట్టు కనిపించలేదు. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో మొక్కల విషయంలో కూడా అంతే జాగ్రత్త అవసరం.
2: కృష్ణ, మేము పొద్దున సాయంత్రం కూడా నీళ్లు పోస్తాం, ఎందుకలా అన్నావు?
1: స్త్రీలు, నీళ్లు పోయటంలో కూడా జాగ్రత్త అనేది అవసరం. ప్రతి ఒక్కరూ మొక్కల్ని ఇప్పుడు పెడుతున్నారు, కానీ కొన్ని టిప్స్ పాటిస్తే బాగుంటుంది.
2: ఎలాంటి టిప్స్? కొంచెం నాకు కూడా చెప్తావా కృష్ణ?
1: ఓ తప్పకుండా, ఎందుకు చెప్పను. వాటర్ ఈ రోజు పోసాం, ఓకే. చిన్న మొక్కలకైతే 2-4 కుండీలు అనుకో. సపోజ్ స్త్రీలు, దానికి ఒక చిన్న బకెట్ వాటర్ తీసుకుని ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క మగ్ వాటర్ పోసుకోవచ్చు. వాటర్ అని కాకుండా బియ్యం కడిగిన నీళ్లు, పొట్టు మినపప్పు కడుగుతాం కదా, ఆ నీళ్లు ప్లస్ పొట్టు మినపప్పు, అంటే పొట్టు మినపప్పు కాకుండా పొట్టు తీసిందనమాట, ఆ పొట్టును కూడా మనం మొక్కల్లో వేసుకోవచ్చు. ఇంతే కాకుండా ఎరువు కూడా వేసుకోవచ్చు.
2: మరి ఎరువు కొనుక్కోవాలా కృష్ణ మనం?
1: అవసరం లేదు స్త్రీలు, మనం వాడుతున్న కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు, ఉల్లిపాయ పొట్టు, ఇలా ఒక్కొక్క రోజు కూరగాయల తొక్కులు, దానిపైన మట్టి, అలా ఒక దానిపై ఒకటి లేయర్ లాగా వేసుకుంటూ వెడితే కొన్ని రోజులకు సాఫ్టీగా తయారవుతుంది అనమాట ఎరువు. ఇంకా మనం వాడుతున్న కొబ్బరికాయ పీచు ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. అయితే ఒక విషయం స్త్రీలు, రోజు కూడా ఉదయం సాయంత్రం వాటర్ పోస్తూ ఉండాలి, అలాగని మళ్ళా ఎక్కువ పోయకూడదు. అలా పోసినట్లయితే కొన్ని మొక్కలు కుళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇంకా కొన్ని మొక్కలు, అంటే ఉదాహరణకి మందార మొక్క అనుకో, చీడ పడుతుంది, అది కూడా చూసుకోవాలి. చీడ ఉన్నట్లయితే పుల్లటి మజ్జిగ స్ప్రే చేయొచ్చు, అలాగే ఎలాంటి పురుగు పట్టకుండా ఉండాలంటే ఒక్కొక్కసారి వేప నీరు, అది కూడా స్ప్రే చేయొచ్చు అనమాట. అలా అని ఒకేసారి అన్ని స్ప్రే చేయకూడదు. వారానికి ఇవాళ పుల్లటి మజ్జిగ స్ప్రే చేసామనుకో, మరొక వారం వేప నీరు, అలాగనమాట. ఇలాంటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మంచిగా ఆరోగ్యంగా మొక్కలు పెరుగుతాయి. ఆక్సిజన్ వచ్చే మొక్కలు, ఇంకా క్రోటన్ మొక్కలు కూడా ఇంటికి ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటాయి. మరి మహిళలు ఈ యొక్క మొక్కల పెంపకంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తారని అనుకుంటూ, మహిళలే కాదు ప్రతి ఒక్కరూ మొక్కల్ని పెంచండి, ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించండి, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.
2: తప్పకుండా కృష్ణ.
1: ఓకే, నేను మీ కృష్ణ అండ్
2: శ్రీదేవి.
0: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు. ఈనాటి కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనా?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారం అవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువనయ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో శ్రోతలు నేనడగబోయే ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే 08662488112 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి ఇంకెందుకు ఆలస్యం, కార్యక్రమం స్టార్ట్ చేద్దామా? ముందుగా నేను అడగబోతున్న ప్రశ్న, మన కంటిలోని ఏ గ్రాహకాల వలన రంగులను గుర్తించగలుగుతాం? ప్రశ్న మరొకసారండి, మన కంటిలోని ఏ గ్రాహకాల వలన రంగులను గుర్తించగలుగుతాం? ప్రశ్న విన్నారుగా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీ సమాధానాన్ని పంపించండి. ఈలోగా మనం సిరివెన్నెల చిత్రం నుంచి ఒక పాట విందాం.

ఓకే అండి, మరి ఆన్సర్స్ వచ్చేసినాయి, చూద్దాం. ప్రశ్న మరొకసారి చెప్తున్నాను, మన కంటిలోని ఏ గ్రాహకాల వలన రంగులను గుర్తించగలుగుతున్నాం? ఓకేనా, ప్రశ్న విన్నారుగా, మరి ఆన్సర్స్ చూసేద్దామా? ముందుగా కరెక్ట్ సమాధానంతో మనకి వాట్సప్ చేశారు పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభానీ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు హరినాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. శేషాద్రి, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి, సిద్ధవటం, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. రాధగారు, ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. బండారు, శంకరయ్య, హన్విత్, విహాన్, వీరందరూ కూడా నెల్లూరు నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రెంటిచింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు వారణాసి నుంచి. విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మిడతల రామూర్తి, ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. బత్తిన రవికుమార్, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. చెన్న కేశవరావు, అత్తిల నుంచి, హాఫ్ ఆన్సర్ కరెక్ట్ అండి. ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, సూర్యతేజ, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మధుసూదన్ రెడ్డి, పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి, ఇనమడుగు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మాటూరు బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రముగిలి, పద్మరాణి, అక్షరకృప కరెక్ట్ ఆన్సర్ అండి. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తగూడెం నుండి రాజేశం, సరోజిని, మాయా, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్ అండి. పిఎస్ లక్ష్మి, ఒంగోలు నుండి, హాఫ్ ఆన్సర్ కరెక్ట్ అండి. భోగందుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. పేర్లు పంపించలేదు. బ్రహ్మయ్య, శారద. సత్యరెడ్డి, అనపత్తి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దిగదత్తి మండలం, చెన్నూరు వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలు లంక,
ఒకసారి క్వశ్చన్ చెప్పండి అంటున్నారు. మన కంటిలోని ఏ గ్రాహకాల వలన రంగులను గుర్తించగలుగుతున్నాం? ఓకేనా, నేను రంగులు అడగలేదండి, ఏ గ్రాహకం వల్ల ఆ రంగులను మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం అని అడుగుతున్నాను. ఓకేనా. నెక్స్ట్ శివకుమార్ వీసీ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల అయాన్స్ నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య వీరందరూ కూడా మరి మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. నేను అడిగిన ప్రశ్న ఇంకొకరు పంపించారు, చదివేద్దాం. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువలు లంక అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఓకే, మరి నేను అడిగిన ప్రశ్న మన కంటిలోని ఏ గ్రాహకాల వలన రంగులను గుర్తించగలుగుతున్నాం అని అడిగాను కదా. శంకువులు లేదా కోన్స్ అంటారు. మన కంటిలోని రెటీనాలో ఉండే ఈ కోన్స్ వలన మనం ఎరుపు ఆకుపచ్చ నీలం అని ఈ వివిధ రంగులను గుర్తించి ఆ సమాచారాన్ని మన నాడీ సంకేతాల ద్వారా మెదడుకు పంపుతాయి. అప్పుడు మెదడు వాటిని విశ్లేషించి రంగులను మనకు అర్థమయ్యేలా చేస్తుంది. ఓకేనా. సో కొంతమంది రెటీనా అని పంపించారు, ఆ రెటీనాలో ఉండే కోన్స్ అన్నమాట. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. భారతదేశపు మొట్టమొదటి భౌగోళిక పటాన్ని జియోగ్రఫికల్ మ్యాప్ ఎవరు తయారు చేశారు? ప్రశ్న మరొకసారి, భారతదేశపు మొట్టమొదటి భౌగోళిక పటాన్ని లేదా జియోగ్రఫికల్ మ్యాప్ను ఎవరు తయారు చేశారు? ఓకేనా, ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే 0866244888 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా పంపించండి. ఈలోగా మనం శ్రీయాంజనేయం చిత్రం నుంచి ఒక పాట విందాం.

నేనడిగిన ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి భౌగోళిక పటాన్ని ఎవరు తయారు చేశారు అని అడిగాను కదా. ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి. కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నెల్లూరు జిల్లా ఇనబడుగు నుండి చేప్రూలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. కొండారెడ్డి సిద్ధవటం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ వెంకట సుబ్బయ్య, కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు పంపించారంటే ఆర్ఎం, విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా సిరి, గహన, స్నిగ్ధ వీరందరూ కూడా లక్కవరం ఏలూరు జిల్లా నుంచి పంపించారు. చల్లపల్లి నుండి రాంగ్ ఆన్సర్ అండి. రాజేశ్వరరావు గారు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అజ్జిరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట, శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. రేణుకా గోపరాజు, కడప నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. గోగులుముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూర్ బాపట్ల నుంచి వీరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామ్మూర్తి, ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. బత్తిని రవికుమార్, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి, పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర, తుమ్మా పద్మావతి ఇనమడుగు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం నుంచి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదా భిక్షం, దైదా వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కుంచి రామ్మూర్తి, కుంచివాణిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఏ సుశీల, టెక్కలి, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనకలూరు రామకృష్ణారెడ్డి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆన్సర్ పంపించలేదు, పేర్లు పంపిస్తున్నారు కొంతమంది. మంచిర్యాల నుంచి చంద్రముగిలి, పద్మరాణి, అక్షరకృప కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్, హౌస్కాట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి.
బోగందుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మాటూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్ రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారండి ఈ హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గాశివయ్య. మనం ఇప్పుడు రెండో క్వశ్చన్లో ఉన్నామండి, రెండో క్వశ్చన్కి ఆన్సర్ పంపించండి. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్. తాళ్ళూరు శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్ అండి. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దిగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, మరి ఆన్సర్ చూద్దామా. నేను అడిగిన ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి భౌగోళిక పటాన్ని, జియోగ్రఫికల్ మ్యాప్ను ఎవరు తయారు చేశారు అని అడిగాను కదా. బృందావన పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఓకే, ఆన్సర్ చూద్దాం. 1782లో మేజర్ జేమ్స్ రెన్నెల్ అనే బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త, ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీ అని కూడా పిలుస్తారు, ఈయన తయారు చేశారు. ఓకేనా, మరి మన మూడో ప్రశ్న చూద్దామా. అనేక మంది అనేక రకాల టోపీలను ధరిస్తూ మనం చూస్తాం, వాళ్ళ ప్రాంతాల రీత్యా కానివ్వండి, వాళ్ళ మతాల రీత్యా కానివ్వండి, అలా రకరకాలుగా మనం చాలా రకాల టోపీలను ధరించడం చూస్తాం కదా. అయితే ఈరోజు మన ప్రశ్న, ఆర్కిటిక్ ప్రాంతాలలోని ఎస్కిమోలు ధరించే టోపీలను ఏమంటారు? ప్రశ్న మరొకసారి, ఆర్కిటిక్ ప్రాంతాలలోని ఎస్కిమోలు ధరించే టోపీలను ఏమంటారు? వాటికంటూ ఒక పర్టిక్యులర్ పేరుందండి, ఆ పేరేంటో మెన్షన్ చేయండి. ఓకేనా, మరి ఈలోగా మనం ఆడపిల్లలే నయం చిత్రం నుంచి ఒక పాట విందాం.

కార్యక్రమంలో నేను అడిగిన చివరి ప్రశ్న, ఆర్కిటిక్ ప్రాంతాలలోని ఎస్కిమోలు ధరించే టోపీలను ఏమంటారు అని అడిగాను కదా. ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. తర్వాత అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎన్ విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, లీలా మహాలక్ష్మి, గీతికా, సిరి, గహన, స్నిగ్ధ, లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బండారు శంకరయ్య, హన్విత్, విహాన్, నెల్లూరు డిస్టిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మాటూరు బాపట్ల నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాయి దర్శన్, శేషసాయి, రోహన్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలంక, అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత సుబ్రహ్మణ్యం పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఏకలవ్య నగర్ నుండి బిజిలీ, వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియాన్, నాగటిపండు, నాగపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామూర్తి, ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా, సుహాస్, హోస్కోట్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్.

0: ఆన్సర్ పంపించారు. శ్యామలా ప్రకాష్ చిన్న తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఎస్ రేవతి, రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం నుంచి వెంకటేశ్వర్లు జ్యోతి, తులసి, కౌశిక్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసూన, సునీత చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నా సమాధానం చూసి కూడా చదవలేదు అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అండి, అందుకే చదవలేదు. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అభినవ్, వైభవ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్, సుప్రియ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రముగిలి, పద్మరాణి, అక్షరకృప కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ సుమన్ పుట్టపర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. ఇంకొకరు పంపించారు, వరంగల్ జిల్లా ఎల్వి నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి కంగ్రాచ్యులేషన్స్ అండి. నేను అడిగిన ప్రశ్న, ఆర్కిటిక్ ప్రాంతాలలోని ఎస్కిమోలు ధరించే టోపీలను ఏమంటారు అని అన్నాను కదా, పార్కాహుడ్ లేదా ఫర్ హ్యాట్ అని అంటారు. ఇది జంతువుల యొక్క చర్మంతో లేదా వాటి జుట్టుతో తయారు చేస్తారు కాబట్టి చలిని ఆపుతుంది, వారికి చెవులు కూడా క్లోజ్ అయిపోయి ఉంటాయి ఆ హ్యాట్లో, సో వాళ్ళకి ఆ చలి నుండి తట్టుకోవడానికి ఆ హ్యాట్లను ఉపయోగిస్తారు. ఓకేనా, ఎనీవే ప్రశ్నలన్నిటికీ కూడా కరెక్ట్ సమాధానం పంపించిన వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మరి ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ తిరిగి రేపటి యువలయలో కలుసుకుందాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో శాంతి కీ రాహ్ మే 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయని శ్రీమతి జి నాగకమల, విద్యార్థిని నఫీసా కౌసర్. వినండి 10వ తరగతికి హిందీ పాఠం శాంతి కీ రాహ్ మే.
3: ప్రణామ్ అధ్యాపికా జీ.
4: శుభ ఆశీష్ బైటో నఫీసా. శాంతి, దయా, కరుణ, సేవ జైసే సద్గుణం కా ఉదాహరణ కౌన్ హే తుమ్హే పతా హే?
3: మాలూమ్ నహీ అధ్యాపికా జీ.
4: కా ఉదాహరణ మదర్ తెరీసా హే. ఆజ్ హమ్ 10వీ కక్షాకే పాఠ్య పుస్తక్ సే శాంతి కీ రాహ్ మే పాఠ్ కే అంతర్గత్ మదర్ తెరీసా నామక్ జీవనీ పాఠ్ పడేంగే. సునో.
3: ఠీక్ హే అధ్యాపికా జీ.
4: మదర్ తెరీసా ఏక్ ఐసా నామ్ హే జో శాంతి, కరుణ, ప్రేమ వా వాత్సల్య కా పర్యాయ్ కహలాతా హే. ఐసీ మహాన్ మాతా కా పూరా నామ్ ఆగ్నెస్ గోన్షా భుజాక్షుయు తెరేసా తా. ఉన్కా జన్మ 26 అగస్త్ 1910 ఔర్ స్వర్గవాస్ 5 సితంబర్ 1997 మే హువా తా. వైసే తో వే యుగస్లేవియా మూల్ కీతి ఆగే చల్కర్ సేవా కీ భావనా మే రత్ హోకర్ భారత్ కీ నాగరికత స్వీకార్ కర్లీ. ప్రారంభ మే ఉన్హోనే అధ్యాపికా కే రూప్ మే కామ్ కియా కింతు ఉన్కా సప్నా కుచ్ ఔర్ హీ తా. వే అనాథోం గరీబోం కీ సేవా కర్నా చాతీ తీ ఇసిలియే ఉన్హోనే సన్ 1950 మే కోల్కత్తా మే మిషనరీస్ ఆఫ్ చారిటీ కీ స్థాపనా కీ. ఉన్కే ద్వారా స్థాపిత సంస్థ కో హీ నిర్మల్ హృదయ్ కాతే హే.

0: उन्होंने अपना सारा जीवन गरीब, अनाथ और बीमार लोगों की सेवा में लगा दिया। सन 1970 तक वे गरीबों और असहायों के लिए अपने मानवीय कार्यों के लिए प्रसिद्ध हो गई। सन 1979 में उन्हें नोबल पुरस्कार, सन 1980 में भारत रत्न पुरस्कार से सम्मानित किया गया। उन्होंने कतने से कहीं करने को अधिक महत्व दिया, इसलिए वे हमेशा कहा करती थी, प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं अच्छे हैं। मातृमूर्ति करुणामयी मदर तेरेसा ने अपने जीवन में यह साबित कर दिखाया है कि मानव सेवा ही माधव सेवा है। परोपकार के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है। आज वे हमारे बीच में नहीं रही, किंतु उनके महान विचार, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमें वास्तविक जीवन बिताने की राह दिखाते हैं। अच्छा नफीसा, अब तुम एक बार पाठ पढ़कर सुनाओ।
1: मदर तेरेसा एक ऐसा नाम है जो शांति, करुणा, प्रेम व वात्सल्य का पर्याय कहलाता है।
0: बहुत अच्छा। मदर तेरेसा एक ऐसा नाम है जो शांति, करुणा, प्रेम व वात्सल्य का पर्याय कहलाता है। मदर तेरेसा ने पेरु प्रेम, शांति, करुणा, वात्सल्यములకు పర్యాయ పదంగా చెప్పబడుతోంది। అసలు ప్రేమ అంటే ఇతరుల పట్ల చూపించే నిస్వార్థమైన అనురాగం, కరుణ అంటే ఇతరుల కష్టాలను తగ్గించడానికి చేసే నిస్వార్థమైన ప్రయత్నం, వాత్సల్యం అంటే కల్మషం లేని మమత। ఈ సద్గుణాలకు ఉదాహరణగా మరియు పర్యాయ పదంగా చెప్పుకునే ఏకైక మాతృమూర్తి మన మదర్ తెరేసా గారు।
1: ఐసీ మహాన్ మాత పురాణం आग्नेस गोक्षे बोझ सीयू तेरेसा था।
0: आग्नेस गोक्षा बुजक सीयू, ऐसी महान माता का पूरा नाम आग्नेस गोक्षा बुजक सीयू तेरेसा था। अटुवंटि गोप्प मातृमूर्ति अयिना मदर तेरेसा गारी पूर्ति पेरु आग्नेस गोक्षा बुजक सीयू तेरेसा।
1: उनका जन्म 26 अगस्त 1910 और स्वर्गवास 5 सितंबर 1997 में हुआ था।
0: उनका जन्म 26 अगस्त 1910 और स्वर्गवास 5 सितंबर 1997 में हुआ था। मरी आवड़ा अगस्त 26, 1910 लो प्रस्तुत मासिडोनिया लो स्कोपजे प्रांतमलो जन्मिंचार। सितंबर 5, 1997 लो स्वर्गस्थुलैयार।
1: वैसे तो वे
0: युगोस्लाविया
1: मूल की थी। आगे चलकर सेवा की भावना में रत होकर भारत की नागरिकता स्वीकार कर ली।
0: वैसे तो वे युगोस्लाविया मूल की थी। आगे चलकर सेवा की भावना में रत होकर भारत की नागरिकता स्वीकार कर ली। आमे युगोस्लाविया देशानिकि चेंदिनवारु। आमे मतपरमैन सेवलपै आसक्ति पेंचुकोनि 18 సంవత్సరముల వయసులో సన్యాసిగా, అంటే నన్నని అంటాం కదమ్మా, అలా నన్నుగా మారారు। 1929లో భారతదేశానికి వచ్చారు। ఇక్కడ భారతదేశ పౌరసత్వం అంటే ఇండియన్ సిటిజన్షిప్ పొందారు।
1: ప్రారంభమే ఉన్హోనే అధ్యాపికాకే రూప్ మే కామ్ కియా, కింటూ ఉన్కా సప్నా కుచ్ ఔర్ హీ థా।
0: ప్రారంభమే ఉన్హోనే అధ్యాపికాకే రూప్ మే కామ్ కియా, किंतु उनका सपना कुछ और ही था। 1929లో భారత దేశానికి వచ్చిన మొదట్లో ఆమె కలకత్తాలో సెయింట్ మేరీస్ హైస్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు। కానీ ఆమె కల వేరే విధంగా ఉంది। ఆమె జీవిత లక్ష్యం వివిధ రకములైన సేవలను అందించటం।
1: वे अनाथों, गरीबों और रोगियों की सेवा करना चाहती थी। इसीलिए उन्होंने सन 1950 में कोलकाता में मिशनरीज ऑफ चैरिटी की स्थापना की। उनके द्वारा स्थापित संस्था को ही निर्मल हृदय कहते हैं।
0: वे अनाथों, गरीबों और रोगियों की सेवा करना चाहती थी, इसलिए उन्होंने 1950 में कोलकाता में मिशनरीज ऑफ चैरिटीज की स्थापना की। उनके द्वारा स्थापित संस्था को ही निर्मल हृदय कहते हैं। ఆమె 1946 లో రైలు ప్రయాణం చేస్తూ ఉండగా మురికివాడల్లో నివసించే ప్రజలను ట్రైన్లో నుంచి చూసి అనాథలకు పేదలకు మరియు రోగులకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి అనాథలకు రోగులకు పేదలకు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. మురికివాడల్లో నివసించే చిన్నపిల్లలకు చదువు నేర్పుటకు పుస్తకములు లేనప్పుడు గ్లాసులో నీళ్లు తీసుకుని వేలు నీళ్లలో ముంచి నేలపై వ్రాస్తూ పిల్లలకు విద్య నేర్పారు. ఆమె చేయుచున్న ఈ వివిధ రకములైన సేవా కార్యక్రమాలకు కొందరు సహకరించి మరియు ప్రోత్సాహనతో 1950 మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా విద్యా సంస్థలు, శిశు సదనములు, వైద్యశాలలు ప్రారంభించి వివిధ రకముల సేవలను అందించారు. ఈ సంస్థను ఇప్పుడు నిర్మల హృదయ్ అని పిలుస్తారు.
1: ఉన్హోనే అప్నా సారా జీవన్ గరీబ్, అనాద్ ఔర్ బీమార్ లోగోన్ కీ సేవా మే లగా దియా. సన్ 1970 తక్ వే గరీబోన్ ఔర్ అసహాయోన్ కే లియే అప్నే మానవీయ కార్యోన్ కే లియే ప్రసిద్ధ్ హో గయి.
0: ఆమె తన జీవితం అంతా అనాథలు, రోగులు, పేదలకు సేవ చేయటంలో గడిపింది. అనాథలకు ఆశ్రమాలు, కళాశాలలు మరియు రోగుల కోసం ఉచిత వైద్యశాలలను ఏర్పాటు చేశారు. 1970 వరకు చేసిన మానవీయ సేవా కార్యక్రమాల ద్వారా ప్రసిద్ధి చెందారు.
1: సన్ 1979 మే ఉన్హోనే నోబెల్ పురస్కార్, సన్ 1980 మే భారత రత్న పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా. ఉన్హోనే కథనీ సే కహీ కర్నీ కో అధిక్ మహత్వ దియా. ఇసీలియే వే హమేషా కహా కర్తీ థీ, ప్రార్థనా కర్నే వాలే హోటోన్ సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై.
0: ఉన్హోనే కథనీ సే కహీ కర్నీ కో అధిక మహత్వ దియా, ఇసీలియే వే హమేషా కహా కర్తీ థీ, ప్రార్థనా కర్నే వాలే హోటోన్ సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై. ఆమె మాటలు మాట్లాడడం కన్నా పని చేసి చూపటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆమె ఎప్పుడూ ఎల్లప్పుడూ అంటూ ఉంటారు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా. అచ్చా నఫీసా, మదర్ తెరీసాజీ క్యా కహతే హై?
1: మదర్ తెరీసాజీ హమేషా కహా కర్తీ థీ, ప్రార్థనా కర్నే వాలే హోటోన్ సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై.
0: బహుత్ అచ్చా. అచ్చా నఫీసా, 1950 में उन्होंने क्या स्थापित किया?
1: मिशनरीज ऑफ चैरिटी.
0: अब उस मिशनरीज ऑफ चैरिटी को क्या कहते हैं?
1: निर्मल हृदय.
0: अच्छा, सन 1979 में उन्हें नोबल पुरस्कार, सन 1980 में भारत रत्न पुरस्कार से सम्मानित किया गया. ఆమె చేసిన సేవలకు ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారము 1979 మరియు 1980 భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో ఆమెను సత్కరించడం జరిగింది. అచ్చా నఫీసా, నోబెల్ పురస్కార్ కబ్ మిలా?
1: 1979 మే మిలా.
0: ఔర్ భారతరత్న పురస్కార్ కబ్ మిలా?
1: భారతరత్న పురస్కార్ 1980 మే మిలా.
0: बहुत अच्छा.
1: मातृमूर्ति करुणामयी मदर तेरेसा ने अपने जीवन में यह साबित कर दिखाया है कि मानव सेवा ही माधव सेवा है. परोपकार के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है. आज वे हमारे बीच नहीं रहे, किंतु उनके महान विचार, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमारे वास्तविक जीवन बिताने की राह दिखाते हैं.
0: परोपकार के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है. आज वे हमारे बीच नहीं रही, किंतु उनके महान विचार, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमें वास्तविक जीवन बिताने की राह दिखाते हैं. పరోపకార మార్గంలో అంటే ఇతరులకు సహాయం చేయటం మరియు సేవ చేసే మార్గంలో నడిచేవారికే జీవించేవారికి నిజమైన పరిపూర్ణమైన జీవితం లభిస్తుంది. ఆవిడ ఈనేడు మన మధ్యలో జీవించి లేకపోయినప్పటికీ ఆమె చేసిన సేవా కార్యక్రమాలు, శ్రేష్టమైన పరోపకార గుణం ఈరోజుకి ఒక దివ్య జ్యోతిలాగా వెలుగొందుతూ వాస్తవిక జీవితం జీవించడానికి ఆదర్శప్రాయంగాను, అనుకరణ మార్గంగాను, మార్గదర్శకంగాను ఉన్నది. అచ్చా నఫీసా, సమజ్మే ఆయి?
1: హా అధ్యాపికా జీ.
0: మదర్ తెరేసా కా జన్మ కబ్ హువా?
1: 26 అగస్ట్ 1910 మే మదర్ తెరేసా కా జన్మ హువా థా.
0: బహుత్ అచ్చా. మదర్ తెరేసా కో నోబెల్ పురస్కార్ కబ్ మిలా?
1: మదర్ తెరేసా కో నోబెల్ పురస్కార్ 1979 మే మిలా థా.
0: బహుత్ అచ్చా. మదర్ తెరేసా హమేషా క్యా కహతీ తీ?
1: మదర్ తెరేసా హమేషా కహా కర్తీ థీ, ప్రార్థనా కర్నే వాలే హోటోన్ సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై.
0: బహుత్ అచ్చా నఫీసా. అబ్ హమ్ పాఠ యహీ సమాప్త కరేంగే.
1: ప్రణామ్ అధ్యాపికా జీ, ధన్యవాద్.
0: శుభ ఆశీష్.
2: మీరింతవరకు శాంతి కీ రాహ్ మే 10వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి జి నాగకమల, విద్యార్థిని నఫీసా కౌసర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు రంగస్థలి. ఈనాటి కార్యక్రమంలో బాలనాగమ్మ నాటకం నుంచి బలవర్ధిరాజు పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ జి శ్రీనివాసరావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు.
1: మళ్ళీ

కనిపించిన తల్లిదండ్రులు మాయావి చేతిలో చిక్కి చెరసాలలో దుఃఖిస్తున్న సమయమున నేను మాత్రమే ఇతడు వివాహము చేసుకొని హాయిగా కాలము గడుపుట క్షత్రియ ధర్మము కాదు, ఎటులైనను వారిని రక్షింపవలేను. జననిన్ తండ్రిని జననిన్ తండ్రిని బంధ విముక్తులుగా సడల కామని ప్రయాణంబు

మామగారు వజ్రం వజ్రాన్ని భజితే అన్న సత్యపు తమకు తెలియనిది కాదు. మాయల ఫకీరి చేతిలో ఎందరో పానుగల్లు వీరులు పాషాణులై ఉన్నారు. కావున మోసముతోనే జయింపవలి, మోసముతో నా జనని మొన్ను తది ఎదురాత్మని చంద సంతాపము చెంది మిక్కిలిగా దత్వమంధనమున్ వేట అలియా వేసముగాని వానియడ వేగక లేనటుగాన మోసముతోనే సంపభూని నాడ ఓ ధరిత్రినాథా.

சிவசிவா, இதேமி கர்மம் தள்ளி తల్లి పెంచిన తల్లి, ఎంతో కాలమునకు నాకు కనిపించినటువంటి ఆనందముతో నేను అయోమయములో పడి ఉన్నాను.

ಮೀಸೆಯ ಸವಿ ಕೃಷ್ಣ ರೋಷನಾಗ್ನಿ ಉನ್ಮಾದಾಗ್ನಿ ದಗ್ಧಾತ್ಮಗೊಂಡವು. ಈ ದೂತ್ರುಡು ನಿನ್ನೆ ತೆಂಚಕು ಹನಮನ ಯಾಜ್ಞ ದಾನಿಕ ಈ ಪುತ್ರುಡು ಮಿಥ್ಯೆಯನಿ ಸಂದೇಹಿಂತುವ ನಿಜವು ಸತ್ಯವು ಗ್ರಹಿಂಬವೇ. ಸೂಡು ಜನನಿ ಆಪಾದ ಮಸ್ತಕಮು ವ್ಯಾಪಿಂಚಿಪೋಯ. ఎంత చెప్పినను విశ్వాసం కలగట్లేదు. ఈ గర్భసీమలు నిను నవమాసములు మనిషి మోసిన మాత.

చూడం నా భాగ్య ఫలము కరుణ పాడిన జోల మరచిన ఉయ్యాలలోన నన్ను పుచ్చు ఉయ్యాలలోన నన్ను పుచ్చు పక్షమున చేర్చి కొడుక రమ్మున పిలుపును మరచిన కోటి పూల పూలతో కోటి పూల పూలతో పూర్వ మేరా కడుపు పంటగా నోచిన నా కన్న జననే నన్నే కాదని పొమ్మ.

మీరింతవరకు రంగస్థలి కార్యక్రమంలో బాలనాగమ్మ నాటకం నుండి బాలవర్ధి రాజు పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ జి శ్రీనివాసరావు. హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. ఈనాటి రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ప్రసార విశేషాల అనంతరం వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో తొలి మహిళ శీర్షికన కార్యక్రమాన్ని వింటూ పసందైన సినీ గీతాలు వింటారు. అనంతరం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు సినీ గీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో సమాచార వేదిక, స్థానిక సమాచారం. అనంతరం ఈ వారం మరణల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు. అనంతరం కొన్ని జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 8:00 హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు వచ్చిన పాటలు వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా ప్రసారాలు ముగింపు. మీరింతవరకు ఈనాటి మా సాయంకాలపు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు వింటారు. రేపు అనగా 14 జూలై మంగళవారం నాటి ప్రసార విశేషాలను ఇప్పుడు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి సుధ వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. అనంతరం 7:00 ప్రసార విశేషాలు వింటారు. అనంతరం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8:35 మనోరంజన కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 నుండి 5:00 ఆకాశవాణి

శివాని విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం 5 గంటలకు ప్రసార విశేషాలు, అనంతరం వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 7 గంటలకు అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8 గంటలకు హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. మీరు ఇంతవరకు రేపటి ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై ఇప్పుడు వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుజిత. మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం. కార్యక్రమంలో తొలి మహిళా శీర్షికన ప్రతి సోమవారం సాయంత్రం వనితవాణి కార్యక్రమంలో వివిధ రంగాల్లో దేశంలోనే రాణించినటువంటి మొట్టమొదటి మహిళల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి మహిళ గురించి తొలి మహిళ శీర్షికను మనం తెలుసుకుందాం. వెంటనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. ప్రతి మహిళ కూడా అద్భుతం అని చెప్పక తప్పదు. కుటుంబానికి, సమాజానికి, దేశానికి వీళ్ళు అందిస్తున్నటువంటి సేవలు వెళ్ళలేనివి. అనేక మంది మహిళలు ఎంతో ఆదర్శం. తెలుగులో మన స్త్రీల గొప్పదనాన్ని, వారి విజయాలను, త్యాగాలను నిజంగా కొనియాడక తప్పదు. ఎందుకంటే అసాధారణ ప్రతిభతో, పట్టుదలతో అందరికీ ఆదర్శంగా నిలిచిన వనితలు ఎంతోమంది మన భారతావనిలో. ఇంటికి దీపం ఇల్లాలు, సృష్టికి మూలం మహిళ, కష్టాలను చిరునవ్వుతో దాటుకుంటూ ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేస్తూ సమాజానికి దిక్సూచిలా నిలిచే ప్రతి మహిళ అందరికీ ఆదర్శమే. ఇటువంటి ఆదర్శవంతమైనటువంటి మహిళల్లో ఈరోజు మనం ఒకరి గురించి తెలుసుకుందాం. వీరు స్వాతంత్ర్య సమరయోధురాలు, సామాజిక కార్యకర్త మరియు ఇండియన్ నేషనల్ ఆర్మీకి మొదటి మహిళా కమాండర్ అయినటువంటి లక్ష్మీ సెహగల్ గారి గురించి, వారి జీవిత విశేషాలను ఈనాటి మన తొలి మహిళ శీర్షికన తెలుసుకుందాం. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. నేను మీ మేరీ సుజిత. అయితే లక్ష్మీ సెహగల్ గారి జీవిత విశేషాలను ఇప్పుడు విందాం. వీరు స్వాతంత్ర్య సమరయోధురాలు, సామాజిక కార్యకర్త మరియు ఇండియన్ నేషనల్ ఆర్మీకి మొదటి మహిళా కమాండర్ అయినటువంటి లక్ష్మీ గారు 1914 సంవత్సరం అక్టోబర్ 24 మద్రాసులో జన్మించారు. వీరి తండ్రి ఎస్ స్వామినాథన్ మద్రాసు హైకోర్టులో క్రిమినల్ లాయర్, తల్లి అమ్ము స్వామినాథన్ సామాజిక కార్యకర్త, స్వాతంత్ర్య సమరయోధురాలు కూడా. తన తల్లి యొక్క దృక్పథాలతో ప్రేరణ పొందినటువంటి లక్ష్మీ గారు చాలా చిన్న వయసు నుంచి కూడా సామాజిక కట్టుబాట్లను, మూఢనమ్మకాలను ధిక్కరిస్తూ కుల వ్యవస్థలకు వ్యతిరేకంగా గళం విప్పారు. 1932 సంవత్సరంలో మద్రాసులోని క్వీన్ మేరీస్ కళాశాలలో చేరి చదువుకున్నారు. ఆమెకు చిన్న వయసులోనే పైలట్ అయినటువంటి పీకేఎన్ రావుతో వివాహం జరిగింది. అయితే చదువు కొనసాగించేందుకు గాను సొంతూరు తిరిగి వచ్చారు ఆవిడ. 1938 సంవత్సరంలో మద్రాస్ మెడికల్ కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1940 సంవత్సరంలో అదే కళాశాల నుంచి గైనకాలజీ మరియు ప్రసూతి శాస్త్రంలో డిప్లొమా కూడా చేసి మద్రాసులోని ప్రభుత్వ కస్తూర్బా గాంధీ ఆసుపత్రిలో చేరారు. తర్వాత సింగపూర్ వెళ్లారు. పేదల కోసం మరియు భారతదేశం నుంచి వచ్చిన వలస కార్మికుల కోసం ఒక క్లినిక్ను స్థాపించి 1941 రాజ్ బిహారీ బోస్ స్థాపించినటువంటి ఇండియా ఇండిపెండెన్స్ లీగ్తో కూడా సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నారు. ఇలా 1942 యుద్ధ ఖైదీలకు వైద్య సహాయం అందించారు డాక్టర్ లక్ష్మి. సుభాష్ చంద్రబోస్ 1943 జూలైలో సింగపూర్ను సందర్శించి ఇండియన్ నేషనల్ ఆర్మీతో పాటు లీగ్ నాయకత్వాన్ని చేపట్టారు. బోస్ యొక్క ఆకర్షణీయమైనటువంటి నాయకత్వానికి డాక్టర్ లక్ష్మీగారు స్ఫూర్తి పొంది ముగ్ధురాలై ఆయనతో కలిసి పనిచేయాలనే తన కోరికను వ్యక్తం చేశారు. అప్పుడు సుభాష్ చంద్రబోస్ ఝాన్సీ లక్ష్మీ పేరు మీద ఐఎన్ఏ యొక్క అఖిల మహిళా పదాతిదళ రెజిమెంట్ను ఏర్పాటు చేసినప్పుడు డాక్టర్ లక్ష్మీ గారు చాలా ఉత్సాహంతో ఆ రెజిమెంట్లో చేరారు. డాక్టర్ లక్ష్మి కెప్టెన్ లక్ష్మి అయ్యారప్పుడు. 1200 మంది మహిళలతో కూడినటువంటి ఝాన్సీ రాణి రెజిమెంట్కు కమాండింగ్ ఆఫీసర్గా నియమితులయ్యారు లక్ష్మీ గారు. అంతేకాదు, తర్వాత ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వంలో నేతాజీ మంత్రివర్గంలో ఏకైక మహిళా మంత్రిగా కూడా ఉన్నారు. వెంటనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. మీరు వింటున్నారు తొలి మహిళ శీర్షికన. ఈరోజు ఇండియన్ నేషనల్ ఆర్మీకి మొదటి మహిళా కమాండర్ అయినటువంటి లక్ష్మీ సెహగల్ జీవిత విశేషాలు వింటూ ఉన్నారు.
వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. సో ఇట్ సాంగ్ ఇప్పుడు ఒకటి విందాము, ఆ తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వకీల్ సాబ్ చిత్రం నుంచి ఒక మంచి పాట వింటారు ఇప్పుడు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై కెప్టెన్ లక్ష్మీ సహివాల్ జీవిత విశేషాలు వింటూ ఉన్నారు. అయితే 1914 అక్టోబర్ 24 చెన్నైలో జన్మించిన వీరు కెప్టెన్గా ఎదిగినటువంటి విషయాలన్నీ మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. అయితే వీరు చిన్నప్పుడు లక్ష్మి తన సొంత బట్టలు, బొమ్మలతో సహా విదేశీ వస్తువులను తగలబెట్టడం, మద్యం దుకాణాల వద్ద పికెటింగ్ చేయటం వంటి స్వదేశీ ఉద్యమ కార్యక్రమాలలో ధైర్యంగా పాల్గొనేవాళ్లు. అంతేకాకుండా 1938 మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందిన వీరు, 1 సంవత్సరం తర్వాత గైనకాలజీ మరియు ప్రసూతి శాస్త్రంలో డిప్లొమా అందుకున్న తర్వాత లక్ష్మిగారు 1940 సింగపూర్కు వలస వెళ్లి అక్కడ ఒక క్లినిక్ని స్థాపించిన విషయం తెలుసుకున్నాం కదా. అక్కడ అత్యంత నిరుపేదలు, ముఖ్యంగా వలస వచ్చినటువంటి భారతీయ కార్మికులు వైద్య చికిత్స పొందేవాళ్లు. 1942 బ్రిటిష్ వలస పాలన జపనీయులకు సింగపూర్కు చారిత్రాత్మకంగా అప్పగించారు. ఘర్షణల ఫలితంగా జరిగినటువంటి అనేక క్షతగాత్రులకు, గాయాలకు చికిత్స చేయటంలో లక్ష్మిగారు అసలు తీరిక లేకుండా గడిపేవారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏలో మహిళల కోసం ప్రత్యేకంగా రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ అనే రెజిమెంట్ను ఏర్పాటు చేసినప్పుడు లక్ష్మిగారిని ఆ రెజిమెంట్కు కమాండెంట్గా నియమించారు. అయితే 1943 అక్టోబర్ 21 ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించినప్పుడు లక్ష్మి దానిని మంత్రివర్గంలో ఏకైక మహిళా సభ్యురాలు మంత్రిగా ఉన్నారన్నమాట. అంతేకాకుండా విజయం సాధించినటువంటి బ్రిటిష్ దళాలచే ఐఎన్ఏ సిబ్బంది వేటాడుతున్నటువంటి భయంకరమైన రోజుల్లో కూడా వీరోచిత పాత్ర పోషించారు లక్ష్మిగారు. తన ధైర్యం మరియు అంకిత భావంతో అనేక మంది ప్రాణాలను కూడా కాపాడారు. చివరకు అవ్వయిరు పట్టుబడి 1946 మార్చి 4 భారతదేశానికి తీసుకురాబడ్డారు. అక్కడ వీరికి వీరాభిమానిగా స్వాగతం లభించింది. అయితే ఈమె విడుదలైన తర్వాత 1947 మార్చిలో కల్నల్ ప్రేమ్ కుమార్ సహగల్ మరియు కెప్టెన్ లక్ష్మి లాహోర్లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం అనంతరం వీరు కాన్పూర్లో స్థిరపడిన తర్వాత కాన్పూర్లో 1947 ఆగస్టుకు ముందే శరణార్థుల ప్రవాహం ప్రారంభమైనందున లక్ష్మిగారు దాదాపు వెంటనే తన వైద్య సేవలో నిమగ్నులయ్యారు. 1971 తూర్పు పాకిస్తాన్ నుంచి భారీ సంఖ్యలో శరణార్థులు పశ్చిమ బెంగాల్కు వచ్చినప్పుడు లక్ష్మి బోంగావ్లోని ఒక శిబిరంలో చాలా నెలల పాటు పనిచేశారు. తర్వాత తన వైద్య వృత్తిని ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయనప్పటికీ అనేక వామపక్ష రాజకీయాల్లో, మొదట కార్మిక సంఘంలో, మహిళా ఉద్యమాల్లో చాలా చురుగ్గా మారిపోయారు. 1981 అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం ఏర్పడినప్పుడు దేశంలోని అతిపెద్ద మహిళా సంస్థకు ఉపాధ్యక్షురాలిగా అయ్యారు. అలాగే అప్పటి నుంచి కార్యకలాపాలు, ప్రచారాలు మరియు పోరాటాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవాళ్లు. 1984 అక్టోబర్లో శ్రీమతి ఇందిరాగాంధీ హత్య కేసు అనంతరం కూడా తన క్లినిక్ సమీపంలోని సిక్కు కుటుంబాల మరియు దుకాణాల రక్షణ కోసం వీధుల్లోకి వచ్చి వీరిలో ఎవరికీ హాని జరగనివ్వకుండా 1998 భారత రాష్ట్రపతి ఆమెకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వీరి సేవకులకు మెచ్చి వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనా?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై కెప్టెన్ లక్ష్మీ సహగల్ యొక్క జీవిత విశేషాలను మీరు వింటూ ఉన్నారు కదా. అయితే సహగల్ గారు 1981లో ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా ఉండి దాని అనేక ఉద్యమాలకు నాయకత్వాన్ని వహించారు. అప్పుడు 1984 డిసెంబర్లో జరిగినటువంటి గ్యాస్ దుర్ఘటన తర్వాత భోపాల్కు ఒక వైద్య బృందానికి కూడా నాయకత్వం వహించారు లక్ష్మీ గారు. అంకితభావం గల సామాజిక కార్యకర్త అయిన వీరు 1996లో బెంగళూరులో జరిగినటువంటి మిస్ వరల్డ్ పోటీకి వ్యతిరేకంగా చేపట్టినటువంటి ప్రచారంలో వీరు పాల్గొని అరెస్ట్ అయ్యారు. అప్పుడు వారి తన యొక్క జీవితాన్ని దేశానికి ప్రజలకు అంకితం చేశారు. వీరు 92 వయసు వరకు కూడా కాన్పూర్లో రోగులను చూస్తున్నారు. అలా సహగల్కు 1998లో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. మరియు 2010లో కాలికట్ విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఈమె 2002లో జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికలలో వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. కెప్టెన్ లక్ష్మీ గారు 2012 జూలై 23న తుదిశ్వాస విడిచారు. కావున మన భారతదేశంలోనే మొట్టమొదటి

ఇంతటితో ఈనాటి వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం సమయం 5:30 అయింది. ఇప్పుడు యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత?
1: అవునయ్యా. అవును, షేవింగ్కి ఎంత?
0: అరే అంతేనండి, 60 రూపాయలే.
1: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
0: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
1: మరి రెండోది?
0: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
1: బాబోయ్, బతికించింది యూపీఐ.
0: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
3: వెంటనే ఉండండి 102.7 MHz పై యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారాన్ని మీరు వింటారు. విద్యా ఉద్యోగ సమాచారాన్ని ముందుగా ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. ఇస్రోలో టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఉద్యోగం చేయాలనుకునే వాళ్లకి ఇది ఒక సదవకాశం. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ లో మొత్తం 26 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఉద్యోగం చేయాలని ఆశించే యువతకు ఇది శుభవార్త. అయితే ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు 7 జూలై ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ తేదీ లోపల రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు 7 జూలై లోపల దరఖాస్తు చేసుకోండి. ఖాళీల వివరాలు టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ సివిల్ మెకానికల్కి సంబంధించి 9 పోస్టులు ఖాళీలున్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్కి 7 పోస్టులు, సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ మ్యాథమెటిక్స్కి 5 పోస్టులున్నాయి. లైబ్రరీ అసిస్టెంట్ ఏ ఒక పోస్ట్ ఉంది. కుక్కు సంబంధించి 2 పోస్టులున్నాయి. డ్రాఫ్ట్స్మెన్ బీకి 2 పోస్టులున్నాయి. ఇందుకు విద్యార్హతలు పోస్టును బట్టి 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ గ్రాడ్యుయేషన్, లైబ్రరీ సైన్స్లో మాస్టర్స్ వంటి అర్హతలు కలిగి ఉండాలి. కుక్ పోస్టులకు 5 పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అలాగే జీత భత్యాల విషయానికి వస్తే టెక్నీషియన్ బీకి సంబంధించి పోస్టుకి నెలకు 21,700 రూపాయలు ప్లస్ అలవెన్స్లు లభిస్తాయి. అలాగే టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్

వీరికి నెలకి 44,900 రూపాయలు ప్లస్ అలవెన్స్లు వర్తిస్తాయి. ఇకపోతే కుక్ ఏ నెలకు వీరికి 19,900 ప్లస్ అలవెన్స్లు వర్తిస్తాయి. వయోపరిమితి అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు అనేది వర్తిస్తుంది. ఇక ఫీజు విషయానికి వస్తే దరఖాస్తు ఫీజు టెక్నికల్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకి 250 రూపాయలు, టెక్నీషియన్ బి డ్రాఫ్ట్స్మెన్ బి కుక్ పోస్టులకి 100 రూపాయలు. ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష సీబీటీ, స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ జూలై 20, 2026 నిర్ణయించారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి నోటిఫికేషన్ను పూర్తిగా చదివి గడువు తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వింటూనే ఉండండి 102.7 MHz పై. మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం. ఇప్పుడు ఒక మంచి పాట విన్నాం హాయ్ నన్న చిత్రం నుంచి.

0: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత?
1: అవునయ్యా. అవును, షేవింగ్కి ఎంత?
0: అరే అంతేనండి, 60 రూపాయలే.
1: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
0: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
1: మరి రెండోది?
0: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
1: బాబోయ్, బతికించింది యూపీఐ.
0: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
3: వింటూనే ఉండండి 102.

7.7 మెగాహెచ్ పై యువత రంగం కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. ఉద్యోగ సమాచారంలో భాగంగా ఇప్పుడు మీరు వింటున్నారు. ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా బీఓఐ గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 779 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి వయోపరిమితి 25 నుంచి 45 ఏళ్ల వరకు ఉండగా రిజర్వేషన్ వర్గాలకు సరళింపు అనేది వర్తిస్తుంది. ఎంపిక ఆన్లైన్ పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన వాళ్లకి స్కేల్ను బట్టి 64,820 నుంచి 120,940 వరకు వేతనంతో పాటు ఇతర అలవెన్స్లు కూడా అందిస్తారు. కావున ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మరొక ఉద్యోగ సమాచారం. ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ మెన్ కోర్స్ ద్వారా 350 లెఫ్టినెంట్ స్థాయి పోస్టులను భర్తీ చేయనుంది. గుర్తింపు పొందినటువంటి విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి లేదా చివరి సంవత్సరం చదువుతున్నటువంటి అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు. కావున జూలై 9 నుంచి ఆగస్టు 7 తేదీ వరకు ఆన్లైన్లో ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్లకి లెఫ్టినెంట్ హోదాతో పాటు పీజీ డిప్లొమా డిగ్రీ లభిస్తుంది. వయోపరిమితి 20 నుంచి 27 ఏళ్లు. ఎంపిక షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా జరుగుతుంది. శిక్షణా కాలంలో నెలకు 56,100 రూపాయలు స్టైఫండ్ అనేది లభిస్తుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మరొక ఉద్యోగ సమాచారం. భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా 1213 నిర్దిష్ట కాల ఉద్యోగుల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 208 ఎగ్జిక్యూటివ్, 1005 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. కావున నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వచ్చేసి ఐటీఐ, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు బీఈ, బీటెక్, సీఏ, ఎంబీఏ వంటి అర్హతలు అవసరం ఉంది. కావున ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష, అలాగే ఇంటర్వ్యూ ఉద్యోగ అనుభవం ఆధారంగా జరుగుతుంది. కావున దరఖాస్తులకు చివరి తేదీ జూలై 25గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ను చూసి క్షుణ్ణంగా పరిశీలించి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. మీరు వింటున్నారు యువత రంగ కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు పెద్ద మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం, తర్వాత మరింత సమాచారం తెలుసుకుందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వెంటనే ఉండండి 102.7 మెగాహెచ్ పై యువత రంగం కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉన్నారు. మరొక ఉద్యోగ సమాచారం ఇప్పుడు వింటారు. భారత నావికాదళం 2026 బ్యాచ్కి సంబంధించి 275 షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు 7 జూలై వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందినటువంటి విద్యాసంస్థ నుంచి బీఈ బీటెక్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జూలై 2, 2022 సంవత్సరం నుంచి 2008 మధ్య జన్మించిన వాళ్లు అర్హులు. మార్కుల ఆధారంగా షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష ద్వారా ఎంపిక చేపడతారు. కావున పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో క్షుణ్ణంగా పరిశీలించి ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మరొక ఉద్యోగ సమాచారం. నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం ఇది శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సీసీఐ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో మొత్తం 148 పోస్టులను భర్తీ చేయనుండగా అసిస్టెంట్ మేనేజర్ 1, అసిస్టెంట్ మేనేజర్ ఐటీ 1, మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్లో 8, మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్ 8, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ 50 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ 50, జూనియర్ అసిస్టెంట్ జనరల్ 30 పోస్టులు ఉన్నాయి. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. అలాగే యువత రంగ కార్యక్రమంలో మరొక ఉద్యోగ సమాచారం ఇప్పుడు వింటారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల్లో పట్టణాల తరహా సౌకర్యాలు కల్పించేందుకు రూర్బన్ విధానాన్ని ప్రవేశపెట్టగా 10,000 మందికి పైగా జనాభా లేదా 1,00,000కి పైగా ఆదాయం ఉన్న పంచాయతీలను రూర్బన్గా ఎంపిక చేశారు. ఈ పంచాయతీల్లో కొత్తగా జూనియర్ అసిస్టెంట్లను సీనియర్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేసి పే స్కేల్ను మార్చారు. అలాగే డిప్యూటీ ఎంపీడీఓ, సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు పాలనాధికారిగా గెజిటెడ్ హోదా కల్పించారు. మొత్తం 359 రూర్బన్ పంచాయతీలను ఎంపిక చేశారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐఓబీలో ఉద్యోగం కోరుకునే అభ్యర్థులు 2026-27 ఆర్థిక సంవత్సరానికి దేశవ్యాప్తంగా 750 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే కదా.

కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు గల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ 7 జూలై నుంచి ప్రారంభమై 7 జూలై ముగియనుండగా ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.iob.bank.in ఈ వెబ్సైట్ ని క్షుణ్ణంగా పరిశీలించి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. వెంటనే ఉన్నది 102.7 MHz పై యువతరంగ కార్యక్రమంలో ఇప్పుడు ఒక మంచి పాట విందాం, ఆకాశమే ఈ హద్దురా చిత్రం నుంచి.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరమైన పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్షిప్ 2.0 క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీనిలో భాగంగానే సరార్థర్ కాటన్ బ్యారేజ్ కు కొత్త గేట్లను అమర్చుతున్నామని చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందే బ్యారేజ్ గేట్లను పునరుద్ధరణ చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో 72% పనులను పూర్తి చేశామని తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రాబోతున్నాయని, పుష్కరాలకు ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. గత 2 ఏళ్లలో సాగునీటి కోసం 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే మరమ్మతులు చేపట్టామని తెలిపారు. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యానికి 24 గంటల్లో డబ్బులు జమ చేశామన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని

గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలో పలు అభివృద్ది పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, స్థానిక శాసనసభ్యులు బి రమణమూర్తితో కలిసి ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రం మాట్లాడుతూ, ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గృహాలు లేని వారందరికీ ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి ఇల్లు కట్టించే కార్యక్రమం అతి త్వరలోనే రాష్ట ప్రభుత్వం చేపట్టిపోతోందని స్పష్టం చేశారు. అర్హత ఉన్నవారికి కొత్త పెన్షన్లు త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. మహిళలకు ఉచితంగా 3 సిలిండర్లు, తల్లికి వందనం, స్త్రీశక్తి వంటి పథకాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయన్నారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ సహకారం

రాష్ట ప్రభుత్వ వాటాతో ఇంటింటికి కొలయి కార్యక్రమం చేపడుతున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. సామాజిక మాధ్యమంలో అభ్యంతరకరమైన పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను హోంమంత్రి ఈరోజు స్వీకరించారు. ఈ సందర్బంగా పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ప్రతి వారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది నేరాల రేటు 15% తగ్గిందని వెల్లడించారు. మహిళలపై జరిగే దాడుల్లో క్రైమ్ రేటు 7% తగ్గిందన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనిత పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మై భారత్ మేరా యువ భారత్ పోర్టల్లో జిల్లాలోని యువత అంతా నమోదు చేసుకుని అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన ప్రత్యేక రిజిస్ట్రేషన్ డ్రైవ్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశాభివృద్దిలో యువత పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువత భాగస్వామ్యం కావాలని కోరారు. మై భారత్ పోర్టల్ ద్వారా యువత సామాజిక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొని నాయకత్వ లక్షణాలు నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని తెలిపారు. జిల్లాలో హెల్పింగ్ హ్యాండ్స్, రెడ్ క్రాస్ వంటి సంస్థల ద్వారా వాలంటీర్లు విశేష సేవలు అందిస్తున్నారని, ఈ విషయంలో రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లా ముందంజలో ఉందని చెప్పారు. పోర్టల్లో నమోదు చేసుకున్న యువతకు నైపుణ్యాభివృద్దితో పాటు జాతీయ స్థాయిలో జరిగే కల్చరల్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు, క్విజ్ పోటీలు, శిక్షణా శిబిరాల్లో పాల్గొనే అవకాశాలు లభిస్తాయని వివరించారు. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరులోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితతో కలిసి ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంటగది, తరగతి గదులను మంత్రులు పరిశీలించారు. విద్యార్థినులతో ముచ్చటించి వారికి అందుతున్న విద్యా విధానం, భోజన వసతుల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం విద్యార్థులు సాధించిన ఉత్తమ ర్యాంకులే ఇక్కడ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని మంత్రి సవిత కొనియాడారు. 45 కోట్ల రూపాయల శాసకీయ నిధులు సింగరాయకొండ బీసీ రెసిడెన్షియల్ భవనానికి కేటాయించామన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే కొండపి నియోజకవర్గానికి 2 కొత్త బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరయ్యాయని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు అమరావతి ఛాంపియన్షిప్ 2.0 పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. 175 నియోజకవర్గాల్లోనూ ఎంపికలు నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామన్నారు. అండర్-17, అండర్-23 విభాగాల ద్వారా కొత్త ప్రతిభను వెలికి తీస్తామన్నారు. ఈ ఛాంపియన్షిప్ వర్ధమాన క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసే వేదిక అవుతుందన్నారు. మారుమూల గ్రామాల నుంచి నగరాల వరకు ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొనేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. జిల్లా స్థాయి పోటీలు 1 నుండి 15 వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు 20 నుండి 25 వరకు జరుగుతాయని చెప్పారు. 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని రవినాయుడు వెల్లడించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి ఛాంపియన్షిప్ పోటీల్లో యువ క్రీడాకారులు సత్తా చాటాలని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు క్రీడా సమావేశాల కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 26 వరకు నియోజకవర్గం, జిల్లా, రాష్ట స్థాయిలలో పోటీల ప్రక్రియ ఉంటుందన్నారు. క్రీడలకు రాష్ట జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన విజయనగరం జిల్లా ప్రతిష్ట చాటి చెప్పేందుకు క్రీడాకారులకు ఇదొక మంచి అవకాశమని, రాష్ట స్థాయిలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని మంత్రి సూచించారు. వియత్నాం పడవ ప్రమాద బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. ఈ పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మచిలీపట్నానికి చెందిన గిల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను మంత్రి ఈరోజు పరామర్శించారు. గిల్లి కిషోర్ కు వియత్నాంలో మెరుగైన

0: ఆరోగ్యం అందుతోందని, ఆందోళన చెందొద్దని వారి పిల్లలకు భరోసానిచ్చారు. వియత్నాంలో కిషోర్ కు సహాయంగా వెళ్లిన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రేపు సాయంత్రానికి జయశ్రీ భౌతిక కాయం విజయవాడ రానుందని, మంగళవారం కుటుంబ సభ్యులకు అందిస్తామని అధికారులు చెప్పినట్లు మంత్రి తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరమైన పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. రాష్ట వ్యాప్తంగా జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్షిప్ 2.0 క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
5: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. సర్వోచ్చ న్యాయాలయేన ఉక్తం యత్ నాగరికతా నిర్ణయః ఉత వా విదేశిత్వ ఘోషణ నిష్పక్షయా విధిసమ్మతయా యుక్తియుతయా చ ప్రక్రియయా ఏవ భవేత్. సమమేవ న్యాయాలయేన 27 యాచికాకర్తృణాం విదేశిత్వం సమర్థనయుతః గువాహాటీ ఉచ్చ న్యాయాలయస్య నిర్ణయః అపి నిరస్తః. సర్వోచ్చ న్యాయాలయేన అయోధ్యాయాః రామజన్మభూమి మందిరస్య దానవిషయ ఆరోపిత దురుపయోగస్య అన్వేషణరతాయ విశేషాన్వేషణ దళాయ అన్వేషణ విషయే ప్రతివేదనం ఉపస్థాపయితుం నిర్దేశః ప్రదత్తః. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః తమిళనాడు రాజ్యే అమోనియా గ్యాస్ స్రావేన ప్రభావితానాం ఝార్ఖండ రాజ్యస్య శ్రమికాణాం ప్రకరణస్య సంజ్ఞానం గృహీతవతీ తథా చ శీఘ్ర కార్య సంపాదనాయ నిర్దేశాన్ ప్రదత్తవతీ. భారత జాపాన దేశయోః మధ్యే అద్య ప్రచలితే ప్రాదేశిక వైశ్విక సురక్షా పరిదృశ్యే వ్యాపక విమర్శః అభవత్. అపి చ టెన్నిస్ క్రీడాయాం ఇటలీ దేశస్య యానిక్ సినర్ ఇత్యేషః జర్మనీ దేశస్య అలెగ్జాండర్ జవేరేవ్ ఇత్యమం పరాజిత్య స్వస్య వింబల్డన్ పురుష ఏకల్ ఉపాధిం యథావదేవ ధారయతి. అథ వార్తాః విస్తరేణ. సర్వోచ్చ న్యాయాలయేన అద్య నిర్ణీతం యత్ కస్యచిద్ వ్యక్తేః నాగరికతా నిర్ణయః అథవా తస్య విదేశిత్వస్య ఘోషణ నిష్పక్ష విధిసమ్మత యుక్తియుత ప్రక్రియయా ఏవ భవేత్. సర్వోచ్చ న్యాయాలయే అసమ రాజ్యస్య విదేశీ న్యాయాధికరణైః విదేశినః ఇతి ఘోషితానాం 27 జనానాం యాచికానాం శ్రవణం అభవత్. న్యాయాలయేన గువాహాటీ ఉచ్చ న్యాయాలయస్య సహ నిర్ణయః నిరస్తః యేన ఏతి 27 యాచికాకర్తారః విదేశినః ఇతి నిర్ణయః సమర్థితః ఆసీత్. విక్రమనాథ్ సందీప్ మెహతా ఇత్యేతాభ్యాం న్యాయమూర్తిభ్యాం ఉక్తం యత్ ఏ భారతీయ నాగరికతాయాః అయోగ్యాః సంతి తే మిథ్యా ప్రతిపాదనైః న్యాయ ప్రక్రియయాః దురుపయోగేన ఉతవా ప్రక్రియా విలంబస్య లాభం ఉపయోజ్య భారతీయ నాగరికతాం న ప్రాప్నుయుః. ఏతస్య సునిశ్చితీకరణం రాజ్యస్య న్యాయోచితం మహత్వపూర్ణం చ కర్తవ్యమస్తి. తథాపి న్యాయపీఠేన విధిసమ్మత ప్రక్రియాయాః పాలనస్య ఆవశ్యకతా పునః ప్రతిపాదితా. న్యాయపీఠేన నిర్దేశః ప్రదత్తః యత్ యావత్ విదేశీ న్యాయాధికరణైః ఏతేషాం ప్రకరణానాం పునః శ్రవణం న క్రియతే తావత్ యాచికాకర్తృషు కిమపి దండాత్మక ఉపక్రమం న క్రియతాం. యాచికాకర్తృభిః విదేశీ న్యాయాధికరణస్య ఆదేశాః ప్రథమం గువాహాటీ ఉచ్చ న్యాయాలయే తతః పరం సర్వోచ్చ న్యాయాలయే చ ప్రత్యాహూతాః. స్వీయ భారతీయ నాగరికతాయాః సమర్థనాయ తైః 1 ప్రాక్కాలీనాః వంశపరంపరా సంబద్ధ

0: क्षेपणास्त्रपर्यन्तं निर्माणं क्रियते। भारत जापान देशौ अद्य स्वतन्त्रं मुक्तं नियमाधारितं च हिन्द प्रशांत प्रदेशं प्रवर्धयितुं स्वस्य प्रतिबद्धतां पुनः सुदृढीकृतवन्तौ। जापान देशस्य टोक्यो नगरे आयोजिते अष्टमे रक्षा नीति संवादावधौ उभौ देशौ विद्यमानस्य क्षेत्रीय वैश्विक युग सुरक्षा पर्यावरणस्य विषये चर्चां कृतवन्तौ। टेनिस क्रीडायां इटली देशस्य यैनिक सिनर इत्येषः जर्मनी देशस्य अलेक्जेंडर जेवेरेव इत्यमुं पराजित्य स्वस्य विम्बल्डन पुरुष एकल उपाधिं यथावदेव धारयति इति वार्ताः।
1: आकाशवाणी सिंहपुरी एफएम समयं 6:30 అయింది ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం. గ్రామదర్శిని కార్యక్రమంలో స్థానిక సమాచారం వింటారు. ముందుగా వినండి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పుడు సమాచార వేదిక స్థానిక సమాచారం వింటారు. మీకు అందించిన వారు శ్రీమతి కె మేరీ సుచిత. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డిఆర్ఓ విజయ్ కుమార్ మరియు జిల్లా స్థాయి అధికారులు. నగరపాలక సంస్థ కమిషనర్ వైభవ్ నందన్ కార్యాలయంలోని డిస్పాచ్ సెక్షన్ను ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో వివిధ విభందులో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయం అందుకున్న ఫిర్యాదులు, అర్జీలు డిస్పాచ్ సెక్షన్ ద్వారా ఎప్పటికప్పుడు సంబంధిత సెక్షన్ అధికారులకు బట్వాడా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేనేజర్ రాజేశ్వరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజంట్ల, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీసు అధికారుల పర్యవేక్షణలో సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ గిరిజన సంఘం ప్రాంతంలో విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ కు సంతపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సంతపేట పోలీస్ స్టేషన్ కు చెందినటువంటి ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, వేదాయపల్లెం పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక సబ్ ఇన్స్పెక్టర్, దర్గామీట పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక సబ్ ఇన్స్పెక్టర్ తో పాటు 40 మంది పోలీస్ సిబ్బందితో కూడినటువంటి ప్రత్యేక బృందం ఈ కార్యక్రమంలో పాల్గొని విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. ఆపరేషన్ సందర్భంగా గాంధీ గిరిజన సంఘం ప్రాంతంలోని సుమారు 200 నివాస గృహాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే వాహనాల తనిఖీల్లో సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకుని తదుపరి పరిశీలన నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం స్థానిక ప్రజలకు సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, మహిళలు మరియు చిన్నారుల భద్రత, రోడ్డు భద్రతా నియమాలు, ఆస్తి సంబంధిత నేరాల నివారణ, అత్యవసర సేవల వినియోగంపై అవగాహన కల్పించారు. అలాగే తమ ప్రాంతాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు, అసాంఘిక చర్యలు లేదా నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలపాలని ప్రజలకు సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లాలో ఇటువంటి కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ నిరంతరం నిర్వహించబడుతూ ఉన్నాయని తెలిపారు. నెల్లూరు నగరంలో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజంట్ల, ఐపీఎస్. వీరి ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో రాత్రి సమయంలో జరిగే అసాంఘిక చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టబడుతున్నాయన్నారు. ఈ క్రమంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ బృందాలను ఏర్పాటు చేసి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక సిబ్బందితో రాత్రి వేళల్లో కట్టుదిట్టమైనటువంటి నిఘా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ఓపెన్ డ్రింకింగ్ కఠిన చర్యలు, అనుమానాస్పద వ్యక్తులపై గుర్తింపు, విచారణ మరియు కౌన్సిలింగ్, విస్తృత వాహన తనిఖీలు, లాడ్జ్లు, గెస్ట్ హౌస్లు ప్రత్యేక తనిఖీలు, రాత్రి వేళల్లో జరిగే అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచనున్నారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఈ చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. రాత్రి వేళల్లో చట్ట విరుద్ద కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలను గమనించిన వెంటనే 112 కంట్రోల్

రూమ్ నంబర్ అలాగే 9392903413 లేదా సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు. మీరింతవరకు స్థానిక సమాచారం విన్నారు. సమాచార వేదిక మీకు అందించిన వారు శ్రీమతి కె మేరీ సుచిత. ఇంతటితో ఈనాటి స్థానిక సమాచారం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ నిర్వహణ శ్రీ తమణు నాగేశ్వరరావు గారు, సమర్పణ యు అమరేంద్ర.

ఈ వారంలో జరిగిన వార్తా విశేషాల సంచిక. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులకు హెచ్చరించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని దిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, మెప్మా పీడి కిరణ్ కుమార్ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రధానంగా భూ సమస్యలు, ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖలో డివిజనల్ పీఆర్ఓగా విధులు నిర్వహిస్తూ ఒంగోలు డిపిఆర్ఓగా బదిలీ అయిన ఎస్ రవికుమార్, ఏపీఆర్ఓగా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన ఖాదర్ మస్తాన్ సేవలు అభినందనీయమని డిప్యూటీ డైరెక్టర్ పి వేణుగోపాల్ అన్నారు. సోమవారం నెల్లూరులో ఆత్మీయ అభినందన సభ ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డిఐపీఆర్ఓ కార్యాలయ అధికారులు రవికుమార్, ఖాదర్ మస్తాన్ పనితీరును ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అత్యధిక వసతులు కల్పించి వాటిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం నెల్లూరులో 14వ డివిజన్లోని మల్లెల సంజీవయ్య పాఠశాల, ఏసీనగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలు మంత్రి పరిశీలించారు. అనంతరం విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో నెల్లూరులో పలు ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని చేపట్టామని చెప్పారు. ఉదయగిరి ప్రాంత సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు పెంచి ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. గత 2 ఏళ్లలో ఉదయగిరి సంక్షేమం కోసం 1098.79 కోట్లు కేటాయించామని, ఇప్పటికే 4 పరిశ్రమలకు ఆమోదం లభించగా వాటి ద్వారా సుమారు 4,000 మందికి ఉపాధి కల్పించబోతున్నట్లు తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీతా రవిచంద్ర, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి సోమవారం ఉదయగిరికి చేరుకున్న మంత్రి నారాయణకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్, టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు ప్రజా

ప్రతినిధులతో అభివృద్ది పనులపై సమీక్ష జరిపారు. 1.70 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించి దర్గా సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా రాష్ట్రాన్ని 2047 నాటికి 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంతో పాటు తలసరి ఆదాయాన్ని 55 లక్షలకు పెంచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది. ఈ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన స్థానిక ఆర్థిక గణాంకాల అంచనాలు, వివిధ రంగాల పనితీరుపై అధికారుల్లో అవగాహన పెంపొందించేందుకు గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ మండల్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంచనా విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం సామర్థ్య పెంపొందింపు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాలో 2 నుంచి 16 తేదీ వరకు వివిధ స్థాయిల్లో శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా శాఖాధిపతుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో పలు రకాలుగా హింసకు గురవుతున్న మహిళలకు సఖీ కేంద్రాలు భరోసాగా నిలుస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ జాతీయ మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల జీజీహెచ్ లెక్చర్స్ గ్యాలరీలో 14 సఖీ వన్ స్టాప్ కేంద్రాల సిబ్బందికి నిర్వహించిన ట్రామా ఇన్ఫార్మ్డ్ కేర్, మానసిక ఆరోగ్యం, స్వీయ సంరక్షణ, హింసకు గురైన బాధితులకు సమర్థవంతమైన సేవలు అందించే విధానాలు తదితర అంశాలపై అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలకు సఖీ వన్ స్టాప్ సెంటర్ సేవలు చివరి ఆశ్రయ కేంద్రాలుగా పనిచేస్తున్నాయన్నారు. ఒకే చోట వైద్య సేవలు, న్యాయ సహాయం, పోలీసు సహకారం, ఎఫ్ఐఆర్ నమోదు, కౌన్సిలింగ్ వంటి సమగ్ర సేవలు అందిస్తూ బాధిత మహిళలకు భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. శారీరక వేధింపులు, లైంగిక దాడులు, గృహ హింస, యాసిడ్ దాడులు వంటి వివిధ రకాల హింసకు గురైన మహిళలను అత్యంత సున్నితంగా, గౌరవప్రదంగా ఎలా సంప్రదించాలి, వారి మానసిక స్థితిని అర్థం చేసుకుని ఎలా సహాయపడాలి, తిరిగి మానసిక గాయం కలగకుండా ఎలా సేవలు అందించాలన్న అంశాలపై ఈ శిక్షణలో సమగ్ర అవగాహన కల్పించినట్లు వివరించారు. అనంతరం సదస్సులో పాల్గొన్న సఖీ సిబ్బంది నిపుణులతో సందేహాలను నివృత్తి చేసుకుని క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకంపై జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, టెక్నికల్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ బీబీజీ రామ్జీ పథకాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి గ్రామీణ ప్రజలకు పథకం ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఎం రాజేశ్వరి పాల్గొని పథకంలోని ముఖ్య అంశాలు, ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మార్పులపై సిబ్బందికి వివరించారు. పథకం అమలుకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి సిబ్బందిని అడిగి సందేహాలకు సమాధానాలిచ్చారు. వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం ద్వారా సమయం, ధనం ఆదా చేసుకోవడంతో పాటు త్వరితగతిన న్యాయం పొందవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఉదయం నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆయన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్, అదనపు ఎస్పీ సౌజన్య తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ న్యాయస్థానాలపై కేసుల భారం అధికంగా ఉండడంతో అనేక కేసుల పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతోందని అన్నారు. దీనివల్ల కక్షిదారులు సమయం, ధనం కోల్పోవలసి వస్తోందని, ఈ పరిస్థితి అధిగమించేందుకు రాజీ మార్గమే రాజమార్గం అనే భావనతో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రెండు పక్షాలు పరస్పర అంగీకారంతో రాజీకి వస్తే ఇద్దరికీ ప్రయోజనం చేకూరడంతో పాటు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థకు ఇళ్ల పన్ను, వ్యాపార పన్ను, నీటి పన్ను తదితరాల రూపంలో సుమారు 100 కోట్ల బకాయిలు ఉన్నాయని పేర్కొన్న ఆయన, ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించినప్పుడే ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు అభివృద్ధి పనులు, ప్రజాసేవలను సమర్థవంతంగా అందించగలవని చెప్పారు. నేషనల్ లోక్ అదాలత్ కు ముందు పంపిన నోటీసులకు స్పందించి శుక్రవారం సాయంత్రానికి 1 కోటి పన్నుల బకాయిలు వసూలయ్యాయని వివరించారు. మిగిలిన బకాయిదారులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానం ప్రపంచ విజయవంతంగా అమలవుతోందని, భారతదేశంలో కూడా ప్రజలు దీని

0: ఎక్కువగా వినియోగించుకుంటున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తీరానికి 23 కిలోమీటర్ల పరిధిలోకి ఇతర రాష్ట్రాలకు చెందిన చేపల వేట బోట్లు ప్రవేశించడం చట్టవిరుద్ధమని, రాష్ట్ర మత్స్యకారుల జీవనోపాధి, సముద్ర జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు అక్రమంగా ప్రవేశించే బోట్లపై కఠిన చర్యలు కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా చెప్పారు. శనివారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అంతర్రాష్ట్ర జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా ఎస్పీ అజితా వేజన్లా తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రం నుంచి మత్స్యశాఖ మత్స్యకారుల సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ విజయ కార్తికేయన్, చెన్నై జిల్లా కలెక్టర్ మాలతి హెలెన్, రాయపురం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పరమనాథం తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మత్స్యకారుల సమస్యలు, సముద్ర జలాల్లో అక్రమ ప్రవేశాల వల్ల కలుగుతున్న నష్టం తదితర అంశాలపై తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ ఎస్పీ తమిళనాడు అధికారులకు వివరించారు. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ, గత 3 నెలలుగా మన జిల్లా సరిహద్దు తీర ప్రాంతంలోని సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్న తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన మత్స్యకారుల వల్ల మన రాష్ట్ర మత్స్యకారులకు కలుగుతున్న నష్టాన్ని తమిళనాడు అధికారులకు సమావేశంలో సవివరంగా వివరించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మే నెల నుంచి ప్రత్యేక సముద్ర గస్తీ ప్రారంభించిన అనంతరం అక్రమ ప్రవేశాలపై కఠిన నిఘా కొనసాగుతోందని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో రైతు సోదరులకు సాగు ఇబ్బంది లేకుండా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అన్ని రకాల పంటలకు అవసరమైన యూరియా పంపిణీకి జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. జిల్లాలో యూరియా, ఎరువుల కొరత ఏమాత్రం లేదని, రైతులు ఎలాంటి ఆందోళన లేదా ఊహాగానాలకు లోను కాకుండా తమ వ్యవసాయ పనులు నిశ్చింతగా కొనసాగించుకోవచ్చని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎవరైనా డీలర్లు లేదా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించిన
1: మీరు ఇంతవరకు ఈ వారం మన నెల్లూరు కార్యక్రమాన్ని విన్నారు. కార్యక్రమ సమర్పణ అభిదూసన్, నిర్వహణ శ్రీ తమణి నాగేశ్వరరావు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు వినండి.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: సభలు, సమావేశాలు,
4: ప్రకటనలు, ప్రచారాలు,
3: వేడుకలు, ఉత్సవాలు,
4: పర్యటనలు, ప్రశంసలు,
3: ఇలా సమాచారం ఏదైనా
4: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
3: ఈ వారం మన నెల్లూరు.
4: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది. మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
5: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపచేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాల్లో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.

0: ఇప్పుడు జానపద గేయాలు వింటారు.
1: పొలాల్లో పనిచేసేటప్పుడు పాటలే వారి శరీర కష్టాన్ని ఉపశమింపు చేయగలవు కదా. ఇవి సర్వే సర్వత్రా అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్నవి. ఈ జిల్లాలో ఒక పాట, విశాఖపట్నాన బీతి గుమ్మాన. ఈ పాటలో మేదర గుర్తుని చక్కగా చిత్రించారు.
2: మరి సంధ్యగా ఎదురు.

ಸಂದಾಮ

0: ఆయుడు కరణాల రక్షకు కోను బాబులు ఇరువాలు సత్యనగారో
1: సందర్భమా
0: పరిశ్రమ ధనము గాదీలో ఇరుగో
1: సందర్భ

మీరు ఇంతవరకు జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 7 గంటలైంది. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. ఈ పూట అలనాటి మధుర గీతంగా స్వయం కృషి చిత్రం కోసం జానకి గారి గానంలో మధురమైన పాట సీతారామ శాస్త్రి గారి రచనలో ఇప్పుడు విందాం.

0: మీరింతవరకు స్వయం కృషి చిత్రం కోసం జానకమ్మ గానంలో మధురమైన పాటు విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సమాప్తం. సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ వింటారు.
1: వార్తలు చదువుతున్నది మాధవని కుమార్. ముఖ్యాంశాలు. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోసేసింది. వార్తల వివరంగా. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. అస్సాంలోని ఫారిన్ ట్రిబ్యునల్చే విదేశీయులుగా నిర్ధారణ అయిన 27 మంది దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా పై విధంగా వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ 27 కేసుల్లో గౌహతి హైకోర్టు ఫారిన్ ట్రిబ్యునల్ వృత్తులను రద్దు చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని, న్యాయ సూత్రాలతో రాజీ పడకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టబద్ధంగా భారత పౌరసత్వానికి అర్హత లేని వారు తప్పుడు వాదనలు, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడం లేదా జాప్యం చేయడం ద్వారా పౌరసత్వాన్ని పొందకుండా చూడటంలో ప్రభుత్వానికి చట్టబద్ధమైన బలమైన బాధ్యత ఉందని అంగీకరిస్తూనే చట్టబద్ధమైన ప్రక్రియనే స్పష్టం చేసింది. ట్రైబ్యునల్ వారి కేసులను తిరిగి విచారించే వరకు పిటిషన్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. అయోధ్య రామ మందిరానికి అందిన విరాళాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్జీ వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. తమిళనాడు రాష్ట్రంలో ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఈరోజు స్టే విధించింది. హైకోర్టు 27 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఏడాది 8 బక్రీద్ సందర్భంగా లేదా మరే ఇతర రోజైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన 27 నాటి ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం సవాల్ చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావులోని ఎక్స్ప్రెస్ హైవేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నో వద్ద రానున్నాయని తెలిపారు.
2: कानपुर के पास ऐतिहासिक रूप से डिफेंस प्रोडक्शन की ये पुरानी विरासत है जो कि अभी ब्रह्मोस मिसाइल की इंडस्ट्री जो यहाँ पर स्थापित हुई है. और मैं आपको यह भी बतलाना चाहता हूँ कि वह समय दूर नहीं है, कुछ ही महीनों के अंदर कुछ और बड़ी बड़ी इंडस्ट्री लखनऊ के आसपास स्थापित होने जा रही है और अब मुख्यमंत्री जी ने सहज रूप से उसकी अपनी स्वीकृति दे दी है.
1: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో కలిసి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి 2 సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. 50,000 పైగా సింగరేణి శాశ్వత కార్మికులకు, 30,000 పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి వారి భవిష్యత్ భద్రతపై భరోసా ఇవ్వడమే రేపటి వరకు కొనసాగే ఈ యాత్ర లక్ష్యంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత వేలం లేకుండా నేరుగా ఒక ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించిన దేశంలోని ఏకైక

0: బొగ్గు బ్లాక్ గా తాడిచెర్ల 2 నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల, సింగరేణి భవిష్యత్తు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కారణమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
1: యాక్షన్ లేకుండా దేశంలో ఈ కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మనవి చేస్తున్నారు. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఇక్కడ ప్రజలు అనేక రకాలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాక్ ను ఈరోజు ఇవ్వడం జరిగింది.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్విడీను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఈరోజు ఉపరాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణను కలిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ సైనిక్ పాఠశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణానికి ఎన్సీసీ చేసిన కృషిని ప్రశంసిస్తూ ఏక్ భారత్ శ్రేష్ భారత్ కింద చేపట్టిన క్యాడెట్ మార్పిడి కార్యక్రమం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. నషాముక్త భారత్ అభియాన్, స్వచ్చ భారత్ అభియాన్తో సహా ఎన్సీసీ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. అలాగే ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటును కూడా రాధాకృష్ణన్ స్వాగతించారు. మహిళా క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 457 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 4వ రోజు ఆటలో కడపటి సమాచారం అందించడానికి ఇంగ్లాండ్ జట్టు అన్ని వికెట్లను కోల్పోయి కేవలం 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ నిన్న టీ విరామ సమయంలో 7 వికెట్లకు 341 పరుగుల వద్ద తమ 2వ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ప్రత్యర్థి జట్టుకు 457 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఎస్తిగా భాటియా లార్డ్స్లో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్గా నిలిచింది. కొలంబియాలోని బుకరామంగాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో స్వర్ణ పతకాలు సాధించిన భారతీయ బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. దేశ యువశక్తికి ఉన్న అపారమైన సామర్థ్యానికి, సైన్స్ పరిశోధనల పట్ల వారికి ఉన్న అంకిత భావానికి విజయం మరో నిదర్శనమని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఈరోజు అస్సాం, మేఘాలయ, బీహార్, గంగానది తీర పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్ లడఖ్లో ఈ నెల 11వ తేదీ వరకు ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లోని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వడగాళ్ల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండగా ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ దేశాల కార్యదర్శి సిబి జార్జ్ ఈరోజు ఢిల్లీలో పోలాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వ్లాడిస్లావ్, ఆ దేశ ఆర్థిక అభివృద్ధి సాంకేతిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ మిచెల్తో సమావేశమయ్యారు. ఈ విస్తృత చర్చలు భారత్ పోలాండ్ బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించాయి. రాజకీయ సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, సంస్కృతి, అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరు వంటి పరస్పర ప్రయోజనం ఉన్న ఇతర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి తమ ఉమ్మడి నిబద్ధతను ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమ ఆసియా అంతటా గత వారాంతంలో దాడులు తీవ్రతరం అయిన నేపథ్యంలో హార్మోజ్ జలసంధిపై తమదంటే తమ నియంత్రణ ఉందని అమెరికా 2 దేశాలు ప్రకటించుకున్నాయి. దీని కారణంగా ప్రాంతీయ భద్రత, దౌత్య సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాలపై సందేహాలు నెలకొన్నాయి. నిన్న ఒమన్ తీరంలోని హార్మోజ్ జలసంధిలో ఇరాన్ ఒక కంటైనర్ నౌకపై దాడి చేయడంతో ఈ తాజా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి అంతర్జాతీయ చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా ఏ వాణిజ్య నౌకలు ప్రయాణించడం లేదు. వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, క్షిపణి డ్రోన్ కేంద్రాలు, చిన్న నౌకలతో సహా పలు ఇరాన్ సైనిక లక్ష్యాలపై రాత్రిపూట దాడులు చేసినట్లు అమెరికా పేర్కొంది. దీనికి ప్రతిగా జోర్డాన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఒమన్లోని రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. రష్యాపై కొత్త విడత ఆంక్షలు, ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్దం, పలు అంతర్జాతీయ భద్రతా అంశాలపై చర్చించడానికి యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రులు ఈరోజు బ్రసెల్స్లో సమావేశమయ్యారు. ఈ కూటమి విదేశాంగ విధాన అధిపతి కాయా కల్లాస్ సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ 250 ఆంక్షల జాబితాపై ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

0: పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వివిధ ఖరీఫ్ పంటలలో విత్తు సమయం, విత్తన మోతాదు, విత్తే దూరం, అంతర పంటల ప్రణాళిక గురించి వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ డాక్టర్ జి రమేష్.
2: ఈనాటి వ్యవసాయ పాఠశాలలో మనం తెలుసుకునే అంశము వివిధ ఖరీఫ్ పంటలలో విత్తు సమయము, విత్తన మోతాదు మరియు విత్తన దూరము, అంతేకాకుండా అంతర పంటల ప్రణాళిక గురించి తెలుసుకున్నాము. ఏ పైర్లైనా కూడా మంచి దిగుబడి సాధించాలంటే ఆ పైరు రకాలు, విత్తే సమయం కానివ్వండి, విత్తన మోతాదు కానివ్వండి, అలాగే విత్తే దూరం పైన ఆధారపడి ఉంటుంది. ఖరీఫ్ కాలంలో ప్రధానంగా సాగు చేస్తున్న పంటలను గమనించినట్లయితే వరి, పత్తి, కంది, జొన్న, కొర్ర, మొక్కజొన్న, పెసర, అలాగే వేరుశెనగ, సోయా చిక్కుడు, ఆముదం మొదలగు పంటలను ప్రధాన పంటలుగా సాగు చేస్తున్నట్టు మన రాష్ట్రంలో చెప్పుకోవచ్చు. మరి ఈ పంటలలో ఏ సమయంలో ఏ విత్తనం విత్తుకోవాలి, ఎంత దూరంలో విత్తుకోవాలి, అలాగే ఎంత విత్తనం మనం నాటుకోవాలి అనే విషయాలు గమనించినట్లయితే పంటల్లో దిగుబడి ఎక్కువగా సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రధాన పంటలైన వరి తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలో దాదాపు ఈ వరిని 6 వ్యవసాయ వాతావరణ మండలాల్లో సాగు చేస్తున్నారు. ఈ వ్యవసాయ వాతావరణ మండలాల్లో వివిధ మాసాల్లో మనకు ఈ నాట్లు వేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సిఫార్సు చేసిన సమయంలో మనం వరి నాట్లు వేసుకున్నట్లయితే వరిలో కూడా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకు మన రాష్ట్రంలో సుమారుగా 6 వ్యవసాయ వాతావరణ మండలాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో మనం కృష్ణా గోదావరి జోన్ కింద చూసుకున్నట్లయితే వరి నాట్లను జనరల్గా మనకు ఈ జూలై నుంచి ఆగస్టు మాసంలో వేసుకున్నట్లయితే వరిలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తర కోస్తా మండలాల్లో చూసినట్లయితే ఆగస్టు మాసంలో నాట్లు వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. దక్షిణ కోస్తా చూసినట్టయితే సెప్టెంబర్ వరకు వెళ్ళచ్చు, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాట్లు వేసుకోవచ్చు. అలాగే అత్యల్ప వర్షపాతం మనకు చూసుకున్నట్లయితే వ్యవసాయ వాతావరణ మండలంలో మనకు జూలై నుంచి ఆగస్టు వరకు వరి నాట్లు వేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు ఉన్నత శ్రేణి మండలం అయిన వంటి ఆ మండలాలు చూసుకున్నట్లయితే May 15 నుంచి మనకు ఆగస్టు వరకు నాట్లు వేసుకుంటే ఈ వరిలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. విత్తన మోతాదు అనేది చాలా వరకు మనకు అతి ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విత్తనం సిఫార్సు చేసిన ప్రకారం మనం విత్తన మోతాదులో మనం పంటను పండించినట్లయితే దిగుబడులు బాగా పొందేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా విత్తన మోతాదు పెంచుకున్నట్లయితే కొంచెం దిగుబడులు కూడా తగ్గేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విత్తన మోతాదులు ఏ పంటకు ఎలా వాడుకోవాలనేది చాలా ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. సో మన వరిలో చూసుకున్నట్లయితే మనకు 5 రకాల పద్ధతులు ఉన్నాయి నాటే పద్ధతులు వచ్చేసరికి. ఒకటి ఏంటంటే నారు పెంచి నాటే పద్ధతికి అయితే ఎకరానికి 20 నుంచి 25 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అలా కాకుండా పొడి విత్తనం చల్లదల్లడానికి అయితే తమ్ము చేసుకున్న తర్వాత మామూలుగా విత్తనం చల్లుతుంటారు, ఆ పద్ధతికి అయితే 24 కిలోల నుంచి 30 కిలోల వరకు మనం విత్తనం అవసరం ఉంటుంది. అలాగే యంత్రీకరణ వరి సాగు అనేది కూడా ఈ మధ్య కాలంలో కొంచెం ప్రాచుర్యం బాగా పొందింది. సో యంత్రాలతో వరి సాగు చేస్తున్న ప్రాంతాల్లో కానివ్వండి, అలాగే గొడుతో విత్తనం ఎదబెట్టే పద్ధతి, డైరెక్ట్ సోయింగ్ అంటుంటాము, ఎదబెట్టే పద్ధతి అంటుంటాము, ఆ పద్ధతుల్లో కానివ్వండి, లేదా బెంగాల్ నాట్లని ఈ మధ్య కాలం కూడా కొంచెం పాపులర్గా అయింది. చాలా మంది రైతులు కూడా ఈస్ట్ కోస్ట్ గోదావరిలో కూడా ఎక్కువగా బెంగాల్ పద్ధతులు అనేది అనుసరించి నాట్లు వేస్తున్నారు. ఈ పద్ధతులు ఏ పద్ధతులు అయినా కూడా యంత్రీకరణ కానివ్వండి, యద పద్ధతి కానివ్వండి, బెంగాల్ నాటు పద్ధతి కానివ్వండి సాగు చేసుకున్నట్టయితే దాంట్లో మనకు 12 కిలోల నుంచి 15 కిలోల విత్తనం అయితే అవసరం ఉంటుంది. అలాగే డ్రమ్ సీడర్ పద్ధతి కూడా మనకు ఒక పద్ధతి ఉంది, వరిలో కూడా సాగు చేసుకోవచ్చు. ఈ డ్రమ్ సీడర్ పద్ధతుల్లో కూడా మనకు ఎకరానికి వచ్చేసరికి 10 నుంచి 12 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అలాగే గత 10 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే మనకు శ్రీ పద్ధతి కూడా ఒక మంచి ప్రాచుర్యం పొందింది. ఆ శ్రీ పద్ధతిలో అయితే మనకు ఎకరానికి అయితే 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. సో సిఫార్సు చేసిన ప్రకారం విత్తనం వాడుకున్నట్లయితే సిఫార్సు చేసిన ప్రకారం మొక్కల సంఖ్య అక్కడ ఎకరంలో ఉంటాయి, తద్వారా

మన దిగుబడులు అనేది బాగా పెరిగేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి విత్తే దూరం ఇక్కడ గమనించినట్లయితే వరిలో రకాల కాల పరిమితిని బట్టిను, అలాగే ఆ యొక్క రకాలను బట్టి కానివ్వండి, మనం వేసే డ్యూరేషన్ బట్టి కానివ్వండి, మొక్క కుదుల సంఖ్య అనేది చాలా ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం కుదుల సంఖ్య చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రకాలు అంటే దాదాపు 140 రోజుల కాల పరిమితి గల రకాలు ఏదైనా కూడా ఒక చదరపు మీటర్కు 33 కుదుళ్ళు ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే మధ్యకాలిక రకాలైన కూడా ఏదైనా 125 నుంచి 140 రోజులకైతే ఖరీఫ్ కాలంలో వచ్చేసరికి 33 కుదుళ్ళు ఒక చదరపు మీటర్ కు, స్వల్పకాలిక రకాలైన కూడా అంతే, దాదాపు 120 రోజులు స్వల్పకాలిక రకాలుగా చెప్పుకుంటుంటాము, అవి కూడా 33 కుదుళ్ళుగా ఉండాలి. ఒక ఖరీఫ్ కాలంలో మనం వరిని సాగు చేస్తున్నామంటే ఒక చదరపు మీటర్ కు 33 కుదుళ్ళు ఉండే విధంగా మనం చూసుకుని నాట్లు వేసుకున్నట్లయితే దిగుబడులు ఏ విధంగా తగ్గకుండా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే రబీ కాలంలో ఏదైనా వరి సాగు చేసుకున్నట్టంటే మనకు అక్టోబర్ నవంబర్ మాసంలో వరి సాగు చేస్తున్న ప్రాంతాల్లో మాత్రం అయితే ఒక చదరపు మీటర్కు 44 కుదుళ్ళు ఉండే విధంగా చూసుకోవాలి. సో మనం ఇప్పుడు ఖరీఫ్ కాలం గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఖరీఫ్ కాలంలో మాత్రం అయితే 33 కుదుళ్ళు ఉండే విధంగా ఒక చదరపు మీటర్కు చూసుకుని నాట్లు వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన పంట వచ్చేసరికి మొక్కజొన్న అనేది. ఈ మొక్కజొన్న మన రాష్ట్రంలో అంటే ఆహారంగా గాను, అలాగే రోజు దాణా విషయం రూపంలో కానివ్వండి, పశువులకు మేత కానివ్వండి, అలాగే వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగా గాను ఇలా ఉపయోగించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మంచి ప్రాచుర్యం పొందింది, ఎక్కువ మంది రైతులు కూడా ఈ మొక్కజొన్న అనేది గిట్టుబాటుగా ధర బాగుంటుంది, మనకు లాభం ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది సాగు చేస్తూ వస్తున్నారు. ఈ మొక్కజొన్నను కూడా దాదాపు మన రాష్ట్రంలో 354,000 హెక్టేర్లోనే సాగు అవుతూ ఉంది. సో దీంట్లో కూడా మనం విత్తన మోతాదు ఒకటి, విత్తే సమయాన్ని కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. సో విత్తే సమయం చూసుకున్నట్టయితే సాధారణ పరిస్థితుల్లో వర్షాధారపు మొక్కజొన్న పంటకైతే జూన్ 15 నుంచి అలాగే జులై 15 తారీఖు వరకు మనం విత్తుకున్నట్లయితే మొక్కజొన్నలో కూడా దిగుబడులు తగ్గకుండా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తన మోతాదు కూడా ఏంటంటే దీంట్లో మనకు రకరకాలు ఉన్నాయి. అంటే ఒకటి శంకరజాతి రకాలు కానివ్వండి, తీపి మొక్కజొన్న కానివ్వండి, ఇలా పేలాలకు వాడే మొక్కజొన్న కానివ్వండి, బేబీ కార్ను, అలాగే పసుగ్రాస మొక్కజొన్న, ఇలా రకరకాలుగా మనకు సాగు చేస్తూ ఉంటాం. దాంట్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం విత్తనాల కోసం మనం తయారు చేసుకునే రకాలు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా హైబ్రిడ్స్ అనేది మార్కెట్లో ఎక్కువగా లభ్యమవుతుంటాయి. ఈ హైబ్రిడ్స్ రకాలను ముఖ్యంగా ఎకరానికి అయితే 8 కిలోలు అయితే విత్తనం అయితే సరిపోతుంది. అలాగే ఈ హైబ్రిడ్స్ ను కూడా మనకు విత్తే దూరం కూడా గమనించినట్లయితే దాదాపు సాలుకు వచ్చేసరికి 60 సెంటీమీటర్ల దాకా ఉండాలి, అలాగే మొక్కకు మొక్కకు వచ్చేసరికి 20 సెంటీమీటర్ల దాకా ఉండాలి. అంటే సాలుకు 2 అడుగుల దూరంలో ఎత పెట్టుకున్నట్లయితే చాలా వరకు మనకు మొక్కల సంఖ్య సిఫార్సు చేసిన ప్రకారం ఎకరం పొలంలో ఉంటాయి, తద్వారా మంచి దిగుబడులు కూడా పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే తీపి మొక్కజొన్నది కూడా ఎక్కువగా సాగు చేస్తుంటారు చాలా మంది రైతులు కూడా, ఈ పట్టణాల దగ్గర అంతా రైతులంతా కూడా. సో ఇక్కడ మనకు ఎకరానికి వచ్చేసరికి 4 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. ఇది కూడా మనకు సాలుకు వచ్చేసరికి 60 సెంటీమీటర్ దాదాపు 2 అడుగుల దూరంలో పెట్టుకుని మనం విత్తనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పేలాల మొక్కజొన్నది కూడా ఎక్కువగా మనం సాగు చేస్తుంటారు, దీనికి 5 కిలోల విత్తనం అయితే సరిపోతుంది ఎకరానికి. ఇది కూడా 2 అడుగుల దూరంలో సాలుకు మధ్య దూరం పెట్టుకుని ఏదో పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే బేబీ కార్న్ అనేది కూడా మనకు ఎక్కువగా పట్టణాల్లో పొలాల్లో ఎక్కువగా సాగు చేస్తుంటారు, సిటీస్ దగ్గర కూడా. ఇది కూడా 10 కిలోల ఎకరానికి అయితే విత్తనం సరిపోతుంది. ఇది కూడా సాలుకు వచ్చేసరికి దాదాపు 1.5 అడుగు దూరంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పశుగ్రాసంగా మొక్కజొన్న సాగు చేస్తున్న ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా విత్తనం అయితే మాత్రం ఎకరానికి ఒక 16 కిలోల విత్తనం అయితే అవసరం ఉంటుంది. ఇది కూడా మనకు సాలుకు దూరం గమనించినట్లయితే దాదాపు 1.5 అడుగు దూరంలో పెట్టుకుని ఎద పెట్టుకున్నట్లయితే చాలా వరకు ఈ పశుగ్రాసాన్ని కూడా ఎక్కువ మోతాదులో మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తే పద్ధతి ఏంటంటే మొదట ఏంటంటే చాలా వరకు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో బోదలు వేసి చేస్తుంటారు, కొన్ని ప్రాంతాల్లో మామూలుగా పొలం దుక్కు దున్నుకొని మామూలుగా నాటుకుంటూ ఉంటారు. సో ఏదైనా కూడా అవకాశం ఉంటుంది, బోధ పద్ధతి అయితే మాత్రం మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే అనుకోని పరిస్థితులు వర్షాలు ఎక్కువ కురిసినా కూడా ఈ బోధల మధ్యలోంచి వాటర్ అంతా నీళ్ళంతా కూడా బయటకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో మొక్క పంట కూడా దెబ్బ తినకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బోధ పద్ధతి అనుసరిస్తే మాత్రం దిగుబడులు కూడా ఇక్కడ బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో మొదట నాగలతో బోదలు వేసుకోవాలి. తర్వాత ఏంటంటే విత్తనాన్ని బోధకు పైనుండి తోడు వంతు ఎత్తులో ఉండే విధంగా విత్తుకున్నట్లయితే నీటి పారుదల సులభంగా ఉంటుంది. అలాగే ఏదైనా అధిక వర్షాలు ఏదన్నా కురిసినా కూడా ఆ నీళ్ళన్ని కూడా ఈ బోధల మధ్యలోంచి బయటకు వెళ్ళేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అవకాశం ఉన్న చోట బోధల పద్ధతి అనుసరించినట్లయితే సో మొక్కలు సిఫార్సు చేసిన ప్రకారం ఉంటాయి, పైరు కూడా దెబ్బతినకుండా ఉంటుంది, తద్వారా మనం మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు
జొన్న అనేది కూడా మనకు ప్రధాన పంట కూడా ఖరీఫ్ కాలంలో ఎక్కువగా సాగు చేస్తుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. సో మన రాష్ట్రంలో దాదాపు చూస్తే ఖరీఫ్ కాలంలో దాదాపు 11,000 హెక్టేర్లు ఎక్కువగా సాగు అవుతుంది. ఈ మధ్య కాలంలో రైస్ ఫ్యాలోలో అంటే రైస్ కోసిన తర్వాత

మొక్కజొన్న జొన్న అనేది ఎక్కువగా సాగు చేస్తున్నారు. సో అది ఎక్కువగా రబీలు ఎక్కువగా ఉంటుంది. కానీ ఖరీఫ్లు వచ్చేసరికి 11,000 హెక్టేర్లు మనం సాగు అవుతుంది మన రాష్ట్రంలో వచ్చేసరికి. జొన్నను కూడా దాదాపు మనకు ఖరీఫ్ కాలంలో సాగు చేయాలంటే జూన్ నుంచి జూలై వరకు, అంటే జూన్ 15 నుంచి జూలై 15 వరకు మనకు సాగు చేసుకున్నట్లయితే జొన్నలో కూడా దిగుబడులు తగ్గకుండా మంచి ఆదాయం, మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే జొన్నను ఏంటంటే మాఘీగా కొన్ని ప్రాంతాల్లో మాఘి జొన్నగా సాగు చేస్తుంటారు, అంటే అది సెప్టెంబర్ లో సాగు చేస్తుంటారు. సో వర్షాలు జూన్ జూలైలో అయినా వర్షాలు ఏంటంటే ఆలస్యమైనప్పుడు సెప్టెంబర్ లో వర్షపాతం కురిసినా కూడా అప్పుడు కూడా మన జొన్న సాగు చేసుకోవచ్చు. సో అది మాఘి జొన్న అని చెప్తుంటాం. ఆ మాఘి జొన్నను సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వేసుకున్నా కూడా మనకు దిగుబడులు అనేది మంచిగా వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఎకరానికి వచ్చేసరికి విత్తన మోతాదు గమనించినట్లయితే ఎకరానికి 4 కిలోలు ఎత్తు విత్తనం అయితే సరిపోతుంది. అంత 4 మించి ఎక్కువ 6 కిలోలు 7 కిలోలు పెట్టినాయంటే ఏమవుతుందంటే మొక్కల సంఖ్య ఎక్కువ అయిపోయి కొద్దిగా కంకి సై తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫార్సు చేసిన ప్రకారం 4 కిలోలు ఎత్తు పెట్టుకున్నట్లయితే మనకు మంచిగా దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తే దూరం మనం గమనించినట్లయితే సాలుకు సాలుకు వచ్చేసరికి 1.5 అడుగు దూరం పెట్టుకుని ఏదో పెట్టుకుంటున్నట్లయితే సో మనకు మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రకంగా మనం ఎదబెట్టుకున్నట్లయితే ఎకరానికి దాదాపు 58,000 నుంచి 72,000 వరకు మొక్కలు అనేది ఉంటాయి. సో అంతని మొక్కలు ఉన్నట్లయితే మనకి ఎకరానికి కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ చిన్న చిన్న విషయాలు మనం గమనించుకున్నట్లయితే మాత్రం మనకు జొన్నలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత సజ్జ అనేది కూడా ఎక్కువగా ఈ ప్రకాశం డిస్టిక్ కానివ్వండి, అలాగే ఈ మనకు రాయలసీమ ప్రాంతంలో కానివ్వండి, ఎక్కువగా సజ్జ అనేది ఖరీఫ్ కాలంలో కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ సజ్జను దాదాపు మన రాష్ట్రంలో 75,000 హెక్టేర్లో సాగు చేస్తున్నారు. సో ఈ సజ్జ కూడా మంచి దిగుబడి సాధించాలంటే విత్తే సమయం అనేది చాలా ముఖ్యమైనది. జూన్ నుంచి జూలై వరకు వర్షం కురిసిన వెంటనే జూన్ గానీ జూలై గానీ మన భూమి అంత పదునయ్యి వర్షం అంత మంచి వర్షం కురిసినట్లయితే ఇక్కడ కూడా మనం సజ్జను అదే జూలైలో మాసంలో ఎదబెట్టుకున్నట్లయితే సో మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఎకరానికి కూడా ఏంటంటే మనకు మామూలుగా అయితే విత్తనం తల్లేదానికైతే 1.5 కిలో దాకా విత్తనం అవసరం ఉంటుంది. ఒకవేళ కొద్ది కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే నారు పెంచి మనం నాటుకుంటుంటారు, ఆ దానికైతే 1.5 కిలో అయితే సరిపోతుంది. లేదా విత్తనం ఎదబెట్టుకునే పద్ధతి ఉంటాయి కొన్ని, అంటే మామూలుగా జనరల్ గా రైతులంతా ఫాలో అవుతున్నది అంతా కూడా విత్తనం ఎదబెట్టేసుకుంటుంటారు. ఈ పద్ధతికి అయితే మాత్రం 3 కిలోల విత్తనం అయితే అవసరం ఉంటుంది. సో ఇలాగ సిఫార్సు చెప్పిన ప్రకారం మనం విత్తనం మోతాదు కూడా మనం ఎంపిక చేసుకోవాలని అవసరం ఉంటుంది. అలాగే విత్తే దూరం కూడా ఇక్కడ జొన్నకు ఎలా చెప్పుకున్నామో సేమ్ అంతే అదే విధంగా, అంటే సాలుకు సాలుకు వచ్చేసరికి 1.5 అడుగు దూరంలో మనం ఎదబెట్టుకున్నట్లయితే సజ్జలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత ఈ రాయలసీమ కానివ్వండి, అలాగే మనకు ప్రకాశం దక్షిణ కోస్తా జిల్లాలు ఏదైనా కూడా ఈ కొర్ర అనేది కూడా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఈ మిల్లెట్స్ అని చెప్తుంటాము, మైనర్ మిల్లెట్స్ పరిగణలో తీసుకుంటుంటాము, చిరుధాన్యాల ఆహార ఉత్పత్తులు కూడా ఎక్కువగా జనాలు కూడా మనం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే వీటి యొక్క ప్రాముఖ్యత పెరిగిపోయి కొర్ర అనేది కూడా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. సో కొర్ర విస్తీర్ణం మన రాష్ట్రంలో దాదాపు 45,000 హెక్టేర్లు ఎక్కువగా సాగు చేస్తున్నారు ఖరీఫ్లు వచ్చేసరికి. సో ఈ కొర్ర పంట అనేది వర్షాధార పంటగా జూన్ జూలైలో వేసి మాత్రం వేసుకోవచ్చు. అలాగే మనకు బెంగాల్ గ్రామ్ అంటే రబీలో పండించే పంట ముఖ్యమైనది ఏంటంటే శనగ ఎక్కువగా సాగు చేస్తుంటాము. శనగ పండించే ప్రాంతాలంతా కూడా ఖరీఫ్లో ఎలాంటి పంట పండించే అవకాశం లేదు. చాలా మంది రైతులంతా పొలం అంతా ఖాళీగా పెట్టేసుకుని శనగ అనేది అక్టోబర్ నవంబర్ మాసంలో ఎదబెట్టుకోవడం జరుగుతుంది. అలాంటి ప్రాంతాల్లో కూడా డబుల్ క్రాపింగ్ సిస్టమ్ అంటున్నాం జనరల్ గా వచ్చేసరికి, అంటే మొదటగా ఖరీఫ్ లో మనకు కొర్ర వేసుకొని రెండో పంటగా మనకు శనగను మనం ఎదబెట్టుకున్నట్లయితే రెండు పంటల ఆదాయం బాగా రైతుకు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ కొర్ర వచ్చేసరికి మనకు జూన్ గానీ జూలై మాసంలో ఎదబెట్టుకున్నట్లయితే మనకు కొర్రలు కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఖరీఫ్ వర్షాలు ఏదైనా ఆలస్యంగా కురిసినప్పుడు కొర్రకు ప్రత్యామ్నాయ పంటగా ఆగస్టు 2వ పక్షం వరకు వెళ్ళవచ్చు. ఆ ప్రత్యామ్నాయ పంటగా కొర్ర వేసుకోమని చెప్తుంటాం ఎక్కువగా, ఏదైనా వర్షాలు ఎక్కువగా ఆలస్యం అయిపోయి జూన్ జూలైలో కొరవక ఆగస్టు లేదని కురిసినప్పుడు ఆ టైంలో కూడా ఆగస్టు 2వ పక్షం వరకు కూడా ఈ కొర్రను వేసుకున్నా కూడా మనకు కొర్రలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే విత్తన మోతాదు గమనించినట్లయితే ఎకరానికి 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అలాగే ఒకవేళ అంటే మనం వెత పెట్టుకోవడానికైతే 2 కిలోలు సరిపోతుంది. వెతదల్లి పద్ధతికి అయితే దాదాపు 4 కిలోల నుంచి 7 కిలోల వరకు విత్తనం సరిపోతుంది. వెతదల్లి దాని తర్వాత బల్లతో కానీ లేదా చెట్ల కొమ్మతో కానీ వంటి నేలను చదును చేసుకోవాలి. లేని చోట విత్తనానికి తగినంత తేమ లభించక మొలకెత్తే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఏదైనా కూడా 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది ఎదబెట్టే పద్ధతికి. ఒకవేళ చల్లుకొని గొర్రె తోలుకున్న పద్ధతికి అయితే మాత్రం 4 నుంచి 7 కిలోల విత్తనం అయితే అవసరం ఉంటుంది. ఆ వ్యక్తి దూరం కూడా మనకు దాదాపు సాలుకు సాలుకు వచ్చేసరికి 9 అంగుళాల దాకా మనకు 9 అంగుళాల వరకు పెట్టుకొని మనం ఎద పెట్టుకున్నట్లయితే మన అంటే మన ఆవులుగా అడ్డగోరేస్తుంటాము, అడ్డగోరకైతే మనకు బోర్లు కట్టుకొని మనం చేసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుంది, 9 అంగుళాలు ఉంటుంది కాబట్టి.

అయితే కంది అనేది దాదాపు మన రాష్ట్రంలో 2,40,000 దాకా హెక్టేర్లో సాగు చేస్తున్నారు. ఉపజాతి పంటల్లో ప్రధానమైన పంట కందిగా చెప్పుకోవచ్చు. సో కంది అనేది విత్త సమయం కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. దాంట్లో ఏంటంటే తక్కువ వర్షపాత మండలాల్లో అంటే జూన్ జూలైలో మనం విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కృష్ణా గోదావరి ఉత్తర కోస్తాను దక్షిణ కోస్తా మండలాల్లో అయితే మనకు ఆగస్టు వరకు వెళ్ళచ్చు. అంటే జూలై మొదలుకొని ఆగస్టు వరకు కూడా చివరి దాకా కూడా మనము విత్తనము ఈ కంది విత్తనాన్ని అది పెట్టుకోవచ్చు. అలాగే మనకంటే తక్కువ వర్షపాతం అంటే ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం జూన్ వరకు వేసుకుంటే మంచి దిగుబడులు పొందుకోవచ్చు. మిగతా జిల్లా అన్నిటిలో కూడా మనకు ఆగస్టు వరకు కూడా మనం విత్తనం ఎదబెట్టుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత విత్తనం మోతాదు అంటే జనరల్ గా మనకు ఎక్కువగా సాలుగు ఎక్కువ దూరం పెట్టుకుని ఎదబెట్టుకుంటుంటారు కాబట్టి ఇక్కడ 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది ఎకరానికి. ఇక్కడ సాలుగు వచ్చేసరికి నల్లరేగడి భూముల్లో అయితే మాత్రము ఒక 180 సెంటీమీటర్ల దాకా సాలుగు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎర్ర నేలలో అయితే మాత్రం దగ్గరగా పెట్టుకుని ఎదబెట్టుకున్నట్లయితే మనకు అంటే మొక్క బలంగా పెరగదు కాబట్టి ఎర్ర నేలల్లో దగ్గరగా నాటు మనం ఎద పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని సాలుగు 3 అడుగులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా ఎద పెట్టుకున్నా కూడా ఈ కందిలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకు తక్కువ రోజులకు వచ్చే పంటల్లో చూసుకుంటే ఉపజాతి పంటల్లో పెసర అనేది కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఇది 60-65 రోజుల్లో మన పంట కాలం అయిపోతుంది. మళ్ళీ 2 పంటగా వేరే పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది రైతులు తొలకరలో పెసర వేయడానికి ఇష్టపడుతుంటారు. సో ఈ పెసరను కూడా ఏంటంటే ఈ జూన్ నెలలో తక్కువ వర్షపాత మండలాలైన ఈ రాయలసీమ ప్రాంతాల్లో ఈ జూన్ నెలలో మనం సాగు చేసుకున్నట్లయితే దీంట్లో కూడా దిగుబడులు బాగా వస్తాయి. అలాగే కృష్ణా గోదావరి కానివ్వండి దక్షిణ కోస్తా మండలాల్లో అయితే మాత్రము ఇక్కడ జూన్ నుంచి జూలై వరకు వేసుకో జూలై ఎండింగ్ వరకు మనం సాగు చేసుకుని విత్తనం ఏదో పెట్టుకున్నా కూడా పెసర్లో కూడా మంచి దిగుబడులు పొందుకోవచ్చు. అలాగే విత్తనం మోతాదు అనేది కూడా దీంట్లో అయితే 6 కిలోల నుంచి 7 కిలోల విత్తనం సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ వాడితే అంటే రొట్టెలాగా పెరిగిపోతుంది కాబట్టి పూతకాయ తగ్గిపోయి దిగుబడులు తగ్గుతాయి కాబట్టి ఎక్కువ విత్తనం వేయకుండా 6 కిలోలు మనం ఏదో పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. విత్త దూరం వచ్చితే దాదాపు ఒక అడుగు పెట్టుకుని వేసుకుంటుంటాం. జనరల్ గా గొర్రెడ్డతో పెట్టుకుని చేస్తుంటారు. అదే 9 అంగుళాలతో అయితే సరిపోతుంది లేదా 30 సెంటీమీటర్ల దాకా అంటే దాదాపు ఒక అడుగు దూరంలో పెట్టుకుని సాలుగు పెట్టేసి చేసుకున్నట్లయితే కూడా సిఫార్సు చేసిన మొక్కలు ఉంటాయి కాబట్టి దిగుబడులు కూడా బాగా వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత మినుము కూడా మనకు ఎక్కువగా రబీ పంటగా ఎక్కువగా సాగు చేస్తుంటారు. కానీ ఖరీఫ్ కాలంలో కూడా మినుము కూడా సాగు చేస్తుంటారు. దీని 15 జూన్ నుంచి జూలై 15 వరకు కూడా ఈ మినుము ఎద పెట్టుకోవచ్చు. విత్త దూరం కూడా ఇందాక పెసర ఎలా చెప్పుకున్నామో అడుగు దూరంలో పెట్టేసుకుని ఎద పెట్టుకోవాలి. సాలుగు వచ్చేసరికి ఇది ఇతర మోతాదేసరికి దాదాపు మనకి ఎకరానికి వచ్చి 8 నుంచి 10 కిలోలు విత్తనం మోతాదే సరిపోతుంది. 10 కిలోలు పెట్టే వరకు సరిపోతుంది. కొంతమంది 18 కిలోలు పెట్టేవాళ్ళు 15 కిలోలు పెట్టేవాళ్ళు ఉన్నారు. అంత అవసరం లేదండి. ఒక 8 నుంచి 10 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. తద్వారా మనకు మొక్కల సంఖ్య బాగా ఉంటుంది కాబట్టి దిగుబడులు కూడా బాగా వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దీని తర్వాత ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో సోయా చిక్కుడు కూడా మంచి ప్రాచుర్యం పొందింది. ఎక్కువ సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు. మరి ఈ సోయా చిక్కుడును ముఖ్యంగా ఖరీఫ్ కాలంలో ఎక్కువగా వేస్తుంటారు. ఈ ఖరీఫ్ కాలంలో అప్పుడు ఏ మాసంలో ఎద పెట్టుకోవాలంటే జూన్ 15 నుంచి జూలై 15 వరకు వేసుకున్నట్లయితే సోయా చిక్కుల్లో కూడా దాదాపు 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఉత్తర కోస్తాలో అయితే మాత్రము ఆగస్టు నుంచి సెప్టెంబర్ మాసం వరకు కూడా ఎద పెట్టుకోవచ్చు ఉత్తర కోస్తా మండలంలో. అలాగే ఎకరానికి వచ్చేసరికి 25 కిలోల నుంచి 30 కిలోల విత్తనం సరిపోతుంది. అలాగే నల్లరేగడి భూముల్లో అయితే సాలుగు వచ్చేసరికి 1.5 అడుగు దూరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తేలికపాటి భూములు అయితే మాత్రం 1 అడుగు దూరంలో పెట్టుకొని ఎద పెట్టుకున్నట్లయితే ఒక చదరం మీటర్ కు దాదాపు 40 మొక్కలు ఉండే విధంగా మనం చూసుకొని మనం ఈ సోయా చిక్కుడు ఎద పెట్టుకున్నా కూడా సోయా చిక్కుల్లో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే వేరుశనగ అనేది మన రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తుంటాము. ఈ రాయలసీమలో వేరుశనగ అనేది ముఖ్య ప్రధాన పంటగా కూడా మనం చెప్పుకుంటుంటాము. సో ఈ ఉత్తర కోస్తా జిల్లాలో అయితే జూన్ జూలై వరకు మనం సాగు చేసుకోవచ్చు. అలాగే రాయలసీమ ప్రాంతంలో అయితే మాత్రము జూన్ నుంచి ఆగస్టు చివరి వరకు కూడా మనం ఈ వేరుశనగ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్తన మోతాదు అనేది కాయ పరిమాణం బట్టి గింజల పరిమాణం బట్టి కూడా మనం విత్తన మోతాదు అనేది చెప్తుంటాము. జనరల్ గా మనం రైతులంతా ఎక్కువగా సాగు చేస్తున్నది కదిరి 6 కానివ్వండి ధరణి కానివ్వండి విశిష్ట ఎన్ని కూడా ఏవన్నీ కూడా ఎకరానికి వచ్చేసరికి 60 కిలోల వరకు మనం దాదాపు సరిపోతుంది ఎకరానికి విత్తనము. అలాగే లావు గింజలైన చిన్న గుత్తి రకాలు అయితే ఏంటంటే 64 కిలోల నుంచి 68 కిలోల వరకు విత్తనం సరిపోతుంది ఎకరానికి వచ్చేసరికి. అలాగే కదిరి లేపాక్సి వంటి రకాలను అయితే దాదాపు 30 నుంచి 35 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. ఈ రకంగా మనం విత్తనం ఎంపిక చేసుకుని మనం వేరుశనగ కూడా సాగు చేసుకున్నా సరైన సమయంలో ఎద పెట్టుకున్నట్లయితే ఆగస్టు వారసు వరకు మనం ఎద పెట్టుకున్న అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైం వరకు ఎద పెట్టుకోవచ్చు. అలాగే పొద్దుతిరుగుడు అనేది ఈ మధ్యకాలంలో తక్కువ విస్తీర్ణంలో సాగు అవుతుంది. సో ఇది పండించడానికి కూడా ఎక్కువ మంది రైతులు ఇష్టం. దీంట్లో కూడా మనకు సరైన సమయంలోనూ ఎద పెట్టుకున్న

చూసుకున్నట్లయితే పొద్దుతిరుగులు కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది కూడా జూన్ నుంచి జూలై మాసంలో ఇది పెట్టుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. జూన్ 15 నుంచి జూలై 15 వరకు కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఎదబెట్టుకున్నట్లయితే మనకు కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది ఎకరానికి కూడా చాలా తక్కువ విత్తనం అవసరం ఉంటుంది, అదే 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అదే 2 కిలోల విత్తనంతో మనం ఎకరం పొలం కూడా ఎదబెట్టుకోవచ్చు. అది మొక్కల సాంద్రత అంటే సరైన మొక్కలకు మొక్కకు వచ్చేసరికి సాలుకు వచ్చేసరికి 1.5 అడుగు దూరంలో పెట్టుకొని మనం విత్తనం ఎదబెట్టుకున్నట్లయితే ఈ పొద్దుతిరుగుళ్ళలో కూడా మంచిది. 90 రోజుల పైరు ఉంటుంది ఇది. సో మనం జాగ్రత్తగా చేసుకుంటే దీనిలో కూడా మంచి దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది. సో జూన్ జూలైలో ఎదబెట్టుకోవాలి. 2 కిలోలు విత్తనం అయితే సరిపోతుంది. అలాగే సాలుకు వస్తే 45 సెంటీమీటర్లు అంటే దాదాపు 1.5 అడుగు దూరంలో ఎదబెట్టుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందొచ్చు. తర్వాత ఆముదం అనేది కూడా మాకు ఈ రాయలసీమ కానివ్వండి, అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ ఆముదం కూడా చాలా ప్రధాన పంటగా సాగు చేస్తుంటారు. మనలా దాదాపు చూస్తే మన రాష్ట్రంలో 10,30,000 హెక్టేర్ల సాగు అవుతుంది. దీని ఇది ఏంటంటే ఈ ఖరీఫ్ లో సాగు చేయాలనుకుంటే మే చివరి వారం నుండి జూలై 5 చివరి వరకు కూడా మనం ఈ వర్షాలను బట్టి మనం ఎదబెట్టుకోవచ్చు ఆముదం కూడా. అలాగే జూలై తర్వాత అయితే ఆముదం కొద్దిగా ఏక పంటగా వేయాల్సిన అవసరం ఉంటుంది. మామూలుగా అయితే మనకు అంతర పంటకు కూడా ఏదైనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మే చివరి నుంచి జూలై చివరి వరకు కూడా ఆముదం వర్షాలను బట్టి మనం ఎదబెట్టుకుంటే ఆముదం కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. బరువు నేల నుండి అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో అయితే మాత్రం మనకు ఎకరానికి రకాలైతే 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. మార్కెట్లో అంతా హైబ్రిడ్స్ ఉన్నాయి కాబట్టి హైబ్రిడ్ రకాలు సాగు చేస్తుంటే అది 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. ఒకవేళ తేలికపాటు భూముల్లోనూ తక్కువ వర్షపాతం అంటే రాయలసీమ ప్రాంతాల్లో మనం ఏదైనా ఈ ఆముదం సాగు చేస్తుంటే అక్కడ విత్తనం 4 కిలోల దాకా అవుతాయి రకాలైతే. అలాగే సంకర రకాలైతే మాత్రం మనకు సంకర జాతి అంటే హైబ్రిడ్స్ మాత్రం 2.5 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. సో ఈ విధంగా సాగు చేసుకున్నట్లయితే మనకు కూడా ఈ ఆముదంలో కూడా దిగుబడులు మంచిగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ విత్తే దూరం గమనించినట్లయితే సాలుకు వచ్చేసరికి 90 సెంటీమీటర్లు దాకా పెట్టుకో అంటే దాదాపు 3 అడుగుల దూరంలో పెట్టేసుకొని మనం సాగు చేసుకున్నట్లయితే ఆముదంలో కూడా ఈ మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత పత్తి అనేది కూడా దాదాపు 420,000 హెక్టేర్ల సాగు అవుతుంది మన రాష్ట్రంలో వచ్చేసరికి. ఈ ప్రత్తి పంటను కూడా సరైన సమయంలో ఎదబెట్టుకున్నట్లయితే ప్రత్తిలో కూడా మంచి దిగుబడులు పొందవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే కోస్తా ప్రాంతము మరొక రాయలసీమ నల్లరేగడి భూములు ఉన్నట్లయితే అక్కడ జూలై నుంచి ఆగస్టు వరకు వేసుకోవచ్చు. ఇక్కడ 1 కిలో విత్తనం అయితే సరిపోతుంది. అంటే హైబ్రిడ్స్ ఏ వాడుతున్నాం కాబట్టి హైబ్రిడ్ అంతా కూడా 1 కిలో విత్తనం అయితే సరిపోతుంది. నీటి పారుదల గల ఎర్ర నేలలు అయితే మాత్రం ఇక్కడ జూన్ మధ్య వరకు ఎదుర్కోవచ్చు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ విత్తనం కూడా 1.5 కిలో నుంచి దాదాపు 2 కిలోల దాకా విత్తనం అవసరం ఉంటుంది. సో ఇక్కడ నల్లరేగడి భూములు అయితే సాలుకు చూసుకున్నట్లయితే దాదాపు 120 సెంటీమీటర్ల దాకా మనం వేసుకోవచ్చు. దాదాపు 42 అంగుళాల నుంచి 48 అంగుళాల దాకా మనం వాడుకోవచ్చు. ఎర్ర నేలలు అయితే దూరం తగ్గించుకుంటాం కాబట్టి ఇక్కడ మనకు 90 సెంటీమీటర్ల దాకా అంటే 3 అడుగుల దూరంలో పెట్టేసుకుని మనం వేసుకుని 36 అంగుళాలతో చేస్తుంటాము. ఈ 36 అంగుళాలు దాచు పెట్టుకుని మనం సాగు చేసుకున్నా కూడా పత్తిలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఖరీఫ్లో ముఖ్యంగా ఏదైనా కూడా మెట్ట పంటలు సాగు చేస్తున్నాము. ఆ మెట్ట పంటల్లో తప్పకుండా అంతర పంటలు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే వాతావరణ పరిస్థితులు అంతా మారిపోతున్నాయి కాబట్టి వర్షాలు ఒక్కోసారి ఎక్కువ కురుస్తుంటాయి, ఒక్కోసారి తక్కువగా ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితులు అంటే మనం అంతర పంటలు కంపల్సరీగా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక పంట దెబ్బతిన్నా రెండో పంటగా ఏదో ఇంకో పంట నుంచి మనం ఎంతో కొంత ఆదాయం పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రెండు అంతర పంటలలో ముఖ్యంగా పప్పు జాతి పంటలు ఉంటాయి, పప్పు జాతి కాని పంటలు కూడా ఉంటాయి. ఒక పంట పప్పు జాతి పంట ఉండాలి, రెండో పంటగా నాన్ లెగ్యూమ్ క్రాప్ కింద చెప్పుకుంటాము. అలాంటి పంటలు ఎంపిక చేసుకోవడం అవసరం ఉంటుంది. పంట కాలం కూడా ఒక పంట అంతర పంటగా ఎంపిక చేసుకునే పంటలు ఏంటంటే తక్కువ రోజులకు వచ్చే విధంగా ఉండాలి. ఎక్కువ రోజులు అంటే ప్రధాన పంటతో పోటీ ఉండకూడదు. ఇక్కడ తక్కువ రోజులకు వచ్చే విధంగా ఉంటే తొందరగా అయిపోతుంది కాబట్టి రెండో పంటకు ఈ పంటకు ఇబ్బంది లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ మన ఈ అంతర పంటల విషయంలో మాత్రం ఈ చిన్న జాగ్రత్త తీసుకొని గమనించుకొని మనం వేసుకున్నట్లయితే మాత్రం అంతర పంటల వల్ల కూడా మంచి రైతు కూడా మంచి ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ వివిధ పంటల్లో అంతర పంట సాగు చేసే విధానం అంటే ముఖ్యంగా మొక్కజొన్న చూసుకున్నట్లయితే ఈ మొక్కజొన్నలు ఏంటంటే 2 వరుసల మొక్కజొన్న వేసుకొని దాని ఒకసారి కందేస్తాం. మొక్కజొన్నలో 2 వరుసలు మొక్కజొన్న వేసుకొని ఒకసారి కంది వేసుకున్నా కూడా మంచి ఆదాయం పొందుకోవచ్చు. ఈ కంది వలన కానివ్వండి మనకు ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదా 6 సార్లు వేరుశనగ వేసుకొని అంటే 2 సార్లు మొక్కజొన్న వేసుకొని ఒకసారి కంది వేసుకోవచ్చు. లేదా 2 సార్లు మొక్కజొన్న వేసుకొని 6 సార్లు వేరుశనగ వేసుకోవచ్చు. లేదా 2 సార్లు మొక్కజొన్న వేసుకొని 6 సార్లు పెసర కానివ్వండి, మినుము కానివ్వండి, బొబ్బర్లు కానివ్వండి, సోయా చిక్కుడు కానీ వేసుకున్నట్లయితే ఈ అంతర పంట

0: బెతడా మినుము బయోసిక్కుడు కానివ్వండి, లేదా వేరుశనగ కానివ్వండి ద్వారా కానీ మొక్కజొన్నలో కూడా ఎంతో కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతి అవలంబించుకుంటే రైతు కూడా నష్టపోకుండా రెండో పంట ద్వారా కూడా కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే జొన్నలు కూడా మన అంతర పంటలు కొన్ని క్వింటల్ పంటలకు మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జొన్నలు గమనించినట్లయితే జొన్నలు కంది ఎక్కువ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జొన్న రెండు సార్లు వేసుకొని ఒకసారి కందిని మనం ఎదబెట్టుకున్నట్టయితే కంది ద్వారా మనకు దిగుబడి వస్తుంది, జొన్న ద్వారా దిగుబడి వస్తుంది, రెండు పంటల ద్వారా వస్తుంది. కాబట్టి రైతు నష్టపోకుండా మనం ఆదాయం రెండు పంటల ద్వారా ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సజ్జ కూడా ఎక్కువగా మనం ఖరీఫ్లో సాగు చేస్తుంటాం కాబట్టి సజ్జ పంటల్లో కూడా ఏంటంటే సజ్జలో మనం కంది వేసుకోవచ్చు. సజ్జలో ఏంటంటే రెండు వరుసల సజ్జ వేసుకొని ఒక వరుస కంది కానివ్వండి, పెసర కానివ్వండి, వేరుశనగ కానివ్వండి, పొద్దుతిరుగు కానివ్వండి, సోయా చిక్కుడు, ఇలాగా ఏ పంటలైనా తక్కువ రోజులకు వచ్చే పంటలు ఏదైనా కూడా సజ్జలో మనం వేసుకున్నట్లయితే 2:1 నిష్పత్తిలో మనం వాడుకున్నట్లయితే చాలా వరకు అంతర పంటల ద్వారా కూడా ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొర్ర కూడా మనం ఎక్కువగా సాగు చేస్తున్నాం కాబట్టి కొర్ర పంటను మనం కందిలో వేసుకోవచ్చు, అలాగే వేరుశనగ పంటలో కూడా వాడుకోవచ్చు. 6 సార్లు కొర్ర వేసుకొని 1 సార్లు కంది, అంటే కందిలో మన అంతర పంటగా కొర్ర వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వేరుశనగలో కొర్ర కూడా, అంటే వేరుశనగ 1 సార్లు వేసుకొని 2 వరుసల్లో కొర్రను సాగు చేసిన కూడా కొర్ర ద్వారా ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కంది ఇందా చెప్పినట్టు కందిలో మనకు వేరుశనగ అనేది మంచి ప్రాచుర్యం పొందిన అంతర పంటగా చెప్పుకోవచ్చు. కంది వేరుశనగ చూసుకున్నట్టయితే 1 సార్లు కంది వేసుకొని 7 సార్లు వేరుశనగ వేస్తుంటాము. ఇది మంచి ప్రాఫిటబుల్ గా సిస్టమ్ గా మనం చెప్పుకోవచ్చు. ఇది రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా మనం సాగు చేస్తూ ఉంటాము. అలాగే కంది 1 సార్లు వేసుకొని మొక్కజొన్న కూడా 2 సార్లు వేసుకోవచ్చు. ఇలాగా ఈ పద్ధతి అవలంబించుకున్నా కూడా మొక్కజొన్న ద్వారా కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో పత్తిలో కూడా కంది ఎక్కువగా సాగు చేస్తున్నారు రైతులంతా కూడా. కంది కూడా ప్రాఫిటబుల్ గా ఉంది. సో 6 సార్లు 7 సార్లు మనం పత్తి వేసుకొని 1 సార్లు కంది నిలబెట్టుకున్నా కూడా కంది ద్వారా మనకు ఎంతో కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే పెసర ఏంటంటే మనం పత్తిలో గానీ కందిలో గానీ, అలాగే తొలకరి వేసే కందిలో కానివ్వండి, రబీలు వేసే కందిలో కానివ్వండి, పత్తిలో కానీ, ఇలాగ పెసర మనం అంతర పంటగా పెసరను సాగు చేసుకున్నా కూడా ఈ పెసర ద్వారా మనకు ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సోయా చిక్కుడు కందిలో వేసుకోవచ్చు. సోయా చిక్కుడు 1 సార్లు వేసుకుని 7 సార్లు కంది వెదబెట్టుకోవచ్చు. లేదా పత్తి జొన్న మొక్కజొన్నలో మనకు 1:1 రేషియోలో వేసుకోవచ్చు. అంటే 1 సార్లు పత్తి కానివ్వండి, జొన్న కానీ, మొక్కజొన్న వేసుకొని 1 సార్లు సోయా చిక్కుడు వేసుకున్నా కూడా మనకు అంతర పంటల ద్వారా మనకు ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి కంది వేసుకొని 7 సార్లు వేరుశనగ వేసుకున్నట్టయితే అది కూడా మంచి మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా వేరుశనగలో మనకు సజ్జ కూడా వేసుకోవచ్చు. 1 సార్లు సజ్జ, 1 సార్లు వేరుశనగ, లేదా వేరుశనగ 1 సార్లు ఒక కొర్ర, వేరుశనగ వచ్చేసరికి 5 సార్లు, కొర్ర వచ్చేసరికి 4 సార్లు. ఈ పద్ధతి అవలంబించుకున్న కూడా మనకు అంతర పంటల ద్వారా ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆముదము కూడా మనం వేస్తున్నాం కాబట్టి ఖరీఫ్ కాలంలో ఎక్కువగా నూనె గింజ పంటల్లో ప్రధాన పంటగా చెప్పుకున్న ఆముదము కూడా ఎక్కువ సాగు చేస్తున్నారు కాబట్టి ఆముదంలో కూడా వేరుశనగ అనేది సాగు చేసుకోవచ్చు. అంటే 1 సార్లు ఆముదం పంట వేసుకుని 5 సార్లు వేరుశనగ వేసుకోవచ్చు. లేదా ఆముదము 1 సార్లు వేసుకొని 2 సార్లుగా సజ్జ కానివ్వండి, జొన్న కానివ్వండి, గోర్చిక్కుడు కానివ్వండి, అలసంద కానీ, ఇలాంటి పంటలు మనం 2 సార్లు విధానంగా మనం అవలంబించుకున్నట్లయితే అంతర పంటల ద్వారా ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఆముదం 1 సార్లు కానివ్వండి, కంది 5 సార్లు కానివ్వండి, ఇలాగా ఈ మనం ఈ డిఫరెంట్ నిష్పత్తుల్లో మనం వేసుకున్నట్లయితే ఈ అంతర పంటల ద్వారా కూడా మనకు మంచి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం చర్చించుకున్న అంశాలు ఏంటంటే మనకు వరిలో కానివ్వండి, సజ్జలో కానివ్వండి, అలాగే మొక్కజొన్నలో కానివ్వండి, అలాగే మనకు మినుము కానీ, పెసర కానీ, కంది కానీ, పత్తి కానీ, ఇలాగ అన్ని పంటల్లో ఏంటంటే చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే విత్తే సమయం చాలా ముఖ్యమైనది, అలాగే విత్తే దూరం ఒకటి, అలాగే మనకు విత్తన మోతాదు ఒకటి, అలాగే ఆ పంటల్లో మనం వాడుకోదగ్గ అంతర పంటల ఏదైతే బాగుంటుందో ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాము. నమస్కారం.
1: వివిధ ఖరీఫ్ పంటలలో విత్తు సమయం, విత్తన మోతాదు, విత్తే దూరం, అలాగే అంతర పంటల ప్రణాళిక గురించి వ్యవసాయ పాఠశాల మీరింత వరకు విన్నారు. నిర్వహణ డాక్టర్ జి. రమేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి పిఎం ఉపాధి కల్పన పథకం గురించి కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ చుండూర్ మహేష్.
2: 2047 సంవత్సరాని కల్లా భారతదేశం వికసిత భారతదేశంగా మార్పు చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రధానమైనటువంటి ఒక పథకం ఏంటంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మనకి ఈ రోజున కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారు మనకి వివరిస్తారు ఈ పథకం గురించి. నమస్కారం అండి.
3: నమస్కారం అండి. ఈరోజు మీరు చెప్తున్నటువంటి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పిఎంఏజీపీ అనే దానికి అంశం గురించి మనం దృష్టి పెట్టి మాట్లాడుకుందామండి. ఇది 2008 ఆగస్టు 15 ప్రారంభమైంది ఈ పథకం. మనం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతం తర్వాత పట్టణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో మనకు ఇది మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు, ఎంఎస్ఎంఈ వాళ్ళు దీన్ని మనకు ఈ పథకాన్ని అందిస్తున్నారు. ఇందులో మనకు నోడల్ ఏజెన్సీగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ కమిషన్ ఉంటుంది మనకు. ఇందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తయారీ రంగం, సేవా రంగం అనేక రెండు భాగాలుగా ఉంటున్నాయి. ఇవి కొత్తగా ఏర్పాటు చేసేటువంటి యూనిట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ యొక్క అంశాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తయారీ రంగంలో 50 లక్షల వరకు, సేవా రంగంలో 20 లక్షల వరకు బ్యాంకు రుణం అందించబడుతుంది. అంతేకాకుండా మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 35% వరకు ప్రభుత్వ సబ్సిడీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే లబ్ధిదారుని వాటా 5 నుండి 10% వరకు లబ్ధిదారుడు తన వాటాగా పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఓపెన్ కేటగిరీ మెన్ అని ఒక అంశంగా భాగంగా చెప్పుకుంటే, రెండవ భాగం రిజర్వ్ కేటగిరీగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఓపెన్ కేటగిరీ మెన్ అనే దాంట్లో మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం. గ్రామీణ ప్రాంతంలో ఇది అనేక మందికి ఉపాధి కోసం ప్రోత్సహించే పథకం కాబట్టి 20%, పట్టణ ప్రాంతంలో 15% వరకు సబ్సిడీ వరకు లభిస్తుంది మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో. తర్వాత రిజర్వ్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఇందులో లబ్ధిదారులు ఎవరు, వాళ్ళకి ఎంతవరకు సబ్సిడీ వర్తిస్తుందనే విషయం మనం తెలుసుకుందాం. ఇందులో లబ్ధిదారులుగా మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబు, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, విభిన్న ప్రతిభావంతులు, ఇవన్నీ కూడా రిజర్వ్ కేటగిరీలో వచ్చినటువంటి లబ్ధిదారులుగా మనం చెప్పుకోవచ్చు. వీరికి గ్రామీణ ప్రాంతంలో 35%, పట్టణ ప్రాంతంలో 20% వరకు సబ్సిడీ వీళ్లకు లభించే అవకాశం ఇందులో ఉంది. అయితే ఇంకా మనకు ఈ యొక్క పథకాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత ఈ పథకం ఈరోజు ఎలా స్టేటస్లో ఉందనే అంశాలు మనం చూసినట్లయితే, మనకు మొట్టమొదటిగా అసలు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఏ అర్హత ఉంటే ఈ పథకానికి మనకు వర్తింపు జరుగుతుంది అనే అంశం మనం చూద్దామండి. ముందుగా మొట్టమొదటిగా వారి యొక్క విద్యార్హతను బట్టి, ఇంకా మనం చెప్పాలంటే ఇంతవరకు చెప్పుకున్నాము గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అనేది అంశం కూడా మనకు చూడాల్సి వస్తుంది. ఇంకా లబ్ధిదారుడు ఎంత వాటను పెట్టగలుగుతాడు పెట్టుబడిగా అనే అంశం కూడా మనం చూసుకోవాలి. ఇది చూసుకున్నట్లయితే ప్రామాణికంగా వారి యొక్క ఎటువంటి మనకు డాక్యుమెంట్స్ అవసరమవుతాయంటే, మొట్టమొదటిగా ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటారు దరఖాస్తుదారుంది. తర్వాత ఆధార్ కార్డు తీసుకుంటారు. ఆధార్ కార్డులో ఉన్నట్టు చిరునామాను బట్టి మీ గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అని తేలిపోతుంది. ఇంకా మనము ఒక రిజర్వ్ కేటగిరీలో వ్యక్తిగా మనం ఒకవేళ అప్లై చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రము, లేకుంటే విభిన్న ప్రతిభావంతుడైతే ఆ డిసేబిలిటీ పత్రము, లేకుండా అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ పత్రము, ఇలాంటి డాక్యుమెంట్స్ కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటాయి. అయితే మనం అన్నిటికంటే ముఖ్యంగా మీరు తయారీ రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, సేవా రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, మీ యొక్క ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైన ఇక్కడ అంశంగా మనం చెప్పుకోవచ్చు. తయారీ రంగం మనం చూసినట్లయితే 50 లక్షల వరకు ఆ ప్రాజెక్టు కాస్ట్ మనం వచ్చేంత వరకు మనం ఒక డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్

0: రిపోర్ట్ ని మనం సిద్ధం చేసుకోవచ్చు. తర్వాత సేవారంగం అయితే 20 లక్షల వరకు బ్యాంక్ రుణం మనకు, దానికోసం కూడా మనం డిపిఆర్ని, డీటెయిల్డ్ ఫ్యాక్ట్ రిపోర్ట్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. ఇక ఎప్పుడైతే మనం ఈ బేసిక్ ఈ చెప్పుకున్నామో ఈ యొక్క డాక్యుమెంట్స్లో ఈ యొక్క దరఖాస్తుకు కావాల్సినటువంటి పత్రాలన్నీ కూడా మనము సంపాదించుకుంటామో దాన్ని ఆధారం చేసుకొని మనము ఇంకా వాళ్ళకు విద్యార్హత ఏంటి, వాళ్ళ కుల ధృవీకరణ ఏంటి అని చూసుకుంటాము. ఈ బేసిక్ అయిన తర్వాత ఈడిపిఐ ఉంటుందండి మనకు రిజిస్ట్రేషన్. ఈడిపిఐ అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వీళ్ళు నమోదు చేసుకోవాలి. ఇది ఆఫ్లైన్ ఈడిపి ట్రైనింగ్ ఉంది, ఆన్లైన్ ఈడిపి ట్రైనింగ్ ఉంది. ఇప్పుడు మనం ఆఫ్లైన్ ఈడిపి ట్రైనింగ్ తీసుకున్నామంటే ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకు ఆర్సిటి కెనరా బ్యాంక్ వాళ్ళు కడపలో మనకు ఆర్సిటి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మనకు చాలా కోర్సుల్లో చాలా బ్యాచ్లు నడుపుతున్నారు మన కడపలోనే. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఈడిపి రిజిస్టర్ చేసుకుని అక్కడ సర్టిఫికేట్ని వీళ్ళు పొందవచ్చు. అలా కాని పక్షంలో మొబైల్ యాప్ ద్వారా వాళ్ళు ఆన్లైన్లో కూడా ఈడిపి ట్రైనింగ్ వాళ్ళు పొందుకోవచ్చు. ఇలా ఈడిపి ట్రైనింగ్ అయిన తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ త్రూ స్కోర్ కార్డు, అంటే వాళ్ళ చదువును బట్టి, తర్వాత వాళ్ళ ప్రాంతాన్ని బట్టి, ఇంకా చెప్పాలంటే పాన్ కార్డు మనం చూసుకున్నట్లయితే డిపిఆర్ కానీ వాళ్ళ క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకుని కానీ మొత్తం అంతా కూడా మనకు ఒక స్కోర్ కార్డు రావడం జరుగుతుంది. అయితే ఇందులో కనీసం 50 మార్కులు తెచ్చుకున్నారంటే, ఇది సిస్టమ్ జనరేటెడ్ మనకు మార్క్స్ తెచ్చుకున్నారంటే 10 లక్షల వరకు వాళ్ళకి అర్హత ఉంటుందండి. 10 లక్షల పైన మనం రుణం తీసుకోవాలనుకుంటే తప్పకుండా కూడా మనం 60 మార్కులు సాధించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది ఈ స్కోర్ కార్డులో. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ఈ వయసు ఆధారితంగా ఆధార్ కార్డుని మనం అప్లోడ్ చేస్తాం. ఇంకా ఎంతమంది వాళ్ళకు డిపెండెంట్స్ ఆధారంగా ఉంటున్నారో అతని మీద ఆధారపడి, స్త్రీ కానీ పురుషుని బట్టి వారికి ఆధారితంగా ఎంతమంది కుటుంబ సభ్యులు అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయనకు సొంత గృహం ఉందా లేకుండా అంటే అద్దె గృహం ఉందా అని చెప్పి అది కూడా మనం ఆధారం అప్డేట్ చేస్తాం. నివాస మనం చిరునామాకు ఆధారంగా ధృవపత్రాన్ని అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయన విద్యార్హతను బట్టి సర్టిఫికేటు, అనుభవం ఏదన్నా ఉంటే మనకు వ్యాపార రంగంలో ఆ సర్టిఫికేటు, లేదు ఎటువంటి అని ఇంకా మనకు అతనికి ఏదన్నా ఆదాయ వనరు ఉందంటే ఆయా సర్టిఫికేటు, ఈ విధంగా మనము పాన్ కార్డు, ఇంకా అతను ఒకవేళ ఎటువంటి అయినా సరే మన అతను ఎల్ఐసి కానీ మనకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ ఇటువంటి ఏదన్నా ఉంటే కూడా మనము ఆ కాపీని కూడా మనం అప్లోడ్ చేస్తామండి. సరే ఇక ఎన్ని మన ఒక అంశం అయితే అప్లికేషన్ పెడుతున్న దరఖాస్తుదారుడు తను ఏదో ఒక బ్యాంకులో అతను ఒక అకౌంట్ కలిగి ఉండాలి. ఆ బ్యాంకుతో తప్పకుండా కూడా ఒకవేళ అతను పిఎంఈజీపీకి అప్లై చేస్తున్నట్లయితే ఆ బ్యాంకుతో ఎంతవరకు రుణం మిగలుగుతారనే విషయాన్ని ఒకసారి సంప్రదింపులు జరిగి ఉండాలి దరఖాస్తుదారుడు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా బ్యాంకుతో ఈ యొక్క లావాదేవీల గురించి వాళ్ళు చర్చలు జరుపుతారో తప్పకుండా బ్యాంకు వాళ్ళు ఇతనుకున్న పాన్ కార్డును బట్టి, సిబిల్ స్కోర్ను బట్టి, క్రెడిట్ హిస్టరీని బట్టి ఇతను ఏదన్నా సరే రుణ సదుపాయం పొందుకుంటే తిరిగి కట్టే స్తోమత ఉందా లేదా, నిలకడగా కడుతున్నాడా, లేకుంటే ఇతని యొక్క గతంలో ఇతను చేసిన లావాదేవీల యొక్క పరిస్థితి ఏముందని అంచనా వేసుకొని మీకు ఆ సిబిల్ స్కోర్ను బట్టి మీకు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమవుతారు. ఇంకా అంతేకాకుండా మనకు ఇది మనము మొదట్లోనే చెప్పుకున్నాము, నూతన మైక్రో యూనిట్లకు మాత్రమే ఈ ఆర్థిక సహాయం లభిస్తుందని చెప్పుకున్నాము. తర్వాత ఒకవేళ మొదటిగా తీసుకున్నట్టు రుణాన్ని ఇతను చక్కగా కట్టగలిగి సకాలంలో దాన్ని నిర్వర్తించుకోగలిగినట్లయితే మనకు తప్పకుండా రెండోసారి కూడా రుణం మళ్ళీ తీసుకునే అవకాశం మళ్ళీ ఉంది. రెండోసారి సెకండ్ లోన్ కూడా అవకాశం ఉంది.
1: అంటే 50 లక్షలకి పైబడి
0: అండి. ఎందుకోసం అంటే ఇప్పుడు మనకు కనీస కాల పరిమితి 3 సంవత్సరాలుగా పెట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను ఈ పిఎంఈజీపీ, ఈ www.pmegp.in అనే వెబ్సైట్ని సందర్శించి మనం గతంలో ముందు చెప్పుకున్న విధంగా కొత్త అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని, ఏజెన్సీని సెలెక్ట్ చేసుకొని, ఏజెన్సీ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చెప్పుకున్న ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా తను అప్లోడ్ చేశాడంటే తప్పకుండా ఒక నెల లోపల ఇతనికి అన్ని చక్కగా ఉన్నట్లయితే, ప్రతి డాక్యుమెంట్ సకాలంలో అన్ని అప్లోడ్ చేసి ఉన్నట్లయితే ఒక నెల లోపలే ఇతనికి సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుంది. వచ్చిన ఈ నగదు మొత్తాన్ని అంతా కూడా మా వెంటనే అతనికి ఇవ్వకుండా 3 సంవత్సరాల కాల పరిమితి వరకు బ్యాంకు వాళ్ళే దాన్ని డిపాజిట్గా బ్యాంకులో పెట్టుకోవడం జరుగుతుంది సబ్సిడీని.
1: అంటే ఇప్పుడు ఈ సూక్ష్మ మధ్య తరహా మరియు ఈ చిన్న పరిశ్రమల శాఖ వారు దీనిని ప్రోత్సహిస్తున్నారు, వారి సహాయం.
0: అవునండి మనం చెప్పుకున్నాం వికసిత్ భారత్ లో 2047లో భారతదేశం యువత గాని స్త్రీలు గాని పేదరికము మనకు నిర్మూలన జరగాలంటే ఈ స్త్రీలు తర్వాత యువత బలపడాలి, వాళ్ళకి మహిళా సాధికారత పెరగాలి, యువత శక్తి నైపుణ్యాలు అందుకోవాలంటే ఇటువంటి పథకము ఎంతో అవసరంగా ఉంటుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఈ పెట్టుబడి రంగంలో లేదా సేవారంగంలో ఏ

0: పరిశ్రమలలో వీళ్ళు ఎక్కువగా మొగ్గు చూపించడానికి అవకాశం ఉంటుంది? ఏ ఏ రంగాలలో వీరు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది?
1: ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితేనండి, మనకు సేవారంగం చూసుకుంటే చాలామంది ఎక్కువగా ఇష్టపడి వచ్చేది మనకు ట్యాక్సీలు, అంటే ఫోర్ వీలర్లు. ఫోర్ వీలర్లు మనం తీసుకోవడంలో చాలామంది ఎంతో శ్రద్ధ చూపిస్తారు. యెల్లో బోర్డు, ట్యాక్సీ బోర్డుగా తీసుకొని వీళ్ళు ట్రావెల్స్గా, ట్యాక్సీస్గా వీళ్ళు నడుపుకుంటూ ఉంటే వీళ్ళు సకాలంలో దాన్ని తిరిగి చెల్లించుకునే శక్తి ఉంటుంది. దానికి తగ్గట్టుగా వీళ్ళ రుణాన్ని కట్టుకోగలుగుతారు. దానికి తగ్గట్టుగా మనం చెప్పిన విధంగా ఈ రెండవ లోన్ కూడా మళ్ళీ ముందుకు వెళ్ళట్టు యోగ్యత వీళ్ళకు అర్హత వచ్చేస్తుంది. ఈ చెప్పుకున్న ఈ చిన్న ఉదాహరణ బట్టి ఒక ట్యాక్సీ రంగంలో యెల్లో బోర్డు తీసుకొని ఎవరైనా సరే ఈ పిఎంఈజీపీ యొక్క ప్రోగ్రామ్ని, ఈ పథకాన్ని చాలా ఎక్కువ మంది వాడుకునేది అయితే మనం ఈ యొక్క స్కీమ్ గురించి మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా
0: ట్యాక్సీ ఆటోలు అవి కూడా ఇందులోకి వస్తాయండి?
1: తీసుకోవచ్చు సార్, తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈవీ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈవీ మనం
0: ఎలక్ట్రానిక్ వెహికల్స్
1: తీసుకోవచ్చు. ఈ మనకు పర్యావరణానికి హితంగా ఉంటుంది, మనకు కూడా ఆదాయ వనరుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ విక్షిత్ భారత్లో మనకు, మనం ముందుగా దీనికి చెప్పుకోవాలంటే ఒక భాగస్వాములుగా దీంతో ఈ పథకం ద్వారా మనం ముందుకు పోవచ్చు.
0: అలాగే ఈ పెట్టుబడి పరిశ్రమల్లో ముఖ్యంగా సేవా రంగంలో ఇప్పుడు మీరు చెప్పారు, అలా కాకుండా కొన్ని ఉత్పత్తి సృష్టించేటటువంటి పరిశ్రమల్ని, వాటిని
1: తయారీ రంగం అంటే మనకు ఉదాహరణకి ఫుడ్ ప్రాసెసింగ్ అనేది బాగా లాభాలు ఆర్జించినటువంటి మనం ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. మన కడపలో మనకు చెప్పాలంటే హార్టికల్చర్ హబ్కు మనం బలంగా ఉంది. మనకు ఇక్కడ చీనీ తోటలు కానీ, అరటి తోటలు కానీ, మనకు దానిమ్మ తోటలు కానీ, ఇంకా మనకు మిర్చి తోటలు కానీ, పసుపు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మనము ఇటువంటి వ్యవసాయ ఆధారిత రంగంలో, అంటే మన పంట చేతికి వచ్చిన పంటను అట్లాగే మార్కెట్లోకి నేరుగా ప్రత్యక్షంగా పంపించకుండా దానికి వాల్యూ అడిషన్ చేసి పంపించాలండి. దానికి అనుగుణంగా మనం ఏం చేయాలి, తయారీ రంగంలో తీసుకుని కొప్పర్తిలో చాలా ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. కొప్పర్తిలో మీరు తయారీ రంగంలో మీరు ఒక ముందుకు వచ్చారంటే, ఒక డిపిఆర్తో వచ్చారంటే తప్పకుండా కూడా ఆడొక పరిశ్రమని, మనం ఒక ఎంఎస్ఎంఈ పరిశ్రమని పెట్టుకోవచ్చు. తప్పకుండా ఈ 50 లక్షల లోపు ఉండేటి చాలా వరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం పెట్టుకోవాలంటే పిఎంఈజీపీ స్కీమ్ చాలా చాలా ఉపయోగపడుతుంది మహిళలకి ప్రత్యేకంగా, ఇంకా అదేవిధంగా పురుషులకు కూడా మనం యువతకు చెప్పొచ్చు.
0: అయితే ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో ఇప్పటి వరకు ఎంతమంది దాన్ని ఉపయోగించుకున్నారు, ఎంతమంది లబ్ధిదారులు నిజంగా ఈ పథకం ద్వారా ముందరికి వెళ్ళగలిగారు వారి జీవితంలో?
1: మనకు ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటేనండి, గ్రామీణ పట్టణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం. సో మనం అనుకున్న ఈ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా మన నేటి యొక్క గణాంకాలు చెప్తాయి. మనకు నేటి వరకు చూసినట్లయితే మనకు 43.8 లక్షల మనకు అప్లికేషన్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కూడా మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మనము 75% గ్రామీణ ప్రాంతం, 25% పట్టణ ప్రాంతం. ఇంకా అందులో ఇంకా చాలా విశేషమైన అంశం ఏంటంటే 30% మహిళలే వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు ఈ యొక్క పథకం ద్వారా. సో ఈ యొక్క గణాంకాలు మనకు స్పష్టంగా చెప్తాయి, ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా ఇది విజయవంతంగా నమోదైందని మనం చెప్పుకోవచ్చు.
0: చాలా ధన్యవాదాలు. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ఎందుకంటే అంత శాతం ఎక్కువగా రుణాలు ఇవ్వడం కానీ, అందులో మళ్ళీ సబ్సిడీలు ఇవ్వడం కానీ, ఇటు తయారీ రంగం కానీ అటు సేవా రంగంలో కానీ చాలా సులభంగా జరుగుతోంది. సెక్యూరిటీస్ కూడా చాలా వరకు చాలా తక్కువగానే ఉన్నాయి, ఉన్నా కూడా అవి మినిమంగా మనకు ఉండేటటువంటి కొన్ని ఇన్సూరెన్స్ పథకాల్లో వాటిలో మనం కానీ పెట్టుకున్నట్లయితే అవే మనకి తిరిగి కొల్లాటరల్ సెక్యూరిటీస్గా కూడా ఉపయోగపడతాయని చెప్పి సురేష్ కుమార్ గారు మనకి చెప్పారు. సురేష్ కుమార్ గారు చాలా ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు సార్.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు పిఎం ఉపాధి కల్పన పథకం గురించి కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూర్ మహేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

హాలివీపరిచి వాట్సాప్ కార్యక్రమం వింటున్న శ్రోతలకు ముఖ్య గమనిక. ఈనాటి హాలు అభిరుచి వాట్సాప్లో శ్రోతలు సినీ భక్తి గీతాలు కోరుకోవలసిందిగా కోరడమైనది. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై హాలు అభిరుచి వాట్సాప్ కార్యక్రమం. కార్యక్రమంలో మరొక భక్తి గీతం ఇప్పుడు విందాం.

హలోబిరిచి వాట్సాప్ కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటారు. కార్యక్రమంలో శ్రోత పంపించినటువంటి మెసేజ్ చూద్దాం. సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలతో హలో అభిరుచిలో మా కోసం మురిపించే మూవలు చిత్రం నుంచి నీలీలా పాడేదా ఈ పాటను ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి రాజు కోరుతున్నారు. తప్పకుండానండి, మీరు కోరినట్లు కానీ మీరు కోరినటువంటి పాట ప్రసారమవుతుంది, వినండి.

చక్కటి పాట విన్నారు కదా, మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాము. హలో, నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. సింహపురి వారికి నమస్కారాలతో మాకోసం భక్తగన్నప్ప సినిమా చిత్రం నుంచి శివశివ శంకర ఈ పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. పుట్టపాక నుంచి మిరియాల తిరుపులయ్య, అలాగే ఆండ్రాలు ఆదిత్య, శృతి కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి, మీరు కోరినట్లుగానే భక్తగన్నప్ప చిత్రం నుంచి మీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం, వినండి.

శివాని సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు వచ్చిన పాటలు వింటూ ఉన్నారు. మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో మనసుకు నచ్చిన భక్తి పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు వినండి

ఇంతటితో ఈనాటి హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం సమాప్తం. సమయం 8:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

0: కొద్దిగా జరిగిన ఏకైక టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ మహిళా జట్టు 270 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. దేశ నిర్మాణంలో నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ ఎంతో కృషి చేస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఉపరాష్టపతి భవన్లో ఈరోజు సిపి రాధాకృష్ణన్ ను కలిసి ఎన్సీసీ సైనిక పాఠశాలలను గురించి వివరించారు. నషాముక్త్ భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్ తో సహా ఎన్సీసీ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను ఉపరాష్టపతి ఈ సందర్భంగా కొనియాడారు. ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటును కూడా ఉపరాష్టపతి స్వాగతించారు. దీనిని బలోపేతం చేయడం ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని ఉపరాష్టపతి స్పష్టం చేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధిని మరింతగా పెంచాలని, శిక్షణ, మౌలిక సదుపాయాలు వంటి విషయాలపై రాష్ట ప్రభుత్వాలతో సమన్వయాన్ని మెరుగుపరచాలని సూచించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద చేపట్టిన క్యాడెట్ మార్పిడి కార్యక్రమం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమమని ఉపరాష్టపతి పేర్కొన్నారు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ, అలాగే ఒకరిని విదేశీయుడిగా గుర్తించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసోంలో విదేశీయులుగా ముద్రపడిన 27 మంది పౌరులకు రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వం, విదేశీ హోదా అనేవి రాజ్యాంగపరంగా చట్టబద్దంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాలని పేర్కొంది. అదే సమయంలో వ్యక్తులు చట్టవిరుద్ధంగా పౌరసత్వాన్ని పొందకుండా నిరోధించే అధికారం భారత ప్రభుత్వానికి ఉందని వెల్లడించింది. మొత్తంగా న్యాయపరమైన ప్రక్రియదే పైచేయి అని స్పష్టం చేసింది. అలాగే గౌహాటి హైకోర్టు ట్రిబ్యునల్ ఉత్తర్వులను రద్దు చేసింది. పాత ఓటర్ల జాబితాలో సాంకేతిక కారణాలు, చిన్నపాటి వ్యత్యాసాల ఆధారంగా తమను విదేశీయులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ అసోంకు చెందిన 27 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానంలో వారికి ఓరట లభించింది. అయితే వారి పౌరసత్వాన్ని ధృవీకరించే ఆధారాలను తాము పరిశీలించలేదని ఈ సందర్భంగా ధర్మాసనం వెల్లడించింది. ట్రిబ్యునల్ మరోసారి విచారణ జరిపే వరకు వారిపై ఎలాంటి బలవంతపు చర్యలు ఉండకూడదని ఆదేశాలిచ్చింది. దేశ అభివృద్ధి, సమృద్ధికి లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వే కొత్త మార్గాలను సృష్టిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతో కలిసి లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్నోలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
1: యా జో ఎలివేటెడ్ రోడ్ బనేగీ, ఎలివేటెడ్ రోడ్ కే ఊపర్ ఏక్ మెట్రో భీ చల్నీ చాహియే తాకి లక్నౌ వాసియో కో కిసీ భీ ప్రకార్ కీ కోయి అసువిధా నా హో. యది తీవ్ర గతి సే భీ కహీ పర్ జానా చాహతే హూం, జిస్ ప్రకార్ సే ఉత్తర్ ప్రదేశ్ కా తేజీ కే సాథ్ వికాస్ హో రహా హై, ఆప్కో జాన్ కర్ యే ఖుషీ హోగీ. ఇస్కీ చర్చా కేవల ప్రదేశ్ వాసియో మే హీ నహీ హోతీ, బల్కి భారత్ కే దూసరే రాజ్యో మే భీ ఇస్కీ చర్చా హోతీ హై. సచ్ముచ్ హమ్ సభీ ఉత్తర్ ప్రదేశ్ వాసీ అప్నే కో బహుత్ హీ గౌరవాన్విత్ మహసూస్ కర్తే హై.
0: 63 కిలోమీటర్ల పొడవు, 6 వరుసలు కలిగిన ఈ ఎక్స్ప్రెస్ వే భారతదేశంలో 2వ అతి పొడవైన ఎలివేటెడ్ కారిడార్ ను కలిగి ఉంది. అంతేకాకుండా ఆటోమేటెడ్ ఇంటెలిజెంట్ మెషిన్ గైడెడ్ నిర్మాణ సాంకేతికతను ఉపయోగించి నిర్మించిన మొట్టమొదటి ఎక్స్ప్రెస్ వే ఇది. ప్రవాస భారతీయులు మరింత చేరువయ్యేలా వినూత్న ఎన్ఆర్ఐ డిపాజిట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు పిలుపునిచ్చారు. విదేశీ కరెన్సీ ప్రవాస భారతీయుల బ్యాంక్ డిపాజిట్లు, విదేశీ కరెన్సీ రుణాల మార్పిడి, స్వాప్ కార్యక్రమాలపై ఈరోజు న్యూఢిల్లీలో బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమీకరణ వేగాన్ని కొనసాగించడానికి ఎన్ఆర్ఐలతో మరింత విస్తృతంగా సంబంధాలు పెంచుకోవాలని స్పష్టం చేశారు. బ్యాంకులు, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల ఎండీలు, సీఈఓలు ఆర్బీఐ స్వాప్ సౌకర్య పథకాల కింద సాధించిన పురోగతిని కేంద్ర మంత్రికి వివరించారు. విదేశీ మారక ద్రవ్య ప్రవాహాలను సమీకరించడంలో స్వాప్ సౌకర్యాల సమర్థతను బ్యాంకులు, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల భాగస్వామ్యం బలపరుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారత్ జపాన్ దేశాలు ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. జపాన్లోని టోక్యో నగరంలో జరిగిన 8వ రక్షణ విధాన చర్చల సందర్భంగా ఇరు దేశాలు ప్రస్తుత ప్రాంతీయ ప్రపంచ భద్రతా పరిస్థితిపై సమగ్ర చర్చలు జరిపి పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నాయి. భారత ప్రతినిధి బృందానికి రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ నాయకత్వం వహించగా, జపాన్ ప్రతినిధి బృందానికి అంతర్జాతీయ వ్యవహారాల రక్షణ శాఖ ఉప మంత్రి కానో కోషి నాయకత్వం వహించారు. ఈ చర్చల సందర్భంగా గత రక్షణ విధాన చర్చల నుండి ద్వైపాక్షిక రక్షణ సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని ఇరు పక్షాలు సమీక్షించుకున్నాయి. రక్షణ పారిశ్రామిక సహకారం, సాంకేతిక ఆవిష్కరణలు, సైబర్ భద్రత, అంతరిక్షం, ఉమ్మడి వ్యూహాత్మక ఆసక్తి ఉన్న ఇతర రంగాలతో సహా అభివృద్ధి చెందుతున్న రంగాలలో సహకారాన్ని మరింతగా పెంపొందించే మార్గాలపై ఇరు పక్షాలు చర్చించాయి.

0: జాతీయ వార్తలు వింటున్నారు. న్యూజిలాండ్ మంత్రి మార్క్ ప్యాటర్సన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో ఈరోజు కలిసింది. బలమైన పార్లమెంటరీ సహకారానికి భారత్ న్యూజిలాండ్ మధ్య ఉన్న చిరకాల సంబంధాలను మరింత పెంపొందించుకోవడం వంటి అంశాల ప్రాముఖ్యతను ఈ సమావేశం స్పష్టం చేసిందని ఓం బిర్లా సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. పార్లమెంట్ హౌస్ సందర్శన సందర్భంగా భారతదేశపు చైతన్యవంతమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, గొప్ప ప్రజాస్వామ్య సంప్రదాయాలు, వాస్తు వైభవాన్ని ప్రతినిధి బృందానికి పరిచయం చేశారని ఓం బిర్లా తెలిపారు. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు క్రికెట్ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళా జట్టు విజయం సాధించి చరిత్ర సృష్టించింది. భారత బౌలర్లు బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లాండ్పై 270 పరుగుల భారీ తేడాతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 457 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 186 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 285 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 170 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 134 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల ధాటికి మరో 52 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో స్నేహారాణా 4, సయాలి, క్రాంతిగౌడ్, దీప్తి శర్మ 2 వికెట్ల చొప్పున తీసి ఇంగ్లాండ్ను తక్కువ పరుగులకి ఆలౌట్ చేసి సిరీస్ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో స్వర్ణ పథకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ విజయం అపరిమితమైన యువశక్తి సామర్థ్యానికి, సైన్స్ పరిశోధనల పట్ల వారికున్న అభిరుచికి మరో ఉదాహరణ అని అన్నారు. గత దశాబ్ద కాలంగా ఒలింపియాడ్ వివిధ ఎడిషన్లలో భారత విద్యార్థులు నిలకడగా అత్యుత్తమ ప్రతిభ కనబరచడం కూడా అంతే ప్రశంసనీయమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కొలంబియాలోని బుకార్మంగాలో జరిగిన 56వ అంతర్జాతీయ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ 2026లో 5 భారతీయ విద్యార్థులు స్వర్ణ పథకాలు సాధించారు. భారతదేశపు అతిపెద్ద ప్రపంచ వస్త్ర పరిశ్రమ ఉత్సవమైన భారత్ టెక్స్ 2026 రేపు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం వస్త్ర పరిశ్రమ, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణలు, పెట్టుబడి, అంతర్జాతీయ వాణిజ్యం వంటి రంగాలలో భారత్కు పెరుగుతున్న ప్రపంచ స్థాయి నాయకత్వాన్ని ప్రదర్శించనుంది. ఈ కార్యక్రమంలో తయారీదారులు, ఎగుమతిదారులు, ప్రపంచవ్యాప్త కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధి బృందాలు, కళాకారులు, స్టార్టప్లు, సాంకేతిక ప్రదాతలు ఒకచోట చేరతారు. దీనిపై న్యూఢిల్లీలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో భారత టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ చైర్మన్ నరేన్ గోయంకా మాట్లాడుతూ, భారత టెక్స్ 3వ ఎడిషన్లో 7,000 మందికి పైగా కొనుగోలుదారులు, 130,000కు పైగా వాణిజ్య సందర్శకులు, 20,000కు పైగా వస్త్ర ఉత్పత్తులను ప్రదర్శించే ఎగ్జిబిటర్లు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వాతావరణం. అసోం, మేఘాలయ, బీహార్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMDA తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో ఈశాన్య, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఇదిలా ఉండగా కోస్తాంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు వడదాలులు వీచే అవకాశం ఉందని, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకల్ ప్రాంతాలలో రేపటి వరకు వేడిగాలులు, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని IMD స్పష్టం చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ నిర్మాణంలో నేషనల్ క్యాడెట్ కోర్ NCC ఎంతో కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్ ప్రశంసించారు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రవాస భారతీయులు మరింత చేరువయ్యేలా వినూత్న NRI డిపాజిట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను కోరారు. లార్డ్స్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత మహిళా జట్టు 270 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం మరికొద్దిసేపట్లో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి అనుసంధాన కర్ణాటక సంగీతం సభ కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గానం వింటారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. కార్యక్రమంలో ముందుగా సతత గణనాద రసిక ప్రియరాగం కండచాపు తాళం పురందరదాసు కీర్తన.

కథ మానస గురుగుహ ఆనంద భైరవిరాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన

తర్వాత పాలింతువో పాలింపువో, కాంతామణి రాగం, ఆదితాళం, త్యాగరాజకృతి.

శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గానం వింటున్నారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. తర్వాత దాచుకోవలన తోడి రాగం, మిశ్రజాతి జంపెతాళం, త్యాగరాజ కృతి.